శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 9వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 30వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పివి అనంతశయనం బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు.

0: ఈనాడు సమాజములో అనేకానేక
1: శ్రోతలు. ఇంతవరకు భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ పివి అనంతశయనం బృందం గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నారు. రేపటి భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల గానం చేసిన ఆదిత్య హృదయం, అలాగే ఎస్పి శైలజ రమణ గానం చేసిన క్రీస్తు భక్తి గీతాలు వింటారు. ఇంతటితో భక్తిరంజనీ కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమంలో మనిషి శక్తి ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ వెంకట రాజారెడ్డి గారి హితోక్తులు వింటారు.
1: ఈనాడు సమాజములో అనేకానేక అవలక్షణాలు, అనేకానేక సంకుచిత ఆలోచనలు, అనేకానేక మత ఛాందస భావాలు, ఇవన్నీ కొన్ని అజ్ఞానమయంలో కొట్టుకుపోతూ పెడమార్గమున పడుతున్న యువతరాన్ని మనం మేల్కొల్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కులము కన్నా, మతము కన్నా, బలము కన్నా, ధనము కన్నా మనిషి గొప్పవాడు. మనిషి అన్నిటికీ అతీతమైన గొప్ప శక్తి అని ఈనాటి తరం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకుంటే కులం ఒక విషఫలమని, మతం ఒక మత్తు పదార్థమని, వాటి జోలి పోతే మనం అన్ని విధాలా నిర్వీర్యమవుతామని గ్రహించుకుంటే మనిషి ఉత్తముడుగా మారుతాడు. కులము మతముల పేరునన్ కొట్టుకొనొచ్చు

ఏయుడే సృజనులారా, ఓ సృజనులారా, గొప్ప మేధస్సున్నటువంటి బుద్ధిజీవులారా, కొంత సొంత యోచన చేయుడి, కొంత ఆలోచన చేయండి అయ్యా. ఓ సృజనలారా, ఓ అన్నలారా, ఏమని మీరు ఆలోచన చేయాలా? ఈ కులము మతము అనేటువంటి ఈ ఛాందస భావాల పేరున మనం కొట్టుకొనుట మంచిది కాదు. అట్లా కొట్టుకొనుచు మనం మనుషుల మధ్య భేదాలు తారతమ్యాలను తీసుకొస్తే మానవత్వము ఏమవుతుంది? విడనాడి మానవత్వాన్ని నశింపజేయడం వల్ల మనం మనుగడ సాగించలేము, అభివృద్ధిమయం మనం సాధించలేము. మనుగడ సాధించడానికి ఈ అన్ని అవరోధాలు, ఈ అవరోధాలు అనబడే కులాన్ని మతాన్ని ఛాందస భావాల్ని కట్టిపెట్టాలి, మానవత్వాన్ని మనుషుల మధ్య పెంచాలి, మానవీయ సుగంధ పరిమళాల్ని పెంచగలిగిన మానవోత్తములుగా మనిషి రాణించాలి. ఎందుకంటే అవి దేశ రక్షణకిది పెద్ద దెబ్బ కదా. ఈ తారతమ్యాలు, ఈ వర్గాలు, ఈ యొక్క ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థకి అవలక్షణాలుగా, సంకుచిత భావాలుగా పెద్దలు చెబుతూ ఉన్నారు. కాబట్టి వాటి వైపు కాకుండా అభివృద్ధిదాయకమైన జీవనశైలిని పెంచుకోవాలి. ఎట్లా? మనం ఆలోచనాత్మకమైన, వివేకాత్మకమైన భావజాలముతో మనం అందరి యొక్క శ్రేయస్సు కోసం పాటుపడాలి. కుల మతములు నిప్పులు

బాట నాయనా, ఓ విద్యార్థుడా, విద్య కోసం అర్థించేవాడా, జ్ఞానం కోసం తపించేవాడా, గురుముఖంగా అనేకానేక అభివృద్ధిదాయకమైన జీవన మార్గాల్ని అన్వేషించేవాడా నీవు? కుల మతములు నిపు

0: కుంపటని, ఇది నిప్పుల కుంపటయ్యా. కులోన్మాదం, మతోన్మాదం అనేది మారణ హోమాలన్నీ యొక్క నిప్పుల కుంపటి లాంటివి. అవి ఏం చేస్తున్నాయబ్బా అంటే, మానవత్వము నశించే మనుషులందు. ఈ మనుషులంతా ఏం కోరుకోవాలి? మనుషులకు శాంతి కావాలని కోరుకోవాలి. మనుషులందు మానవత్వం నశించిపోయే కదా ఈ కులమతముల అనేటువంటి నిప్పుల కుంపటి వల్ల. మరి దేనికి దిక్కు లేకుండా పోయింది అంటే, అందరికీ అవసరమైన ఉర్వి శాంతికి దిక్కు లేకుండా పోయే ఈ భూమండలాన్ని అందరికి కూడా వసుదైక కుటుంబం మనం ఇచ్చిపుచ్చుకునే నెయ్యముతో, ఒకరినొకరికి సహకరించుకునే తత్వముతో మనమంతా ఒకటే అన్న విశ్వ మానవ సౌభ్రాతృత్వము అనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పెంచుకోవాలి. గాని బాధలన్నీ తొలగిపోయి బాగులెన్నో పెంచుకునే శాంతిమయ విజ్ఞానం వైపు పయనించాలి. గాని ఇదేంది, ఈ రకమైన వర్గ పోరాటాలతో, కుల అవలక్షణాలతో, మత ఛందస భావాలతో పెడమార్గం పడితే, మత మౌఢ్యముతో పయనిస్తే మనిషి దేన్ని అందుకోలేడు, సత్ఫలితాలను పొందలేడు. మానవులకు శాంతి కావాలి, ఉర్వి శాంతికి దిక్కు ఉండాలి అంటే, రక్షణ ఉండాలంటే మనం మన కోసం జీవించాలి తప్ప, అందరి కోసం జీవించాలి తప్ప, అందరి శ్రేయస్సే నా శ్రేయస్సు అనుకోవాలి తప్ప, వ్యక్తి కన్నా సంఘం గొప్పది. సంఘ శ్రేయస్సు కోసం, సంఘ వ్యవస్థ కోసం మనిషి ఉత్తమ పౌరుడుగా మారి, సుఖ శాంతుల కోసం, విశ్వశాంతిమయం కోసం మనిషి బ్రతకాలి. అప్పుడే అందరి జీవితాలు ముక్తిమయమవుతాయి అని అభిప్రాయం. ఇవాళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అశాంతి, ఏ సామ్రాజ్యవాదమో, ఏ పెట్టుబడిదారి వాదమో, ఏ దురహంకారముతోనో జాగుతూ ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని మనం నివారించకపోతే, ఇవాళ ఎన్ని అనర్థాలు, పసిపిల్లలు, అమాయకులు అందరూ కూడా ఈ యుద్ధ కారణాల వల్ల చనిపోతూ ఉన్నారు. కాబట్టి మనుషుల్ని రక్షించేటువంటి గొప్ప వ్యవస్థను ప్రపంచ మానవాళి గుర్తించాలి. అందరి శ్రేయస్సు కోసం మనం జీవించాలి అనేటువంటి ఒక భావనతో విశ్వ సౌభ్రాతృత్వాన్ని సాధించే మానవోత్తములుగా దేశాలన్నీ గుర్తించాలి. యుద్ధం వద్దు, శాంతే ముద్దు అని అందరి అవసరాలను, అందరి యొక్క క్షేమాలను, మానవ హక్కుల్ని పరిరక్షించేటువంటి వ్యక్తులుగా, దేశాలుగా అందరూ సహకరించుకునే తత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే అందరికీ మనశ్శాంతి.
1: శ్రోతలు, సుక్తి సుధా కార్యక్రమంలో మనిషి శక్తి అన్న అంశం గురించి డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి హితోక్తులు విన్నారు. రేపటి సుక్తి సుధా కార్యక్రమంలో శ్రీ కె చిట్టిబాబు గారి హితోక్తులు తెలుసుకోవచ్చు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు. ఈనాటి పొలం పనులు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: మారింది శ్రీ చైతన్య సిద్ధమ.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనం తయారీ గురించి వివరాలను తెలుసుకుంటారు.
2: పంట నుంచి ఫలసాయాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయే వృక్ష సంబంధిత కట్టెలు, చెట్టు కొమ్మలు, ఆకులు, కంకులు, అలాగే ఆహార తయారీ పరిశ్రమల నుంచి, కలప సంబంధిత పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను బయోమాస్ అంటారు. ఇవి రసాయన రూపంలో శక్తిని నిగూఢంగా కలిగిన పునరుత్పాదక సేంద్రియ పదార్థాలు. ప్రత్తి, పొగాకు, కంది కట్టెలు, మొక్కజొన్న, జొన్న, సజ్జ కంకులు, ఆముదపు గింజల పొట్టు, కాఫీ గింజల పొట్టు, వేరుశనగ తొక్కలు, ప్రొద్దుతిరుగుడు పువ్వు చెట్టు కాండము, వరిగడ్డి, వరిపొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి మొదలైన వివిధ రకాల

0: వృక్ష వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలను ఎలా దొరికినా వ్యర్థాలను అలానే వంట చెరుకుగా వాడటం అనాదిగా వస్తున్న అలవాటు. ఈ పదార్థాలను ప్రత్యక్షంగా అలా లభించే రూపంలోనే ఇంధనంగా వాడినప్పుడు అవి తక్కువ ఉష్ణశక్తిని కలిగి ఉంటాయి, మండించినప్పుడు పొగ రావటం జరుగుతుంది, రవాణాలోనూ నిల్వ ఉంచడంలోనూ పంపిణీ చేయడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. వంట చెరుకుగా వాడినప్పుడు వెలువడే పొగ వలన స్త్రీలు ఊపిరితిత్తుల వ్యాధులకు, కంటి సంబంధిత వ్యాధులకు గురి అవుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా వీటిని లూజుగా ఉంచి మండించినప్పుడు వెలువడే పొగ పర్యావరణ కాలుష్యాన్ని పెంపొందిస్తుంది. వృక్ష వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి ఇంధన ఉత్పత్తికి ఉపయోగించడానికి అనువైన కర్బన సంబంధమైన జీవ సంబంధిత సేంద్రియ పదార్థాలు, ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత, పర్యావరణ కాలుష్యం, ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి పునరుత్పాదక శక్తి వనరుల నుంచి ఉష్ణశక్తిని వెలికితీసి శాస్త్రీయ ప్రక్రియ ఆవశ్యకత ఎంతో ఉంది. వ్యవసాయ వ్యర్థాల నుంచి ఎక్కువ ఉష్ణశక్తి గల ఇంధనాన్ని తయారు చేసే ఒక ప్రక్రియను బ్రికేటింగ్ అంటారు. వదులుగా ఎక్కువ పరిమాణంలో తక్కువ సాంద్రత కలిగిన వృక్ష వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలను ఎక్కువ సాంద్రత కలిగిన ఘన పదార్థాలుగా తయారు చేయు ప్రక్రియను బ్రికేట్ అంటారు. బ్రికేటింగ్ వలన బయోమాస్ యొక్క ఉష్ణ సామర్థ్యం పెరుగుతుంది, మండించినప్పుడు పొగరాదు, స్త్రీల ఆరోగ్యానికి పర్యావరణానికి హాని జరగదు, రవాణా నిల్వ పంపిణీ సులభమవుతుంది. బ్రికేటింగ్ టెక్నాలజీ బయోమాస్ అవి లభ్యమయ్యే రూపంలోనే లేదా కార్బనైజ్ చేసి బ్రికేటింగ్ టెక్నాలజీలో బయోమాస్ను ఎక్కువ ఒత్తిడికి గురిచేసి బ్రికేట్లను తయారు చేయడం, మధ్యస్థ ఒత్తిడికి గురిచేసి తాపన పరికరంతో బ్రికేట్లను తయారు చేయడం లేదా తక్కువ ఒత్తిడితో బైండర్ను ఉపయోగించి బ్రికేట్లను తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యమైన అధిక ప్రాచుర్యం పొందిన బ్రికేటింగ్ టెక్నాలజీలు పిస్టన్ ప్రెస్ లేదా రామ్, అలాగే డై టెక్నాలజీ, స్క్రూ ప్రెస్ టెక్నాలజీ. పిస్టన్ ప్రెస్ లేదా రామ్ అలాగే డై టెక్నాలజీని ఉపయోగించి బ్రికేటింగ్ మెషిన్లో బయోమాస్ను ఒక డైలోకి పంచ్ చేసి ఎక్కువ ఒత్తిడితో రామ్ సహాయంతో అణచడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వలన బయోమాస్ కాంపాక్ట్ కాబడి బ్రికేట్గా తయారవుతుంది. ఈ ప్రక్రియ సమర్థవంతమైనది, ఖర్చు కూడా అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో 22% వరకు తేమగల బయోమాస్ నుంచి బ్రికెట్లు తయారు చేయవచ్చును. స్క్రూ ప్రెస్ టెక్నాలజీలో తిరుగుతూ ఉండే ఒక బారెల్ ద్వారా పంపిస్తూ ఒత్తిడికి లోను చేయడం జరుగుతుంది. దీని వలన బయోమాస్లో ఉండే లిగ్నిన్ ద్రవ పదార్థాలుగా మారి బైండర్గా ఉపయోగపడుతుంది. స్క్రూ ప్రెస్ బ్రికేటింగ్ యంత్రంతో తాపన పరికరం అమర్చితే బ్రికెట్పై పొర కార్బనైజ్ చేయబడుతుంది. బ్రికేటింగ్ ప్రక్రియలో ముడి పదార్థాల సేకరణ, ముడి పదార్థాలను బ్రికెట్ల తయారీకి సిద్ధపరచుట, సాంద్రీకరణతో బ్రికెట్లను తయారు చేయుట, తయారు చేసిన బ్రికెట్లను చల్లార్చి ప్యాకింగ్ చేసి విక్రయించడం. బ్రికెటింగ్కు వాడే ముడి పదార్థాలను ముందుగా సేకరించాలి. సేకరించిన ముడి
1: శ్రోతలింతవరకు పొలం పనులు కార్యక్రమంలో వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధన తయారీ గురించి వివరాలను తెలుసుకున్నారు. రేపటి పొలం పనులు నిమ్మగడ్డ పెంపకం గురించి వివరాలను తెలుసుకోవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులో

0: తీర్పు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ లోకి నీరు పోవాలంటే ఈ కొల్లంవాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కు ఉంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి, జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2 లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని
0: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

0: అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంతకు ముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా, విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఈరోజు కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమం వింటారు. ఇందులో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం భక్తి భావ ఆధ్యాత్మిక చింతన స్వరూపం సుదర్శన చక్రం. ఈ అంశం గురించి శ్రీ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం వింటారు. తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాలు ఈరోజు 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలులో వినవచ్చు.

8 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:35 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం, 9:30 చిత్రాంచలి తెలుగు సినీ గీతాలు వింటారు ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి. ఈ ఉదయం 10:00 వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:15 ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 నుంచి 12:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు కొనసాగింపు. 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై వారి కార్యక్రమాలు వింటారు ముంబై కేంద్రం నుంచి. 2:00 జాతీయ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వినవచ్చు. ఇవి ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి మాతృ దేవోభవ రేడియో డాక్యుమెంటరీ వింటారు. అదనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. 6:25 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 6:25 వినవచ్చు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి. ఈ రోజు రాత్రి 7:15 కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా పాడి పశువులలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కర్నూలు పశు వైద్యులు డాక్టర్ కె అరుణశ్రీ గారి ప్రసంగం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద సంగీతం తదితర అంశాలు వింటారు కిసాన్ వాణి కార్యక్రమంలో. రాత్రి 7:45 మహిళా ప్రభ. ఇందులో సమాజంలో సాహిత్యం, స్త్రీ జీవితం ఈ అంశం గురించి శ్రీమతి ఏ కృష్ణప్రియ గారి ప్రసంగం వినవచ్చు. రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. 8:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 8:45 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9:30 కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి గజల్స్ ప్రసారమవుతాయి. ఇందులో హరిహరన్ ఆలపించిన గజల్స్ వింటారు. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన భద్ర చిత్రం నుండి పాటలు వినవచ్చు. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:05 ఆంగ్లంలో వార్తలు వెలువడతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు కర్నూల్ ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు వినండి ఎం రమేష్ గానం చేసిన లలిత గీతం. ఈ గీతం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్

0: ఫిలిప్పీన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన రెండు కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్బంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल

0: ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావాన్ని పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्ण तया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రత బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యకుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యకుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
2: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें। बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज

0: इस प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें।
1: దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పిజి ముడి చమురు ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round the clock helplines. Advisories are being issued, including information related to local government guidelines, flight and travel situation, consular services, and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. They are regularly interacting with the Indian community associations, organizations, professional groups, and Indian companies to address their concerns.
1: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0 ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లో ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం భక్తిభావ ఆధ్యాత్మిక చింతన స్వరూపం సుదర్శన చక్రం. ఈ అంశం గురించి శ్రీ అప్పచూడు వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం, తదనంతరం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని వివరాలను తెలుసుకుంటారు. మరి వివరాలను తెలుసుకునే ముందు ప్రత్యూష మలయ మారుత తరంగాల ధాటికి ఊగిసలాడుతున్న పువ్వులు ఒకదానితో ఒకటి ఊసులేవో చెప్పుకుంటున్నట్లుందట. మదిలోని వెతలు మరొకరితో పంచుకుంటున్నట్లు ఉందట. ఏ పువ్వులు ఎవరికై పూసెనో, ఏ పువ్వులు

ఎవరి కొరకు వికసించెను, ఏ పువ్వులు ఏ దేవుని సేవకై వేసెను, ఏ పువ్వులు ఎవరికి అంకితమైనను, ఎన్ని పూలు నేలరాలిపోయెను. ఒక్కరోజు పూలు వికసించడానికి, ఒక్కరోజు జీవితానికి అవి పడిన కష్టాలెన్నో, కన్నీటి గాథలెన్నో. మొగ్గగా పుట్టినప్పటి నుండి ఎన్ని ఈదురుగాలులు, ఎన్ని వానలు, ఎన్ని మండుటెండలు, ఎన్ని తుఫానులు తట్టుకొని పువ్వై విరిసెను. అయినా పూసిన ప్రతి పువ్వుకు దక్కదు కైవల్యం, విరిసిన ప్రతి పువ్వుకు ఉండదు సువాసన. అయినా పూలు ఎంతో గొప్పవి, దైవ సాన్నిధ్యంలో తరించతగినవి, మనుషుల మానస సరోవరంలో విరియవలసినవి. వాటి జన్మ ధన్యమే. అందుకే ప్రతి పువ్వు కూడా ఆ దైవ సాన్నిధ్యంలో ఆ పరమాత్ముని పాదారవిందముల చెంతచేరి పులకించాలని, స్పృశించాలని ఆరాటపడుతూ ఉంటాయట. అందుకే ఉషోదయ వేళ ప్రతి పువ్వు పిల్లగాలికి ఊగుతూ నన్ను తుంచుకో, ఆ పరమాత్ముని చెంత తీసుకెళ్ళుపో అనే భావన అనిపించే విధంగా అవి అలా ఊగిసలాడుతూ ఉంటాయి. మరి పువ్వు యొక్క తాపత్రయాన్ని తెలుసుకున్నది ఈ భక్తురాలు. పరమాత్మను చెంతకు తీసుకువెళ్లేందుకు పువ్వులను ఎంత సుకుమారంగా తెంచుతుందో ఈ పాటలో విందాం.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥಲೇ.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ డాక్టర్ ఏసిరి తెలియజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాణ్యం నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఓర్వకల్లులోని జీవేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సిరి, ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. పాణ్యం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భూ సమస్యలు, రీసర్వే లోపాలు, వృద్ధాప్య పింఛన్లు, ఇళ్ల స్థలాలు, త్రాగునీరు, మురుగు కాలవలు, విద్యుత్ స్తంభాలు, పొలాలకు వెళ్లే రహదారులు, సర్వీస్ రోడ్లకు సంబంధించిన అర్జీలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని మంత్రి నారా లోకేష్ మహానాడు వేదిక మీద ప్రకటించడం దేశానికే ఆదర్శమని టీడీపీ జిల్లా అధ్యకురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో థ్యాంక్ యూ లోకేష్ కార్యక్రమాన్ని చేపట్టి కేక్ కట్ చేసి సంబరాలను చేసుకున్నారు. నగరాలు పట్టణాల అభివృద్దిలో మున్సిపల్ కమిషనర్ల బాధ్యత కీలకమని రాష్ట పురపాలక శాఖ పరిపాలనా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్టేషన్ సీడీఎంఏ పి సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో పాటు డోన్ కమిషనర్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు గార్గేయపురం, జోహరాపురం డంప్ యార్డుల్లో బయోమైనింగ్, సీఎండీ, వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కర్నూలు కమిషనర్ చల్లా ఓబులేస్తో కలిసి పరిశీలించారు. గార్గేయపురం డంప్ యార్డులో ఘన వ్యర్థాల బయోమైనింగ్ జాప్యం చేయవద్దని వారు స్పష్టం చేశారు. 15 ఎకరాల్లో బయోమైనింగ్ పూర్తయిన వెంటనే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాలని, మరో 9.5 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బయోమైనింగ్ పనులకు రోజువారీ లక్ష్యాలతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీడీఎంఏ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మార్పు కనిపించేలా ప్రత్యేక డ్రైవులు చేపట్టాలని అన్నారు. డ్రైనేజ్ కాలువలు, పారిశుద్ధ్య సమస్యలు, ప్రజా ఫిర్యాదులపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని వారు ఆదేశించారు. జిల్లాలో ఇటీవల జరుగుతున్న మహిళా నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి రక్షణ కోసం ఆపరేషన్ దండయాన్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో శుక్రవారం సాయంత్రం మహిళల భద్రత, వారిపై జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని గోనెగండ్ల సీఐ చంద్రబాబు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, యువకులు హాజరయ్యారు.

0: మాట్లాడుతూ రాష్టంలో మహిళలు బాలికలపై జరుగుతున్న నేరాలకు త్వరితగతిన శిక్ష పడేలా రాష్ట పోలీస్ శాఖ పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్, స్త్రీ హత్యలు, భ్రూణ హత్యలు, ప్రేమ పేరుతో వంచన, సైబర్ నేరాల గురించి ఆయన ప్రజలకు వివరించారు. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేసి ఫోక్సో, గృహహింస తదితర కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతేడాది జనవరి నుంచి 2026 మే 28 వరకు మొత్తం 10 కేసుల్లో 17 మందికి శిక్ష పడినట్లు ఆయన తెలియజేశారు. అనంతరం ఆపరేషన్ దండయానా కార్యక్రమం పోస్టర్లను పోలీస్ అధికారులు విడుదల చేశారు. కార్యక్రమంలో సీఏ చంద్రబాబు, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ మణిమంజరి తదితరులు పాల్గొన్నారు. నగరంలో పోడికతీత పనులు నాణ్యతగా చేపట్టాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఏ క్యాంపు, బి క్యాంపు, గణేష్ నగర్ వద్ద శుద్దవాగు, శంకల్పాక్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. 9వ డివిజన్లో మాస్టర్ తనిఖీ నిర్వహించారు. అనంతరం ఎన్ఆర్పేటలో కొనసాగుతున్న పూడికతీత పనులను వారు పరిశీలించారు. నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పోస్టుమాస్టర్గా గణేష్ శుక్రవారం బాధ్యతలను చేపట్టారు. ఆదోని పోస్టాఫీసులో పోస్టుమాస్టర్గా పనిచేస్తున్న ఆయనను కర్నూలు ప్రధాన తపాలా కార్యాలయానికి బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ పోస్టుమాస్టర్గా సేవలందించేవారు. ప్రస్తుతం బదిలీపై వచ్చిన గణేష్ రెగ్యులర్ పోస్టుమాస్టర్ కావడంతో ఇక నుంచి పోస్టాఫీసు సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఒరవకల్లు మండలంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థిని భవానీ శివశంకరి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 561 మార్కులు సాధించినందుకు స్టూడెంట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది. శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ప్రిన్సిపల్ సెక్రటరీ మల్లికార్జున నాయక్, డైరెక్టర్ లావణ్య చతుర్మిదిగా విద్యార్థిని భవానీ శివశంకరి స్టూడెంట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకుంది. టీబీ నిర్మూలనకు కృషి చేయాలని కోలోకేటెడ్ వైద్యాధికారి శ్రీమంత్ మాదన్న అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా శుక్రవారం వర్కూర్లో ఉచిత ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి ఈ సందర్బంగా మాట్లాడుతూ క్షయ హైరిస్క్ గ్రామం కింద వర్కూర్ ఉందని, 14 పైబడిన వారందరికీ ఉచిత ఎక్స్రే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 2 వారాలకు మించి దగ్గు, సాయంత్రం పూట జ్వరం, రాత్రి సమయాల్లో చెమటలు, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోగులకు దాతల సాయంతో ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తామని అన్నారు. అలాగే బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, ఆరోగ్యం వంటి పరీక్షలు జరిపి బాధితులకు మందులు పంపిణీ చేశారు. కర్నూలు పాతనగరంలోని జమిచెట్టు సమీపంలో గల లలితాపీఠంలో శుక్రవారం జ్యేష్ఠమాసం ఆరంభం సందర్బంగా జ్యేష్ఠమాస పూజలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. కర్నూలు లలితాపీఠం లలితా సంఘం అధ్యక్షురాలు తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ జేడి వరలక్ష్మి అన్నారు. శుక్రవారం ఓర్వకలలో పురుగుమందుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించామని తెలియజేశారు. పాత నిల్వలు ఉన్న ఎరువులను పాత ధరలకే విక్రయించాలని అన్నారు. నేల ఆరోగ్య కార్డుల్లోని సిఫారసు ప్రకారం ఎరువులను అమ్మాలని, రైతులు ఎరువుల కొనుగోలు కోసం ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను తప్పనిసరిగా ఉపయోగించాలని తెలియజేశారు. వర్షపాతం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం అందినప్పుడు మాత్రమే పంటలు వేయాలని వారు సూచించారు. రైతులు సూక్ష్మ పోషకాలను సద్వినియోగం చేసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చిరుతారెడ్డి సూచించారు. శుక్రవారం ఓర్వకల్లులోని ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. మొక్కల ఎదుగుదల, అధిక దిగుబడి, నత్రజని, ఫాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలు అవసరమన్నారు. కార్యక్రమంలో ఏవో మధు మంత్రి, ఎంపీడీఓ నాగ అనసూయ తదితరులు పాల్గొన్నారు. పలు పత్రికల నుంచి సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కాంతి రెక్కలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి భక్తిభావ ఆధ్యాత్మిక చింతన స్వరూపం సుదర్శన చక్రం. ఈ అంశం గురించి శ్రీ అప్పచోడు వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం.
4: స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. మిరుమిట్లు గొలిపే 1000 కోణాలతో మనలతో మహాతీవ్రమై కోటి సూర్యులతో సమానమై సుర విరోధుల ప్రాణాలు హరించే విష్ణుచక్రాన్ని నేను శరణు వేడుతున్నాను. ఇది సంస్కృతంలో కూరనారాయణ మహాముని వ్రాసిన సుదర్శనాష్టకంలోని శ్లోకం. సర్వ అరిష్ట నివారకం, సర్వభయ నాశకం. ఏ విష్ణువాలయంలోనైనా మన కంటిని వెంటనే ఆకర్షించేవి అందమైన అర్చామూర్తి. ఆ అర్చామూర్తి నుదుట మేరసే ఊర్ధ్వపుండ్రాలు, ఆయన హస్తద్వయాన అలరారే శంఖచక్రాలు. కంటినీవి ఆకర్షిస్తే రకరకాల ప్రసాదాలు మన కడుపును ఆకర్షిస్తాయి, అది వేరే విషయం. శ్రీ మహావిష్ణువు ధరించే పంచాయుధాల్లో శంఖచక్ర గద ఖడ్గ శార్ఘాల్లో చూడముచ్చటైంది, సర్వశక్తి సంపన్నంగా సుప్రసిద్ధమైంది సుదర్శన మహాచక్రం. విశిష్టాద్వైతులు వేగ తీక్ష్ణ లక్షణాలతో కూడిన సర్వేశ్వరుని సంకల్పశక్తే ఈ సుదర్శన మహాచక్రం అంటారు. సర్వేశ్వరుని అచిత్తత్వాలు 24 ఆయన మనస్తత్వమే చక్రత్తాళ్ళవారిని భావిస్తారు, ఆరాధిస్తారు. మహాభక్తులైన ఆళ్ళవార్లు చక్రాయుధాన్ని అనేక విధాల స్తుతించారు. ఎందరెందరో మహాకవులు చక్రాయుధాన్ని అనేక విధాల వర్ణించారు. తెలుగులో ఎర్రన, పోతన, కృష్ణరాయలు, తాళ్లపాక కవులు చేసిన సుదర్శన మహాచక్ర వర్ణనలు మనోహరాలు. అలాగే సంస్కృతంలో కూరనారాయణ మహాముని వ్రాసిన సుదర్శనాష్టక సుదర్శన శతకాలు సుప్రసిద్ధాలు. శ్రీరామ సేవకుడైన శ్రీ ఆంజనేయునికి ఎంత పూజ్యత ఉందో, ఎన్ని స్తోత్రాలు, అర్చనలు, ఆలయాలు ఉన్నాయో, శ్రీ మహావిష్ణు సేవకుడైన చక్రత్తాళ్ళవారుకు అంత పూజ్యత ఉంది, అన్ని స్తోత్రాలున్నాయి, అన్ని అర్చనలున్నాయి, అన్ని ఆలయాలున్నాయి. విశిష్టాద్వైతులు తిరుమలిసై ఆళ్ళవారును, ఈయన్నే భక్తిసారని కూడా అంటారు, చక్రత్తాళ్ళవారు అంశగా భావిస్తారు. మద్రాసు సమీపంలోని పూనమల్లి దగ్గర ఆయనకు ఒక గుడి ఉంది. కంచి వరదరాజస్వామి ఆలయంలో, అనంత సరస్సు దగ్గర తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మరియు వరదరాజస్వామి ఆలయంలో, కుంభకోణం తిరుక్కుడందైలో, మదురై దగ్గరి తిరుమోకూరులో చక్రత్తాళ్ళవారుకు గుడులున్నాయి. తిరుమలలో విశ్వమోహనుడైన శ్రీ వెంకటేశ్వరుని గుడిచేత నయనానందకరంగా సుదర్శన మహాచక్రం దర్శనమిస్తుంది. శ్రీవారి గర్భాలయంలో 2 పంచలోహ సుదర్శన చక్రం ఉంది. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఈ విగ్రహానికే స్వామి పుష్కరిణిలో శ్రవణానక్షత్రాన స్నానం జరుగుతుంది. చిత్రమేమంటే, చక్రాయుధం సజ్జనులకు ప్రశాంత సుందరంగా దర్శనమిస్తే దుర్జనులకు ఉగ్రభయంకరంగా ఆగుపిస్తుంది. చక్రాయుధ ఆవిర్భావం ఒక చిత్రమైన పురాణగాథ. కశ్యప మహామునికి 2 భార్యలు, దితి, అదితి. ఆయనకు అదితి అందు ఆదిత్యుడు జన్మించాడు. ఆదిత్యుడు అత్యుగ్రతేజోమూర్తి. విశ్వకర్మ త్వష్ట తన కూతురైన సంజ్ఞాదేవిని ఆదిత్యునికిచ్చి వివాహం చేశాడు. సంజ్ఞాదేవి చాలా సుకుమారి. ఆమెకు భర్త అత్యుగ్ర తేజాన్ని భరించడం చాలా కష్టమైంది. కొంతకాలం ఎలాగో భరించింది. 3 బిడ్డల్ని కనింది. వారే వైవస్వతమనువు, యముడు, యమున. తరువాత తనకు ప్రతిరూపంగా ఉండేటట్లు ఛాయను సృజించి ఆమెను తన స్థానంలో సూర్యుని భార్యగా నిలిపి ఆ రహస్యం భర్తకు చెప్పవద్దని గట్టిగా చెప్పి తాను పుట్టింటికి, అనగా విశ్వకర్మగారింటికి వెళ్ళింది. సూర్యుని వల్ల ఛాయకు కూడా 3 బిడ్డలు పుట్టారు. వారే సౌవర్ణ, శనైశ్చర, తపతులు. ఒకసారి సంజ్ఞాత

కన్యయుడైన యముడు ఎందుకో ఆగ్రహించి సవతి తల్లి ఛాయను తన్నాడట. ఆమె నీ కాలు తెగిపొడుగాక అని అతన్ని శపించింది. ఈ ఘర్షణలో సూర్యుడికి అసలు విషయం అర్థమైంది. ఆయన తన భార్య సౌజ్ఞ కొరకు విశ్వకర్మ ఇంటికి వెళ్లాడు. విశ్వకర్మ ఎందుకు ఇలా చేశావని తన కూతుర్ని నిలదీశాడు. ఆమె భర్త తీక్ష్ణతను భరించలేక ఇలా చేశానని చెప్పింది. ఇలా చేయటం తగదు అని విశ్వకర్మ కూతుర్ని మందలించాడు. భర్త దగ్గరికి వెళ్ళుమని ఆదేశించాడు. అదే సతీధర్మం అన్నాడు. విశ్వకర్మ తన అల్లుడు ఆదిత్యుడితో, నీ తీక్ష్ణత తగ్గితే గాని సౌజ్ఞ నీతో కాపురం చేయలేదు, నీవు అంగీకరిస్తే నీ తేజాన్ని తగ్గిస్తాను అన్నాడు. ఆదిత్యుడు అంగీకరించాడు. విశ్వకర్మ ఆదిత్యుణ్ణి తోపటా పట్టాడు. ఆదిత్యుని తేజకిరణాల రజం క్రిందికి రాలింది. అతడు తేజస్సు దగ్గి దివ్యదృష్టితో తురంగి రూపంలో ఉన్న సౌజ్ఞాదేవిని చూచాడు. తాను కూడా తురంగ రూపం దాల్చి ఆమె దగ్గరకు వెళ్లాడు. అశ్వరూపంలో ఉన్న ఆ ఇద్దరికీ జన్మించిన వారే అశ్వినీ దేవతలు, సుప్రసిద్ధ దేవ వైద్యులు. నేలరాలిన ఆదిత్యుని తేజో రజం వృధా కాకుండా ఆ రజంతో విశ్వకర్మ బ్రహ్మదేవునికి ఒక దివ్యరథాన్ని, విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని, శివునికి శూలాన్ని చేసి ఇచ్చాయట. ఇది హరివంశం చెప్పే చక్రాయుధ పుట్టుక చరిత్ర. వామనపురాణం కూడా సుదర్శనాయుధ ఆవిర్భావాన్ని గూర్చి చెప్పింది. అయితే ఇది హరివంశ కథకు భిన్నంగా ఉంది, చిత్రమైన కథ. శ్రీదాముడు అనే రాక్షసరాజు బలగర్వితుడై విష్ణుమూర్తి మీదికి దండెత్తాడట. లక్ష్మీదేవిని, శ్రీవత్సాన్ని హరించడానికి ప్రయత్నించాడట. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు రాక్షసుడి విజృంభణాన్ని చూచి జంకి కైలాసానికి వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువుకు చక్రాయుధం ఇచ్చి, ఇది మహాశక్తిమంతమైన ఆయుధం, దీనితో దుష్ట రాక్షస సంహారం చేయగలవు అని ధైర్యం చెప్పాడు. విష్ణుమూర్తి ఆ చక్రాయుధ శక్తిని పరీక్షించాలని శివుని అనుమతితో ఆయన మీదనే ప్రయోగించాడట. అది శివుని శరీరాన్ని మూడు ముక్కలు చేసింది. అది చూచి శ్రీ మహావిష్ణువు విపరీత దుఃఖానికి లోనయ్యాడు. అప్పుడు శివుడు, నీవు దుఃఖపడవద్దు, నా శరీరం నుండి తెగిపడిన ఈ మూడు ముక్కలు హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరూపాక్షులుగా భక్తుల చేత ఆరాధింపబడతాయి. వాళ్లకు అనంత ఫలాలను ఇస్తాయి. చక్రాయుధం నా తత్వాన్ని ఏమాత్రం ఛేదించలేదు అని ఓదార్చాడు. ఈ కథ ప్రకారం చక్రాయుధం శ్రీ మహావిష్ణువుకు శివప్రసాదం. ఇవి పురాణగాథలు, తర్కానికి అందని అంశాలు, విశ్వాసంతో చూడదగిన విషయాలు. మొత్తం మీద చక్రాయుధం శ్రీ మహావిష్ణువుకు ఆయుధం అయింది. ఆయన పంచాయుధాల్లో అతిశక్తిమంతంగా ప్రసిద్ధి నొందింది. ఆయన కుడి చేత సుదర్శనంగా నిలిచింది. పరమాత్మ సంకల్ప శక్తిగా భక్తుల చేత పూజలను అందుకుంది. ఇక చక్రాయుధ ప్రయోగం, దాని ప్రభావం. క్షీరసాగర మథన సందర్భంలో అమృతాన్ని ఆస్వాదించాలని దొంగచాటుగా వచ్చి దేవతల మధ్య కూర్చున్న రాహువు మస్తకాన్ని శ్రీ మహావిష్ణువు సుదర్శన మహాచక్రంతోనే ఛేదించాడు. అలాగే శతభుజుడు, శతశిరస్కుడు, శతశిఖరోదగ్ర శైల సదృశుడు, బ్రహ్మవర గర్వితుడు, అనిమిషద్వేషి, అమరేంద్ర వైరి అయిన కాలనేమిని శ్రీ మహావిష్ణువు సుదర్శనాయుధంతోనే వధించాడు. శ్రీమద్భాగవతంలో గజేంద్రమోక్షఘట్టంలో మకరి మస్తకాన్ని శ్రీహరి చక్రాయుధంతో ఉత్తరించటం లోకప్రసిద్ధం. సిరికి చెప్పకుండా, శంఖచక్రాలను చేదో ఇసంధించకుండా, గరుడుని అధిరోహించకుండా, శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడకుండా, గజ ప్రాణావనోత్సాహయై హుటాహుటిన వచ్చిన శ్రీహరి చక్రాయుధాన్ని మకరి మీద సత్వరుడై ప్రయోగించాడు. నిమిష స్పర్శతో ఆ సుదర్శనం మకరి తల త్రుంచింది. అద్భుతమైన మరొక విశేషం, అంబరీషునికి అండగా శ్రీహరి చక్రాయుధాన్ని అతని దగ్గర ఉంచటం. అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు, శ్రీహరికి పరమాత్మీయుడు. అందుకే శ్రీహరి ప్రతి భట శిక్షణంబును, నిజ జన రక్షణంబును, నిఖిల జగదవక్రంబును అయిన చక్రాన్ని ఆయన దగ్గర ఉంచాడు. అంబరీషుడు వత్సర ద్వాదశి వ్రతం పూనాడు. వ్రత పరిసమాప్తి సమయంలో దుర్వాస మహర్షి వచ్చాడు, ఆతిథ్యం కోరాడు. అంబరీషుడు మహానందభరితుడై అంతటి మహర్షికి ఆతిథ్యం ఇవ్వడం

అందులోనూ వ్రత పరిసమాప్తి సమయంలో ఇవ్వటం మహాభాగ్యమని భావించాడు. దుర్వాసుడు స్నానార్థమని నదికి వెళ్ళాడు, ఎంతకు తిరిగి రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నాయి, అయినా దుర్వాసుడు రాలేదు. ఇంత నిష్ఠగా వ్రతమాచరించి చివరకు ద్వాదశి ఘడియలు దాటిపోయిన తరువాత ద్వాదశి పారణ తీసుకుంటే ఎలాగా, వ్రత ఫలితం దక్కుతుందా? అందువల్ల దుర్వాసుని కొరకు చూచి చూచి చివరకు గత్యంతరం లేక ద్వాదశి పారణగా అంబరీషుడు తీర్థం స్వీకరించాడు. తరువాత వచ్చాడు దుర్వాసుడు. అతిథిని అనాదరించి ద్వాదశి పారణ స్వీకరిస్తావా అని ఆ మహారాజు మీద ఆగ్రహించాడు అంబరీషుడు. స్వామి, సమయం దాటిపోతున్నదని తీర్థం స్వీకరించాను. మిమ్మల్ని అనాదరించాలి, అవమానించాలి అన్న ఉద్దేశం నాకు ఏ కోశాన లేదు. ఆగ్రహించకండి, అనుగ్రహించండి అని ఎంత దూరమో ఆ మహర్షిని బ్రతిమాలుకున్నాడు. దుర్వాసుడు వినలేదు. కృత్యను సృష్టించాడు, అంబరీషుని మీదికి ప్రయోగించాడు. కృత్య నానాభీభత్సం సృష్టించింది. అయినా అంబరీషుడు తన దగ్గర చక్రాయుధం ఉంది కదా అని దాన్ని కృత్య మీద ప్రయోగించలేదు. చివరకు భక్త రక్షాదక్షుడైన శ్రీహరే చక్రాయుధాన్ని ఆదేశించాడు. ఆయన ఆజ్ఞ మేరకు చక్రాయుధం కృత్యను దహించింది, దుర్వాసుని వెంబడించింది. ఆ వెంబడింపు ఎంత భయంకరంగా ఉందో పోతనగారు అద్భుతంగా వర్ణించారు. భువిదూరం భువిదూరు అబ్ధిజ్వరం అబ్ధింజొచ్చునుద్వేగియై దివి బ్రాకం దివి బ్రాకు హరిచక్రంబు అన్య దుర్వక్రమయీ అన్నాడు పోతనగారు. దుర్వాస మహర్షి బ్రహ్మను ఆశ్రయించాడు. ఆ బ్రహ్మదేవుడు చక్రాయుధాన్ని ఆపటం తలవల్ల కాదన్నాడు. తరువాత ఆ మహర్షి శివుని ఆశ్రయించాడు, ఆయన కూడా చక్రాయుధాన్ని ఆపటం తన చేత కాదన్నాడు. చివరకు ఆ మహర్షి శ్రీ మహావిష్ణువునే ఆశ్రయించాడు. ఓ వరద దేవేశ, ఓ భక్తరక్షక, మానుపగదే చక్రానల జ్వాలలన్నని దీనాతిదీనంగా ఆ దేవదేవుని వేడుకున్నాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు విష్ణుమూర్తి, దుర్వాస మహర్షి, నీవు వెళ్ళి నా భక్తుడు అంబరీషుణ్ణే ఆశ్రయించు, అతడే నిన్ను చక్రాయుధం నుండి రక్షించగలడు అన్నాడు. దుర్వాసుడు వెంటనే తిరిగి వచ్చి అంబరీషుణ్ణి శరణు వేడాడు. అంబరీషుడు ఆ తాపసుని దయనీయ స్థుతి చూచి జాలిపడి చక్రాయుధాన్ని శ్రీ మహావిష్ణువుగా భావించి స్తుతించి, ఇంకా చాలు, ఆపన్నుడయ్యున్న తపస్సిగావు నీవు ధర్మవృత్తి అని ప్రార్థించాడు. అయినా ఆ చక్రాయుధం శాంతించలేదేమో. నేను ధర్మవ్రతుడనైతే, బ్రాహ్మణ భక్తుడనైతే, విష్ణు భక్తుడనైతే చక్రమా శాంతించు, ఈ విప్రుని రక్షించు అని అంబరీషుడు గొంతెత్తి మొరబెట్టుకున్నాడు. అప్పుడు ఆ చక్రాయుధం తిరిగి వెళ్ళిందట. హరి అవతారాల్లో చక్రాయుధాన్ని ధరించింది, ప్రయోగించింది శ్రీకృష్ణుడు ఒక్కడే. శ్రీకృష్ణుడికి ఏ విధంగా చక్రాయుధం సిద్ధించింది మహాభారతంలో రెండు చోట్ల ఉంది. ఆ రెండు చోట్ల రెండు రకాలుగా ఉంది. ఆదిపర్వంలో ఖాండవ వన దహన ఘట్టంలో అగ్నిహోత్రుని ఆదేశం మేరకు వరుణదేవుడు సుదర్శనంబును చక్రంబును కౌమోదకియను గదను నారాయణునికిచ్చే అని నన్నయ్య గారు రాశారు. సౌప్తిక పర్వంలో శ్రీకృష్ణుడే ధర్మరాజుతో అశ్వత్థ అహంకారాన్ని, దుస్సాహసాన్ని, క్రూర స్వభావాన్ని గురించి చెబుతూ, అధిక నిష్టమై బ్రహ్మచర్య వ్రతంబుతోడ రుక్మిణీయుతముగా తుహిన శైల తటమునందు 12 వత్సరములు ఉగ్ర తపమునర్చి ఇమ్మహిత సాధనము వడసితి అని చెప్పాడు. శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రధానంగా దుష్ట రాక్షస సంహారానికి వినియోగించాడు. మురాసురుడు ప్రాజ్యోతిషం మీద దండెత్తి పంచముఖుడై తన మీదికి విజృంభించి వచ్చినప్పుడు వాడి 5 తలలను శ్రీకృష్ణుడు చక్రాయుధంతో నరికాడు. నరకాసురుణ్ణి కూడా శ్రీకృష్ణుడు చక్రాయుధంతోనే నరికాడు. బాణాసుర బాహుఖండనం కూడా చక్రాయుధంతోనే జరిగింది. చివరకు శివుడు పురుష సూక్తంతో శ్రీహరిని స్తుతించి తన భక్తుడైన బాణాసుర్ని రక్షించుమని వేడగా శ్రీకృష్ణుడు అతనికి 4 చేతులు మిగిల్చి ప్రాణాలతో వదిలాడు. తక్కిన 996 చేతులను చక్రాయుధంతో ఖండించాడు. శ్రీకృష్ణుని వేషం ధరించి తానే నిజమైన శ్రీకృష్ణుడుగా ప్రచారం చేసుకున్నవాడు పౌండ్రక వాసుదేవుడు. ఈ నకిలీ కృష్ణుణ్ణి శ్రీకృష్ణుడు ప్రళయార్క ప్రతిమాన చక్రమున వ్యసంద్రుంచే అంటాడు పోతన. పౌండ్రకుడు హతుడు కాగానే అతని కొడుకు సుదక్షణుడు శ్రీకృష్ణుని మీద పగ తీర్చుకోవాలని తన ఇష్టదైవమైన శివుని సూచనతో కాశీ మహానగరంలో అభిచార

హోమం చేశాడు. అందుండి కృత్య ఆవిర్భవించి ద్వారకను దహించసాగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కృత్య మీద చక్రాయుధం ప్రయోగించాడు. కృత్య వెనుదిరిగి ఋత్వికులతో సహా సుదక్షిణుని దహించింది. సాల్వుని శిరస్సును కూడా శ్రీకృష్ణుడు చక్రాయుధంతోనే సంహరించాడు. దంతవక్రుని తమ్ముడు విదూరధుడు విజృంభించి తన మీదికి రాగా వాణ్ణి కూడా శ్రీకృష్ణుడు చక్రాయుధంతోనే వధించాడు. తన గురువు సాందీపని కుమారుడు మరణించగా మరణించిన ఆ గురుపుత్రుణ్ణి సజీవుడుగా తెచ్చే సందర్భంలో దట్టమైన చీకటి ఆవరణాన్ని చక్రాయుధంతోనే శ్రీకృష్ణుడు ఛేదించాడు. ఉత్తరాగర్భ సంరక్షణ సమయంలో శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ధరించాడు. సభాపర్వంలో తనకు అర్ఘ్యమిచ్చే సమయంలో శిశుపాలుడు అట్టె నోరు పారేసుకుంటే అతడి తప్పులు లెక్కబెట్టి 100 పూర్తిగానే శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి అతడి శిరస్సు ఖండించాడు. ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు గనుక మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని చక్రాయుధానికి పనివడలేదు. అయినా భీష్ముని 3వ నాటి యుద్ధంలో ఆ వృద్ధవీరుని విజృంభణాన్ని తగ్గించడానికి, పార్థుని పౌరుషాన్ని పెంచడానికి శ్రీకృష్ణుడు తాను చేసిన ప్రతిజ్ఞను కూడా పక్కన పెట్టి చక్రాయుధాన్ని చేపట్టి యుగ్యంబుల పగ్గంబులు నగలపై ముడిచి అరదంబు డిగ్గనురికి అవని కంపింప అంహోమర్దనుడు ఆ జనార్దనుడు మాధ్యద్భీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విహాసి అయి జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి విజృంభించాడు. అయితే చక్రాయుధ ప్రయోగం మాత్రం జరగలేదు. ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అని ప్రతిజ్ఞ చేశాడు గదా. అయితే ఆయుధం పట్టాడు గదా అంటే అది యుద్ధం చేయడానికి కాదు కదా, భీష్ముని విజృంభణ తగ్గించడానికి. అంతే, మహాభారతంలో అదొక అద్భుత ఘట్టం. శ్రీ మహావిష్ణువు ఒక శ్రీకృష్ణావతారంలోనే చక్రాయుధం చేపట్టినా మహాభక్తులైన ఆళ్ళవార్లు హరి అవతారాలు పెక్కింటిలో సుదర్శన మహాచక్రాన్ని చిత్ర విచిత్రంగా దర్శించారు, స్తుతించారు. హిరణ్యాక్ష సంహారానికి ఆదివరాహం తన కోరను వడితే ఆ కోర కొసన ఆళ్ళవార్లు చక్రాయుధాన్ని దర్శించారు, స్తుతించారు. అలాగే హిరణ్యకశిపుని సంహరించడానికి నృసింహస్వామి తన నఖాన్ని వినియోగిస్తే ఆ నఖాగ్రంలో ఆళ్ళవార్లు సుదర్శన ఆయుధాన్ని చూచారు, స్తోత్రం చేశారు. అలాగే బలిచక్రవర్తిని అణచడానికి వచ్చిన వామనుని యాచనాహస్తంలో, దానజలం పడకుండా కమండల నాళాన్ని అడ్డుకున్న శుక్రుని పొడిచిన దర్భకొసలో ఆళ్ళవార్లు చక్రాయుధాన్ని దర్శించారు. అలాగే శత్రు సంహారం చేసిన శ్రీరామ బాణం చివర చక్రాయుధాన్ని చూచారు, స్తుతించారు. ఆ మహనీయుల భక్తి పారవశ్యం, విశ్వాసం, దర్శనం అలాంటివి అవి అసాధారణాలు, అనన్య సాధ్యాలు. అలా కాకుండా సామాన్య దృష్టితో చూచినా చక్రావిర్భావం మానవలోకంలో ఒక మహాద్భుతం. సృష్టి క్రమంలో ఏ ప్రాణి అయినా ఆత్మరక్షణకు, శత్రు శిక్షణకు, ఆహార సంపాదనకు మొదట వాడేది తన అవయవాన్నే. కాని అవయవం పరిమిత దూరానికి మాత్రమే పనికి వస్తుంది, దాని శక్తి కూడా పరిమితమే. పైగా శత్రు శిక్షణకు అవయవాన్ని ఆయుధంగా వాడితే శత్రువును స్పృశించవలసి వస్తుంది. అప్పుడు అవయవాన్ని ఆయుధంగా వాడే వ్యక్తికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మానవుడు కాలక్రమాన తాను దూరంగా ఉండి శత్రువు మీద ప్రయోగించడానికి అనేక ఆయుధాలను రూపొందించుకున్నాడు, గద, ఖడ్గం, శూలం, బాణం అలాంటివే. అలా వైకుంఠపురంలో ఆ శ్రీ మహావిష్ణువు చేతి చక్రాయుధాన్ని, దాని ప్రభావాన్ని మనం చూడలేదు, చూడలేము కూడా. కానీ ఈ నేల మీద చక్రానికున్న శక్తిని, దాని ప్రభావాన్ని మనం చూస్తున్నాం. మానవ జీవితంలో చక్రం విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. మానవుడి జీవన పోరాటంలో అద్భుతమైన పాత్ర నిర్వహించింది. మానవుడి గమన వేగాన్ని గణనీయంగా పెంచింది. దూరాన్ని జయించడానికి తోడ్పడింది. వస్తూత్పత్తికి విశేషంగా దోహదం చేసింది. వ్యవసాయ యుగంలో కంటే యాంత్రిక యుగంలో ఇంకా ఎక్కువగా మనిషికి సాయం చేసింది. చక్రం లేనిదే మానవ జీవితమే లేదనిపించింది. అలాంటి చక్రం మనకు పూజార్హం కాదా? అంతేకాదు, సరళ రేఖలో ఏ సౌందర్యమూ లేదు, సొంపంతా వంపులోనే ఉంది. వంపు సంపూర్ణతే చక్రం. అది సుందరం, సుదర్శనం, అది వృత్తం, అది అనాది, అనంతం. అందుకే కాలాన్ని చక్రమన్నారు. భూగోళం, వివిధ గోళాలు, బ్రహ్మాండం అన్నీ చక్రాకారాలే. మనిషిలో కూడా మహిమాన్వితాలైన 6 చక్రాలున్నాయి. అతని మనుగడకు, అతని విశిష్టతకు

0: అవే కారణాలు. ఆత్మస్వరూపుడైన మానవుడు చక్రమయుడు అనిపిస్తుంది, విశ్వమంతా చక్రమయమనిపిస్తుంది. చక్రాన్ని ఆరాధిస్తే విశ్వమయుడు సర్వశక్తి సంపన్నుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్లే. అందువల్లనే సుదర్శన మహాచక్ర స్తోత్రం మహాశక్తిప్రదం, సకల సంకటహరం, సర్వశుభప్రదం.
1: శ్రోతలు, ఇంతవరకు కాంతిరేఖలు కార్యక్రమంలో భక్తిభావ ఆధ్యాత్మిక చింతనా స్వరూపం సుదర్శన చక్రం ఈ అంశం గురించి శ్రీ అప్పచూడు వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఈ పాట వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పోలీస్?
4: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
4: కానీ నేను ఎందుకు
3: ఒక్కరే వేరే గదిలోకి

0: మీ బాబు బా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రత్యేకత గురించి వస్తే, ఈరోజు మే 30వ తేదీ విల్బర్ట్ రైట్ వర్ధంతి. రైట్ సోదరులు విమానం ఎగిరేటట్లు మొదటిసారి విజయవంతంగా చేసి చరిత్రకెక్కారు. వారిలో ఒకరైన విల్బర్ట్ రైట్ 1867 ఏప్రిల్ 16 జన్మించారు. రైట్ సోదరులో మరొకరు ఓర్విల్లే రైట్ 1871 ఆగస్టు 18 జన్మించారు. వారి తండ్రి ఒకసారి పిల్లల కోసం తెచ్చిన హెలికాప్టర్ బొమ్మ వీరికి విమానాలపై ప్రేమను కలిగించింది. 1889లో అన్నదమ్ములు ఇద్దరు వెస్ట్ సైడ్ న్యూస్ అనే వార్తాపత్రికను ప్రారంభించగా విల్బర్ట్ దానికి సంపాదకత్వం వహించారు. వీరిరువురికి సైకిళ్లపై ఉండే మోజు 1892లో సైకిల్ అసెంబ్లింగ్ వ్యాపారం ప్రారంభించేలా చేసింది. వీరికి కొత్త విషయాలపై ఉండే ఆసక్తి గాలిలో ఎగిరే ప్రయోగాలకు పురిగొల్పింది. పక్షులు రెక్కలతో ఎగిరే విధానంతో 1903 డిసెంబర్ 17 వీరు విమానాన్ని ఎగిరించడంలో విజయం సాధించారు. విల్బర్ట్ రైట్ ఆనాడు 852 అడుగుల దూరాన్ని 59 సెకండ్ల పాటు విమానంతో గాలిలో ఎగిరారు. కొంతకాలానికి విమానాల తయారీలో నిష్ణాతులైన రైట్స్ సోదరులు సంపన్నులయ్యారు. ఆధునిక విమానయానానికి పితృలుగా పేరు పొందిన విల్బర్ట్ రైట్ 1912 మే 30వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. ఇది ఇవాళ్టి చరిత్రలో ఈరోజు యొక్క ప్రత్యేకత.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇంతటితో కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారమయ్యే కాంతిరేఖల్లో పొగాకు ఉత్పత్తుల వాడకం మానడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. ఈ అంశం గురించి డాక్టర్ పివి చలమయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: Gill led from the front with a scintillating 104 of 53 balls, while Sai Sudarshan scored 58 runs. Gill was adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Naresh. Ministry of Home Affairs clears record CAPF deployment for 57-day Amarnath pilgrimage, says the Pioneer. IMD lowers monsoon outlook and puts off date of onset to June, is a top headline in the Hindu. Decades driest monsoon looms. Met cuts estimate to 90% of 50-year average, notes the Indian Express. Under the headline, next energy challenge, cheap power, costly transition, Financial Express writes that though consumers understand the long-term savings for a push to green energy, the challenge is affordability at the point of purchase. Hindustan Times carries a picture of Blue Origin's New Glenn rocket exploding in a massive fireball during a test on a Florida launch pad as the firm was preparing the vehicle for its fourth launch, slated to deploy a batch of satellites for Amazon's Leo. In its editorial, Breather for Now, For how long? The Times of India writes that as a tentative US-Iran deal awaits Trump's signature, the global economy is hoping for a break. But geopolitics as well as politics in Trump camp and among Iran hardliners means conflict can restart after a few months. And finally, demand for gold turning cold on steep duty hike. Under that headline, the Economic Times says that gold sales have fallen 70% on muted consumer sentiment, already hurt by surge in fuel and food prices. And with that, it's back to you, Naresh.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Center asked oil marketing companies to build 30 days LPG reserves as West Asia conflict persists. National Family Health Survey shows major gains in maternal and child health. Institutional deliveries rise to 90.6%. Myanmar President Min Aung Hlaing to arrive in India this morning on a five-day visit. IMD forecasts heavy rainfall and thunderstorms across several states in the country today. Indian athletes shine at Asian Under-20 Athletics Championships in Hong Kong, clinch seven medals, including four gold on day two. And in IPL cricket, Gujarat Titans beat Rajasthan Royals by seven wickets to set up title clash with Royal Challengers Bengaluru. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Sri Satya Sai Jilla Samachara Lekha Vintaru Rachana D. Pratima. పుట్టపర్తిలో భారీ యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ శంకుస్థాపన. పుట్టపర్తిలో రహదారి వనం కార్యక్రమంలో 330 మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ధర్మవరంలో ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. కాళసముద్రం గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్. పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ సమావేశం నిర్వహణ. పాలసముద్రం నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహణ. పుట్టపర్తి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 336 అర్జీల స్వీకరించిన కలెక్టర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ పరిశ్రమ కీలకంగా మారనుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో యుద్ద విమానాల విడిభాగాలు, తయారీ పనులు ఇక్కడే చేపట్టనున్నట్లు వెల్లడించారు. పుట్టపర్తి ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందే దిశగా ఇది చారిత్రాత్మక అడుగని అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారి వనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 330 మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్తులో అదే మనల్ని రక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని అందరూ ముందుకు రావాలని

0: పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ వద్ద భారీ ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా స్వచ్ఛతా కార్యక్రమాలను ఉద్యమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కదిరి మండలంలోని కాలసముద్రం గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పరిశీలించారు. నడిమిపల్లిలో ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరుచేసే విధానంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వ్యర్థాలను స్వచ్ఛరథం ద్వారా సేకరిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛపదం కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పెరేడ్ను పరిశీలించిన మంత్రి అధికారులను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ముద్రా యోజన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల అమల్లో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశ సేవాభావం, కర్తవ్య నిష్ఠతో ప్రతి సివిల్ సర్వీస్ అధికారి విధులు నిర్వర్తించాలని మంత్రి పంకజ చౌదరి పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన తెలిపారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ఏపీ టిట్కో అధికారులతో రాష్ట మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రేగాటిపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 1440 ఏపీ టిట్కో గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ఎస్టీపీ వంటి మౌలిక వస్తుల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 2026 నాటికి అన్ని ఇళ్లను లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
1: శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన డి ప్రతిమ. ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం ఇప్పుడు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: అభిరుచి కార్యక్రమంలో ముందుగా శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, సుకృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ.

బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులు అండి. వీరందరూ కోరుతున్న పాట అఖండ చిత్రం నుంచి ఎస్పీ చరణ్ శృతి పాడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం ఇది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో చిత్ర బృందం గానం చేసిన ఈ పాట ఆహ్వానం చిత్రం నుండి. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విత, యశ్విని, చంద్రశేఖర్, లక్ష్మి, మోక్షిత, దివ్య, గురునందన్, రవిచంద్ర, మద్దయ్య, సాలమ్మ వారి కుటుంబ సభ్యులండి. మరి కోరిన శ్రోతలందరి కోసం, వింటున్న శ్రోతల కోసం ఆహ్వానం చిత్రం నుంచి ఈ పాట.

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానళ్లు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: అభిరుచి కార్యక్రమం తర్వాత ఉదిత్ నారాయణ్ విశాల ఆలపించిన గీతమిది. చిత్రం చిరుజల్లు, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయ్ నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజకుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి కుటుంబ సభ్యులు అండి. వీరి కోరిక మేరకు చిరుజల్లు చిత్రం నుంచి ఈ పాట వినిపిస్తున్నాం.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం బ్యాండ్ పై నుండి అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారండి. కార్యక్రమంలో తర్వాత శ్రోతలు కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వర్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్దనయ్య, భువన్, పవిత్ర, కార్తీకేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు అండి. వీరు కోరిన పాట ఢమరుకం చిత్రం నుంచి శ్రీకృష్ణ హరిణి పాడిన గీతాన్ని వినిపించండి అంటూ శ్రోతలు కోరారు. మరి కోరిన శ్రోతల కోసం, వింటున్న శ్రోతలందరి కోసం ఢమరుకం చిత్రం నుంచి ఈ పాట.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులు అండి. వీరందరూ కోరుతున్న పాట ఎందుకంటే ప్రేమంట చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ ఆలపించిన హరిచరణ్ చిత్ర పాడిన గీతం ఇది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మన్ కీ బాత్, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులో మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ఒకే సమయంలో మీకు అందిస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇంకా ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి ఇండియా, డిడి కిసాన్ ఛానళ్లు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమ అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి, ఎఫ్ఎం రెయిన్బో కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మనసులో మాట కార్యక్రమం తిరిగి రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. మీరు కూడా mygov.in ఓపెన్ ఫారం ద్వారా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. గుర్తుంచుకోండి, ఆదరణీయ ప్రధానమంత్రి దేశ ప్రజలతో పంచుకునే తమ మనసులో మాట మన్ కీ బాత్ రేపు ఉదయం 11 గంటలకు.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వారి కుటుంబ సభ్యులండి. వీరు కోరుతున్న పాట గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన గీతమిది. భువనచంద్ర సాహిత్యం, బప్పి లహరి సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతల కర్నూల్ ఎఫ్ఎం బ్యాండ్ పై నుండి అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారండి. మరి కార్యక్రమం తర్వాత శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నుండి రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్దనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు వీరందరూ కలిసి కోరుతున్న పాట F2 సంక్రాంతి అల్లుళ్ళు చిత్రం నుండి సాగర్ ఎంఎం మానసి పాడిన గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారండి. సాయి బాలాజీ సంగీతం, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: ఇంకో 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
4: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
3: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరమొచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
4: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
5: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
6: అభిరుచి కార్యక్రమంలో చివరిగా శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబూరావు, రజని, నాగనాథ్ గుప్తా, పాలెంపోలయ్య, మాణిక్యాలరావు, బండారు త్రిమూర్తులు, గుప్తా సుధీర్, గృహలక్ష్మి, దేవాంశ్, భాస్కర్రావు, రవికుమార్, పువ్వాల ఈశ్వర్ వారి కుటుంబ సభ్యులు అండి. వీరందరూ కోరుతున్న పాట కుమార్ సానూ స్వర్ణలత ఆలపించిన సీతారామ శాస్త్రి సాహిత్యమిది. చిత్రం జయం మనదేరా.

మీరు విన్న ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి అభిరుచి ఈరోజు సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంచలి.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 11 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా కిల్లర్ చిత్రం నుండి జానకి పాడిన గీతమిది. వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

చిత్రాంజలి కార్యక్రమంలో తర్వాత నాగూర్బాబు, సుజాత, సంగీత, రేణుక పాడిన గీతమిది. సంగీతం కోటి, చిత్రం హిట్లర్.

అభిరుచి కార్యక్రమంలో చివరగా చిత్ర బృందం పాడిన గీతమిది. మాధవపెద్ది సురేష సంగీతం. చిత్రం భైరవ ద్వీపం.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. చిత్రాంజలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక ఒప్పందం దిశగా పయనిస్తున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న అధికంగా శుద్ది చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణు ఆయుధాలు అభివృద్ది చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఇక మరో కీలక అంశం హార్మోన్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకాయానంపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు ఈ చర్చల్లో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశల వారీగా తగ్గించనుంది. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన $1 బిలియన్ ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఓవైపు శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు రెండు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ యుద్ద విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున బుషేర్ ప్రావిన్స్ లోని జామ్ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన ఓ యుద్ద విమానాన్ని నిలువరించినట్లు ఇరాన్ తెలిపింది. ఇక అమెరికా ఇరాన్కు చెందిన 4 డ్రోన్స్ను హార్మోవ్ జలసంధి సమీపంలో కూల్చివేసింది. ఇవి ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే చేశామని అమెరికా ప్రకటించింది. అయితే బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా జరిపిన దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఒక అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని తాము కూడా ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపింది. యుక్రెయిన్పై రష్యా భారీ క్షిపణి డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సోమ మంగళవారాల్లో భారీ దాడులు కొనసాగించింది. కీవ్ నగరంపై సిస్టమాటిక్ స్ట్రైక్స్ ప్రారంభిస్తామని, నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని విదేశీయులకు రష్యా సూచించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడగా విద్యుత్ మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్ మిత్ర దేశాలు రష్యా బెదిరింపులకు తలగ్గుబోమని ప్రకటించాయి. యుక్రెయిన్ యుద్ద ప్రభావంతో నాటో రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలాండ్ బాల్టిక్ ప్రాంతాల్లో అమెరికా

0: నాటో కూటమి తమ దళాలను మోహరిస్తున్నాయి. రష్యా చేస్తున్న డ్రోన్ చొరబాట్లు, గగనతల భద్రత, అణు ఆయుధ విన్యాసాలపై ఐరోపా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాటో దేశాలు ఐరోపా భద్రతపై మరింత అప్రమత్తమయ్యాయి. మరోవైపు యుక్రెయిన్కు స్వీడన్ 16 గ్రైపన్ యుద్ద విమానాలను అందించేందుకు అంగీకరించింది. అమెరికా నుంచి మరిన్ని పేట్రియట్ రక్షణ వ్యవస్థలు కావాలని యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ కోరారు. బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాలు కీవ్ నగరంలోని విదేశీ రాయభార కార్యాలయాలపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో రష్యా రాయభారులను పిలిపించి నిరసన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్, యూకే, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. నాటో వెలుపలు కూడా ఐరోపా భద్రత సహకారాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. రష్యా జరుపుతున్న భారీ దాడులు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. ఎబోలా వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో తీవ్ర రూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. సాయుధ ఘర్షణలు, ఆహార కొరత, వైద్య సదుపాయాల లోపం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని WHO తెలిపింది. కాంగోలోని ఇటురీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న ఈ వైరస్ ఉగాండా వరకు వ్యాపించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 240 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆఫ్రికా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఉగాండా కాంగో దేశంతో తన సరిహద్దులను మూసివేసింది. ఫిజీ ప్రభుత్వం తమ దేశ పౌరులను మధ్య ఆఫ్రికా పర్యటనలను విరమించుకోవాలని సూచించింది. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అనేక పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దక్షిణ నగరమైన టైర్ సమీపంలో బూర్జల్ షెమాలి ప్రాంతంలో జరిగిన దాడి అత్యంత ఘోరమైనదని, అక్కడ 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ ఒడేహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ భద్రతా వేదికతో పాటు 14వ అంతర్జాతీయ భద్రతా అధికారుల సమావేశంలో భారత్ తరపున అజిత్ దోబాల్ పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హార్మో జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో అంతర్జాతీయ వాణిజ్య రవాణా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సముద్ర రవాణాపై పెరుగుతున్న ముప్పులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు ప్రస్తుతం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య రవాణా సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై కూడా అజిత్ దోబాల్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్దం అనంతరం 1945లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత భద్రతా సవాళ్లను ఎదుర్కొనే స్థాయిలో లేవని అన్నారు. అందుకే ఐక్యరాజ్యసమితిలో అత్యవసర సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలు, అభిప్రాయాలకు అంతర్జాతీయ వేదికల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
1: Today, power is no longer concentrated in the few hands, though few may think it to be. Emerging countries are rising, and rising with resolve and determination. They are rising in their economic capabilities, military strength, demographic strength, and a multipolar world is emerging, in which the aspirational states require and want equal participation of all the powers and countries of the global south, and it will be, and that is the only way that can ensure a very secure and stable world.
0: Gaza భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హమాస్ పై ఇజ్రాయెల్ తన పట్టును బిగుస్తోందన్నారు. ప్రస్తుతం గాజా భూభాగంలో 60% తమ చేతుల్లో ఉందని, దశల వారీగా ముందుకు సాగుతూ 70% చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశానని నెతన్యాహు వెల్లడించారు. ఆస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ గురువారం ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ విద్య, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాలలో భారత్ ఆస్టేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని ఆంటోనీ అల్బనీస్ తెలిపారు. భారతదేశ ఆర్థిక వృద్దిని ప్రముఖంగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ఈసీటీ

0: ఏ ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ ఈ దశాబ్దంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పారు. ప్రధానమంత్రిగా తాను ఇప్పటివరకు భారత్లో రెండుసార్లు పర్యటించడం తనకు లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటని ఆల్బనిస్ గుర్తు చేసుకున్నారు. ఆస్టేలియా సమాజానికి భారతీయ సమాజం చేసిన సేవలను, ఇరు దేశాల మధ్య సంబంధాలను వారు ఎలా బలోపేతం చేశారో యాంటోనీ ఆల్బనిస్ వివరిస్తూ,
1: Last time, Prime Minister Modi's visit will be made extraordinary by so many of the millions

0: సేవలను ఇరు దేశాల మధ్య సంబంధాలను వారు ఎలా బలోపేతం చేశారో ఆంటోనీ అల్బనీస్ వివరిస్తూ
1: Last time, Prime Minister Modi's visit will be made extraordinary by so many of the million-strong Indian-Australian community, the largest growing migrant community in Australia. Yeah. It's a community that has added so much through their love of this country, their spirit of generosity, and through generations of hard work and aspiration that have strengthened our economy and enhanced our society. Not least, of course, all those wonderful small businesses that have benefited from the Indian diaspora. What these great Australians have done in the process is strengthen the important links between this land that is their home and future and the land of their extraordinary heritage.
0: భారతీయులకు వారి ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా మంగళవారం జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటగి, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ స్థిరత్వం, హార్మో జలసంధి సంక్షోభంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్ర నిఘా, పటిష్టమైన సరఫరా గొలుసులపై కొత్త కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్రయాన కార్యక్రమాల ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం మరింత విస్తరించింది. క్వాడ్ కూటమి సభ్యదేశాలు ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం మొట్టమొదటి ఇండో పసిఫిక్ సముద్ర నిఘా సహకార ఐపీఎంఎస్సీ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం నిఘా సహకారం, నిపుణుల మార్పిడి, టేబుల్ టాప్ వ్యాయామాల ద్వారా ప్రారంభంలో హిందూ మహాసముద్ర ప్రాంతంపై దృష్టి సారిస్తూ ఇండో పసిఫిక్ లో సముద్ర రంగ అవగాహనను, సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నాలుగు దేశాలు ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ఐపీఎండిఏ కార్యక్రమాన్ని కూడా విస్తరించాయి. ఈ ప్రాంతమంతటా రియల్ టైమ్ సముద్ర సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఒక సమగ్ర కామన్ ఆపరేటింగ్ పిక్చర్ను అభివృద్ది చేసే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ రెండు కార్యక్రమాలు సముద్ర భద్రతకు విశేషంగా దోహదపడతాయని మార్కో రుబియో పేర్కొంటూ
2: We have real concrete achievables that we can announce to our respective countries and to the world. On the issue of maritime security, there are two big announcements. The first is the launch of the Indo-Pacific Maritime Surveillance Corporation Initiative, which is going to leverage each of our country's maritime surveillance capabilities in the Indo-Pacific to enhance information sharing. Related to that, of course, is also the expansion of the Indo-Pacific Maritime Domain Awareness Initiative, which provides and can provide near real-time commercial maritime domain awareness data countries throughout the Indo-Pacific.
0: అదే విధంగా కీలక ఖనిజాలకు సంబంధించి సమన్వయ పెట్టుబడులు, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సహకారం ద్వారా కీలక ఖనిజాల కోసం స్థితిస్థాపకత, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేసే లక్ష్యంతో క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్ ను కూడా ఆవిష్కరించారు. ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు, ఇంధన వాణిజ్యం, సముద్ర సంబంధిత వ్యాపారాలకు ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే కాలంలో మరింత కీలకమైనదిగా మారుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బాధ్యతలు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా క్వాడ్ ఒక విస్తృతమైన వ్యూహాత్మక పాత్రను పోషించడానికి సిద్దం కావాలని ఎస్ జయశంకర్ పేర్కొంటూ
3: A free and open Indo-Pacific has many dimensions and facets. Our meeting today took stock of the progress in many of them while encouraging exploration in others. In the coming days, whether it is economic activity, energy trade or maritime commerce, the Indo-Pacific will become even more important to the world. The responsibilities of the Quad will grow commensurately and we must prepare for that.
0: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో 82 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. షాన్సీ ప్రావిన్స్లోని టోంగౌజ్ గ్రూపుకు చెందిన లీషెన్యూ బొగ్గు గనిలో గత శుక్రవారం రాత్రి 7:29 ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నారని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందాలు అక్కడ చిక్కుకున్న మిగిలిన వారిని శనివారం ఉదయం నాటికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని స్థానిక అధికారులు తెలిపారు. పాకిస్తాన్లో ఆదివారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెటా ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ పై భారీ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైలు సిగ్నల్ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండి

ఓ వాహనం రైలు బోగిని ఢీకొట్టడంతో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ నిరంతరాయంగా సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి వాటిని ప్రోత్సహిస్తూ భారత్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత రాయభారి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానిస్తూ, భారత్పై పాకిస్తాన్ చేసిన నిరాధారమైన అనవసరమైన వ్యాఖ్యలపై స్పందించడం తప్పడం లేదని చెప్పారు. అనేక యుద్దాలు చేయడం, భారత్పై అకారణంగా దురాక్రమణకు పాల్పడటం, సీమాంతర ఉగ్రవాదానికి నిరంతరంగా మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను ఉల్లంఘించిందని పర్వతనేని హరీష్ తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో పశ్చిమ యూరప్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ తీర ప్రాంతాల్లో తీవ్ర వేడి కారణంగా స్థానిక బీచ్లకు భారీగా ప్రజలు వెళ్లగా ప్రమాదకర సముద్ర అలల కారణంగా ఇద్దరు మరణించారు, 30 మందికి పైగా రక్షించబడ్డారు. ఇటువంటి ఘటనలు ఐరోపా ప్రాంతంలో గత వారంలో తరచుగా జరుగుతున్నాయి. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ సహా పలు దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు దాటి నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం, ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రావోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు. దక్షిణ చిరువోలులంక అవినగడ్డ నుంచి ముగ్గురు మనగాళ్లు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు ఈ పాటను.

0: సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా హలో బ్రదర్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు ఈ పాటను.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, టీటీహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో తరువాత పాట వినే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు పాటను వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు గోరింటాకు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు ఈ పాటను.

తూర్పు వెళ్లే రైలు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు సహస్ర వర్షత్రి వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు.

పి సుశీల బృందం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. మోగనోము చిత్రం నుంచి అతిలి నుండి సత్యవతి, జ్యోతి, మనస్విని, తేజస్విని.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కార్యక్రమంలో తర్వాత తుమ్మలచెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి వినిపించమంటున్న పాట అనురాగ దేవత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు.

అశోక చక్రవర్తి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు. అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం, విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా పాటను దీపారాధన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని వినిపించమంటున్నారు. మొవ నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ నిర్మాత దర్శకులు శ్రీ బిఎన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ప్రాపర్ లుకింగ్ ఇంటర్ అనలైజింగ్ ఇట్ ఆ కథలు ఎన్నుకోవడంలోనూ వాటిలోనూ సరిగా సెంటిమెంట్ కూడా హెల్తీ సెంటిమెంట్ ఉంది, అన్హెల్తీ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ హ్యాండిల్ చేయటంలో చాలా డెలికేట్గా హ్యాండిల్ చేసినప్పుడే దానికి రియల్ వాల్యూ వస్తుంది. లేకపోతే ఇట్ బికమ్స్ లిటిల్ లౌడ్ అయినప్పుడు కొంచెం మొరటుగా కనిపిస్తుంది.
2: ఏదో మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళవే చేసేసి దాన్ని ఇంకో రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, సెంటిమెంట్ అని
1: ఇంకోటి చేస్తున్నాం. ఇప్పుడు మొత్తానికి అన్ని కరాల నెట్ రిజల్ట్ ఏంటంటే డబ్బు ఎలా వస్తుంది అది మెయిన్ థింగ్. ఆ డబ్బు రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తాం. సాధ్యమైనంత వరకు సెన్సార్కు ఇటు పేపర్ వాళ్లకు వాళ్ళ చేతుల్లో పడకుండా ఎట్లాగో తప్పించుకొని పోవడానికి వీ ట్రై టు డూ ఇట్, బికాస్ మాట్లాడితే దానికి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంది. వీ హావ్ గాట్ టు టేక్ కేర్ ఆఫ్ ది మై ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. బట్ డబ్బు ఖర్చు పెట్టలేదంటే చాలా ఖర్చు పెడుతున్నారు. న్యాచురలీ ఇంత ఖర్చు పెట్టినప్పుడు దీ కుడ్ హావ్ టేకెన్ గ్రేట్ క్లాసిక్స్, బట్ ఆ క్లాసిక్స్ వైపు వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ఆ క్లాసిక్స్ తీస్తే డబ్బు రాదని వెళ్ళకు.
2: ఇప్పుడు కొన్ని క్లాసిక్స్ వదిలేదు, మనం అసలు అన్ని క్లాసిక్స్ టచ్ చేసేవన్నా పొరపాటు ఉంది.
1: అట్లా టచ్ చేసామని అనుకుంటున్నారు, బట్ వాట్ ఈస్ ద క్లాసిక్ దట్ దే హావ్ టచ్ తెలుసు. మనకు తెలిసి ఏ క్లాసిక్ టచ్ చేశారు?
2: రామాయణం తీసాం, భారతం తీసాం, అన్ని తీసేసాం, జానపదాలు తీసేసాం, అసలు ఏం లేదు. వర్చువల్లీ నథింగ్ ఇస్ లెఫ్ట్ దేర్.
1: నిజం, జానపదం తీస్తామనుకోండి, జానపదంలో 90 స్టోరీస్లో ఉండే ఇన్సిడెంట్స్ కలిపి ఒక స్టోరీగా చేసి మేము ఒక పిక్చర్ తీస్తాం. ఇంకా 90 తీసినట్టే అర్థం మాకు.
2: ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ వైపు ఎందుకు మనసు వెళ్ళటం లేదు? దో ఇట్ ఇస్ ఎ లో కాస్ట్ బడ్జెట్ వన్,
1: ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ అంటూ ఏంటి. ప్రతి పిక్చర్ ఎక్స్పెరిమెంటే. లో కాస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ వీ గెట్ న్యూ ఆర్టిస్ట్ అండ్ వెన్ వీ గెట్ సబ్జెక్ట్స్ దట్ ఈల్డ్ ఫర్ లో కాస్ట్. ఇక సబ్జెక్ట్స్ రాసే వల్లే ఇప్పుడు
2: అంతటి చక్కటి షార్ట్ స్టోరీస్, సింప్లెస్ట్ సబ్జెక్ట్ ఉన్నవి మిస్ అవ్వడం లేదు.
1: మరి రన్ కాల్ రన్ చేయలే థియేటర్. నేను తీస్తాను షార్ట్ స్టోరీ, పోతాను రన్ చేయించండి థియేటర్ వాళ్ళు. అబ్బాయి మా వాళ్ళకు 15,000 అడుగులుగానే ఉండాలంటారు వాళ్ళు. 15,000 అడుగులో నేను షార్ట్ స్టోరీని ఎలా లాగా నేను? దెన్ ఐ మస్ట్ టేక్ 2 షార్ట్ స్టోరీస్ అండ్ గివ్. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ మళ్ళీ స్వర్గసీమ చెప్తాను. స్వర్గసీమ 10,800 ఫీట్ లో తీశాను. ఆ పిక్చర్ రిలీజ్ అయింది. తమిళనాడులో యాజ్ ఇట్ ఈస్ తెలుగు పిక్చర్ రిలీజ్ చేశాను. 9 lakhs మా షేర్కి వచ్చింది. బెంగళూరులో ఒక్క థియేటర్ లో, ఒకే ఒక థియేటర్ లో 200 days రన్ అయ్యి మీకు తెలుగుదేశంలో 11 జిల్లాల్లో ఉండేటువంటి కేంద్ర శబ్ద థియేటర్స్ లో కలిసి వచ్చిన మొత్తం ఆ ఒక థియేటర్ లో వచ్చింది. ఆల్ ఆంధ్ర పుట్టుకెళ్ళి 3.5 lakhs వచ్చింది మాకు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, ఏ ధైర్యంతో పిక్చర్ తీయమంటారు? సేమ్ పిక్చర్, ఇట్స్ ఎ తెలుగు పిక్చర్ ప్రైమర్లీ. ఇట్ ఇస్ నాట్ డబ్డ్, ఇట్ ఇస్ నాట్ సబ్ టైటిల్. దట్ ఈస్ రిలీజ్ ఇన్ తమిళనాడు. ఐ గెట్ 9 lakhs. దట్ షోస్ దట్ అవర్ పీపుల్ ఏమయ్యా పిక్చర్ రిలీజ్ చేయమని చెప్పి అడిగితే, లేదండి మన ఇంటర్వ్యూల కన్నా మన పిక్చర్ అవతల పిక్చర్ ఇంటర్వ్యూల్ అనే అయ్యేప్పటికి మన పిక్చర్ అయిపోతుంది, వాళ్ళు తీసుకోవచ్చు సార్ అంటారు. ఏం చేయాలి చెప్పండి?
2: మరి ఈజ్ ఇట్ రాంగ్ విత్ ది పీపుల్ ఆర్ ది ప్రొడ్యూసర్స్?
1: అది డిఫికల్ట్ ఫర్ మీ టు సే. ఎందుకంటే 10 మంది కలిసి అందరూ తక్కువ లెంగ్త్ లో తీస్తామనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ 20,000 అడుగులు 17,000 తీసి నేను ఒక్కరిని మాత్రం 8,000.

0: షాక్తో తీశారంటే వాళ్ళు పుట్టి పిక్చర్ తీసిన సంతృప్తి ఉంటుంది. వీళ్ళు బండి కట్టుకుని వచ్చి తెల్లవారితో రాత్రి వచ్చారంటే తెల్లవారుదాని వరకు వాళ్ళకు పిక్చర్ ఉండాలని ఒక పర్టికులర్ ఆర్గ్యుమెంట్. సో అప్పుడు ఓ టౌన్ లో ఉంటాడు, 8 గంటల కింద నిద్ర కూడా ఉంటాడు, నాకు చిన్న షార్ట్ పిక్చర్ చాలంటాడు, వీళ్ళని ప్లీజ్ చేయాలన్నా వాళ్ళని ప్లీజ్ చేయాలన్నా. అండ్ అన్ఫార్చునేట్లీ మనది వేర్ మోర్ అగ్రి, మనకు రూరల్ ఏరియా ఎక్కువ, మనకి టౌన్స్ తక్కువ. దానికి తగినట్లు ది టేస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు బెజార్ ఉంది, బెజార్ నిజంగా పెద్ద పట్టణం, జనసంఖ్య ఎక్కువ. ఇట్ హెస్ గట్ బట్ ఆర్ వీ టు కాల్ దిస్ ఎ గ్రేట్ బిగ్ విలేజ్ ఆర్ ఆర్ వీ టు కాల్ ఇట్ ఎ టౌన్? బికాస్ వచ్చే ఆడియన్స్ వీళ్ళు థియేటర్ దగ్గర బయట నుంచి చూస్తే ఇట్ లుక్స్ దట్ విలేజ్.
1: మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతుంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:06:25. నేను మీ క్రిష్. ఈ రోజు ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఈవినింగ్ 5 o'clock వరకు అండి, ఎస్పెషల్లీ ఈ టైంలో 11 to 12 మధ్యలో సినిమా కబుర్లు, లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: FM 101.3.
1: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఐ మనోహరుడు నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే ఫిల్మ్ న్యూస్ ఏంటి అని అంటే మెగాస్టార్ మూవీ విశ్వంభర చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎంత బజ్ క్రియేట్ చేసిందో అంతే లేట్ అవుతూ వచ్చిందనమాట ఈ మూవీ. అండ్ యాక్చువల్గా ఈ జూలైకి రిలీజ్ అవ్వాలి ఈ మూవీ, బట్ డిలే అవుతూ మొత్తానికి ఆగస్ట్ అంటున్నారు, సెప్టెంబర్ అంటున్నారు, అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటున్నారు. మరి ఏంటి ఆ రీజన్స్ అనేది ఇంకొక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: మిస్ సీమా,
4: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
4: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
5: హాయ్.
7: ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సైనికుడు నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండ్ ఈ పాటను పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ మున్ని కృష్ణన్ అండ్ కవితా సుబ్రహ్మణ్యం. సో ఈ పాటకు లిరిక్స్ అందించింది కులశేఖర్ అండ్ మనమున్నాం సినిమా కవులు. మూవీ అప్డేట్స్ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ అప్డేట్ చెప్తున్నాను మెగాస్టార్ మూవీ విశ్వంభర గురించి. అంటే లేట్ అవుతూ వస్తుందని చెప్పాను, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నాను. అండ్ అది కూడా డౌట్, ఐ మీన్ ఈ ఇయర్ రిలీజ్ కూడా డౌటే అనమాట, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓటీటీ డీల్ కంప్లీట్ అయితే గానీ థియేటికల్ రిలీజ్ ఉండదు ఈ మూవీకి. ఈ మూవీకే కాదు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చే ఏ మూవీస్కైనా సరే ఓటీటీ డీల్ అనేది లాక్ చేస్తే తప్ప థియేటర్లో రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అండ్ అది జరగాలి అని అంటే ముందు విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేసి ఫైనల్ ఎడిటింగ్ లాక్ చేసి అండ్ టాప్ డిజిటల్ కంపెనీస్ కు స్పెషల్ స్క్రీనింగ్ కూడా చేయాలి. సో అదనమాట సంగతి. అండ్ రీసెంట్ గా ఇంకొక రూమర్ కూడా చక్కర్లు పడుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఏంటంటే మ్యూజిక్ కంపోజింగ్ గురించి. ఎంఎం కీరవాణి గారు యాక్చువల్ గా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే వేరే కంపోజర్ చేయొచ్చు అండ్ టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఆ కంపోజర్ ఎవరనేది వెయిట్ అండ్ సీ, చూద్దాం అది కూడా అవునా కాదా అసలు కరెక్టా కాదా. ఇన్ కేస్ అయితే ఆ కంపోజర్ ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ లేట్ అవుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ ఉండొచ్చు ఈ విశ్వంభర. అయితే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను, దాని తర్వాత మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సుబ్బు నుంచి ప్లే చేశాను. ఎంఎం కీరవాణి అండ్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మెలోడీ బ్రహ్మం మణిశర్మ. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. గమ్యం, వేదం, కంచె లాంటి మూవీస్ తో ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ క్రిష్ అనమాట. బట్ రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ మూవీస్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశాయనే చెప్పాలి కమర్షియల్ సక్సెస్ పరంగా. అయితే కొంచెం గ్యాప్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చారు క్రిష్ అయితే. అది కూడా కొంతమంది యంగ్ యాక్టర్స్ తో ఏ హడావుడి లేకుండా ఒక కంటెంట్ బేస్డ్ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ డ్రామాను సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారంట ఈ మూవీ. సో హోప్ మళ్ళీ ఆయన బ్యాక్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ ఆయన కంటెంట్ కానీ ఆయన కాన్సెప్ట్స్ కానీ అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి. ఆయన మూవీస్ టేకింగ్ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంటుంది. సో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తో బై బై చెప్పేద్దాం సినిమా కబుర్లకు మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 12 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో ఇన్ టూ స్టేడియం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. రాష్ట్రంలో 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 22,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 పథకం కింద దీన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్టంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక వంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నదిలో కాలుష్య కారకాలను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ, ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు నదీ సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగు నివారణ చర్యలు, ఇతర ఏర్పాట్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమని చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో నిన్న ఆయన మాట్లాడుతూ జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ అమల్లోకి వస్తోందని, జూన్ 30 నాటికి భోగాపురం విమానాశ్రయం, యాక్సెస్ రోడ్స్, భూములిచ్చిన రైతుల సమస్యలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టిందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ఆచంట నియోజకవర్గంలోని వాసవి పెనుగొండలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజుల పాటు నెలకొంటాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారం

0: సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:54:57 అండ్ వెల్కమ్ టు మీకు తెలుసా. మీకు తెలుసాలో సో మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం, బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేట్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:17. మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా చెప్తానని చెప్పాను. దేని గురించి మాట్లాడుకుందాం ఈ రోజు అంటే, ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి అవునా, వాటిల్లో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న నగరాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఉన్నాయి, అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీస్ ఇంకొన్ని ఉన్నాయి. అయితే ఇలాంటి వాటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలాసార్లు వినే ఉంటారు, బట్ వీటికి భిన్నంగా ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని రహస్య నగరాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ వీటి గురించి బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మ్యాప్స్ లో కూడా ఈ సిటీస్ కి సంబంధించి ఎక్కడ ఒక సిటీస్ ఎక్కడ కూడా మ్యాప్స్ లో కనిపించవు. అలాంటి కొన్ని రహస్య నగరాలలో ఒక దాని గురించి ఈరోజు చెప్తాను. బట్ ఈ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. విన్ టూ స్టేజ్ యూన్ టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:24:58. మనమున్నాం మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా చెప్తానని చెప్పాను. అందులో ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, అంటే ప్రపంచంలో చాలా నగరాలు ఉంటాయి, లైక్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న నగరాలు ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఉంటాయి, అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉండే నగరాలు కూడా చాలా ఉంటాయి. బట్ నేను చెప్పబోయే ఈ సిటీ ఏంటంటే, అసలు బయట ప్రపంచానికి ఎవరికి కూడా ఈ సిటీ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు అన్నమాట. అంటే కొన్ని రహస్య నగరాలు ఉన్నాయి ప్రపంచంలో, అలాంటి రహస్య నగరాలు చాలా ఉన్నాయి. అందులో ఈ రోజు మనం ఒక రహస్య నగరం గురించి మాట్లాడుకుందాం. దాని పేరు బర్లింగ్టన్ బంకర్ అనమాట. సో ఇది ఇంగ్లాండ్లో ఉంది. యాక్చువల్గా సిటీ కాదు, నిజంగా చెప్పాలి అంటే ఒక పెద్ద సువిశాలమైన భూగర్భ స్థావరం అని చెప్పొచ్చు అనమాట. బట్ మ్యాటర్ ఏంటంటే, ఇందులో డెవలప్ అయిన సిటీస్లో ఉండే సమస్త సౌకర్యాలన్నీ కూడా చక్కగా పుష్కలంగా ఉంటాయి. అసలు దీన్ని ఎందుకు ఇలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టేట్యూ

ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ్ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. మరలా ఈ కార్యక్రమం కొనసాగింపు.

పన్నెండు గంటల 40 నిమిషాలకు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమాపేశం ఈ రోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్ కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్, క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమాపేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమాపేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యకుడు యుమి నాంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ద మఠాలను కూడా అధ్యకుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యకుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ద ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి

0: కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి, గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్దతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయులైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981 భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. NFHS 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6,79,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 80.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్ లో న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హ్యాంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి

0: రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమాపేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

ఒక సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ సెవెన్ సెన్స్ నుంచి ప్లే చేసినటువంటి సాంగ్ ని పాడింది కార్తీక్, విజయప్రకాష్ అండ్ రీటా అండ్ శాలిని. అండ్ పాటను కంపోజ్ చేసింది హరి జయరాజ్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది భువన చంద్ర. మనమున్న మీకు తెలుసాలో మీకు తెలియని ఒక రహస్య నగరం గురించి చెప్తానని చెప్పాను. ఈ మ్యాటర్ ఏంటంటే ఇందులో డెవలప్ అయిన సిటీస్ లో ఎంతైతే అంటే ఎన్ని సమస్త సౌకర్యాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. బట్ ఎందుకు అనే క్వశ్చన్ రైజ్ అయింది కదా. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా అణుయుద్ధం అనేది వస్తే గవర్నమెంట్ లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి అలాగే సెక్యూరిటీ కల్పించడానికి యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ భూగర్భ నగరాన్ని 1950s లో నిర్మించిందనమాట. 1950 ఆ దశకంలో నిర్మించింది. బ్రిటిష్ రాజకుటుంబం సభ్యులతో సహా గవర్నమెంట్ లోని కొన్ని కీలక పదవుల్లో ఉండే 4000 మెంబర్స్ వరకు కూడా ఈ సిటీలో సురక్షితంగా క్షేమంగా హాయిగా ఆశ్రయం పొందడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసుంచారనమాట. అంటే ఎప్పుడైనా చెప్పాను కదా అణుయుద్ధం లాంటి విపత్తులు వస్తే వాళ్ళందరూ కూడా అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 4000 మెంబర్స్ వరకు ఏ హ్యాపీగా సెక్యూర్డ్గా ఇక్కడ ఉండొచ్చు అనమాట. అందుకని దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తానికి ఈ స్థావరాన్ని ఎన్నో కష్టాలతో ఓర్చి నిర్మించి దాచారు అలాగా. అయితే దశాబ్దాలు గడిచినా సరే దీనిని యూజ్ చేసుకునే అవసరమే ఏర్పడలేదంట. అది సంగతి. అండ్ ఇంకొక విషయం ఉంది, అది కూడా మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం మీకు తెలుసాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:53. ఇందాక చెప్పాను కదా యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ నగరాన్ని కన్స్ట్రక్ట్ చేసిందని చెప్పాను, ఈ రహస్య నగరాన్ని. అండ్ ఇప్పటి వరకు విషయం ఏంటంటే అసలు అవసరమే రాలేదు ఈ నగరానికి సంబంధించి. అండ్ ఈ నిర్మాణానికి ఎవ్రీ ఇయర్ దాని మెయింటెనెన్స్ కోసం చాలా ఎక్స్పెన్సెస్ అవుతూ పెరుగుతూ రావడంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016లో, అంటే 2016 దీన్ని చాలా చీప్గా, అంటే 1.5 మిలియన్ పౌండ్స్కు, అంటే దాదాపు 17.42 కోట్ల విస్తృత మళ్ళీ కలుద్దాం ధీరాలో ఒక ధీర గురించి

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బే. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళానికి అదనపు బాధ్యతలు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంపై ప్రజలు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులి కదలికలపై ఆధునిక సాంకేతికతతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని అన్నారు. పోలవరం జిల్లా చిక్కిలింత పంచాయతీలో పులిదాడిలో 9 దూడలు మృతి చెందడం పట్ల పవన్ విచారం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చీపురుపల్లి రోడ్లు, కాలువలు శుభ్రం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని పేర్కొన్నామే, పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతని అన్నారు. విశాఖపట్నం, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలువరించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన 2 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ వ్యాజ్యాలపై రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని పేర్కొంటూ వార్డుల పునర్విభజన ప్రక్రియపై అప్పటి వరకు స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదల తీరును నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం ఈరోజు ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: भारती FM 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:12 అండ్ వెల్కమ్ టు ధీరా చెప్పేద్దాం. సో ఈ రోజు అంటే ఒక ధీర గురించి మాట్లాడుకుందాం. ఆ ధీర ఎవరు ఏంటనేది చాలా విషయాలు మాట్లాడుకుందాం, బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: ரேடியோ விவேக் பாரதி FM 101.3.
1: வீண வேணு வைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:13:05. సో మనం ఉన్నాం ధీరాలో. ధీర గురించి మాట్లాడుకుందామని చెప్పాను. ఎవరు అని అంటే శీతల్ దేవి అనమాట. ఎక్కడైనా సరే అసాధ్యాన్ని సాధ్యంగా మరిచిన కొంతమంది మహానుభావులు ఉంటారు. అయితే అందులో ధీరలు కూడా చాలా మందే ఉంటారు. అండ్ ఆ ధీరల్లో ఒకరే శీతల్ దేవి. ఆవిడ గురించి మాట్లాడుకుందాం. 2024 అంటే 2024 పారాలింపిక్స్ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో బ్రాంజ్ పతకాన్ని గెలుచుకున్న శీతల్ దేవి అతి చిన్న వయస్కురాలైన ఇండియన్ పారాలింపియన్, పతాక విజేతగా నిలిచిన పారా ఆర్చర్ అనమాట యాక్చువల్గా. సో ఈరోజు ఆ ధీర గురించి మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి బట్ ఒక లవ్లీ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: అనురాగ్ కుల్కర్ని పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శ్యామ్ సింగరాయ్ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మీకే జమేయర్. మనం ఉన్నాం ధీరాలో. శీతల్ దేవి గురించి మాట్లాడుకుందామని చెప్పాను, పారా ఆర్చర్ ఆవిడ. సో జనవరి 10, 2007 లో జన్మించారు శీతల్ దేవి, జమ్మూ కాశ్మీర్ లోని లోయిధర్ లో. ఫోకోమేలియా అనే ఒక అరుదైన మెడికల్ కండిషన్ వల్ల రెండు చేతులు లేకుండా జన్మించారనమాట శీతల్ దేవి. అయితే 2019 సంవత్సరంలో కిస్ట్వర్ డిస్టిక్ట్ లో జరిగిన ఒక యువజన ప్రోగ్రామ్ కి వెళ్లారు శీతల్ దేవి. సో ఆవిడ్ని చూసిన భారత సైన్య రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ గమనించి ఎడ్యుకేషన్ కి అలాగే మెడికల్ కి సంబంధించి హెల్ప్ చేయడానికి సిద్ధపడిందనమాట. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, భారత సైన్యం నిర్వహించిన ఒక యువ కార్యక్రమంలో తన కోచ్లు అయిన అభిలాష చౌదరి అలాగే కుల్దీప్ వాధ్వాన్ల దృష్టిని అట్రాక్ట్ చేశారు శీతలైతే. అండ్ అప్పుడు వాళ్ళు అంటే ఆ కోచెస్ తన ఆత్మవిశ్వాసాన్ని చూసి తనకు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి డెసిషన్ కూడా తీసుకున్నారు. అయితే అంతకుముందు ఈ కోచ్లు చేతులు లేని వాళ్ళెవరికీ కూడా విలువిద్య శిక్షణ అనేది ఇవ్వలేదన్నమాట. అయితే తన కాళ్లను యూజ్ చేసే ఆర్చర్ అయిన మాథ్యూస్ ట్రుజ్మన్ అనే ఆయన గురించి పరిశోధించి
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజా దర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలు ఈరోజు స్వీకరించారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్టంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు రూపొందిస్తున్న కార్యాచరణను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా పవిత్రంగా నిర్వహించేందుకు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను నిన్న ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 నదీ తీర పంచాయతీలను మురుగునీటి రహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్లు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ప్లాంట్లలో శుద్ది చేసి విడుదల చేయాలన్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఆర్థికంగా లబ్ది చేకూరిందని తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో నివాసముండే శివనాగరాజు తెలియజేస్తూ,
1: మోడీ గారు ప్రధానమంత్రి అయినటికి ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి భారతదేశం దశ కూడా మారాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో ఆయన వచ్చినట్టు మరుగుదొడ్డి నిర్మించి, అలాగే ప్రతి ఇంటికి రేషన్, ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుల బాధలు తెలుసు. ఆ బాధలు తీర్చాలని మొక్కువని దీక్షతో ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం తనకు ఎంతో ఉపయోగపడిందని నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు విష్ణువు వివరిస్తూ,
2: ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పీఎం కిసాన్ సంఘం, పీఎం కిసాన్ డబ్బులు మాకు 3 విడతలుగా పడుతున్నాయి. నేను రైతుగా చాలా ఆహ్వానించడానికి ఇవాళ మనకి మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏకగ్రహంగా చేస్తే మేము అందరం సస్యశ్యామలం ఉంటామని మేము కోరుతున్నాం.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

0: విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 2029 నాటికి 3000 సీఎన్జీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
1: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. కాలుష్యం నియంత్రణ ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా.
0: రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ యొక్క హోటల్స్ కి, స్కూల్స్ కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్ఈ పిలవటానికి సిఆర్డీ పర్మిషన్ అడగటం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తుండే, అందువల్ల 29,000 మంది అరితులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయం.
0: పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా స్థానిక కణపాక వద్ద ఆయన ఈరోజు పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియలో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ, ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల కోసం నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు ర్యాలీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్1 నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 6 తేదీకి మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ప్రజాదర్బార్లో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: दही भल्ले की तरह ही। एक साथी लिख रहे हैं कि आलू और दाल की बड़ी की चटपटी भाजी बहुत पसंद है, और तो और मैंने

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:30 ది టైం. మన ఫేవరెట్ టైం సండేస్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నాను. ఆన్సర్స్ తెలిస్తే తెలుసు కదా, 0866 24 888 14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే సామెత ఇది, నీరు పల్లమెరుగు ఇదేమో దేవుడెరుగు అని సామెత ఏంటది తెలిస్తే 0866 24

8814 నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. నీరు పల్లమెరుగు, ఇదేమో దేవుడెరుగు అని సామెత ఏంటది తెలిస్తే 0866 2438 14 నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వి లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:35:15. అని మనం సందడి సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పట్లానే చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను. నీరు పల్లమెరుగు, ఇదేమో దేవుడెరుగు అని సామెత అని చెప్పాను. ఏంటి అది తెలిస్తే 0862-438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హాయ్ గిరిజీ, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సాటర్డే అని అంటూ పంపించారు. హైదరాబాద్ కాదు, రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ రోజ్. అలాగే గుడ్ మార్నింగ్

సులోచన గారు కరీంనగర్ నుంచి వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా, అండ్ హాయ్ క్రిష్ అని అంటూ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, చాలా రోజులైంది మీ వాయిస్ విని, చల్లని వాతావరణం మా మచిలీపట్నంలో మీరు చెప్పే మంచి విషయాలు పాటలు వింటూ పనులు చూసుకుంటా అంటూ. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆన్సర్ కూడా పంపించండి క్వశ్చన్ వినుంటే. అండ్ బ్రేకింగ్ న్యూస్, ఇది ఏదో ఫార్వర్డెడ్ మెసేజ్, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించకుండా ఫార్వర్డెడ్ మెసేజెస్ కూడా పంపిస్తున్నారనమాట. అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే గారు ఫ్రమ్ కొడుమూరు వీరేష్ ఊర్మిళ, ఆర్జే క్రిష్ గారు బాగున్నారా, శ్యామ్ సింగ్ రాయ్ సాంగ్ వేసినందుకు చాలా థ్యాంక్ యూ, కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమోజ్ జనిదిన్, స్నేహవాణి జనిదిన్ నమస్కారం, ఆన్సర్ కూడా పంపించండి. అండ్ విశ్వజ్ఞ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే హాయ్ నమస్తే విజయవాడ ట్రైన్స్ ఓకే స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఆర్జీలకు మా హృదయపూర్వక నమస్కారాలు అని అంటూ, సందేశ్ అందరికీ వెల్కమ్ మీకు కూడా, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, ఆన్సర్ కూడా పంపించండి. అండ్ వివి రెడ్డి గారు, హలో క్రిష్ గారు, ఈ మధ్య జరిగిన సో లేదనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, తెలిస్తే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు, ఎవరు సహస్రోతలకు సమర్పకులకు ఓకే నమస్కారం అని అంటూ, జేరుపుతులు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి, కృష్ణా జిల్లా కాజా గ్రామం నుంచి, రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు, నాగుల్ మీరా అమిత బేగం వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే చిన్నమ్మయ్య గారు, హలో కిషోర్ బాబు అని అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ ఈ రోజు నా స్పెషల్స్ ఏం లేవు, మీ స్పెషల్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటే అందరూ కూడా. అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ, కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ, కొత్తగూడెం నుంచి అకుపాష, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ కాదు ఆన్సర్ లేదు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కొదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గౌతమి కార్తీక్ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సూర్యరమ హైదరాబాద్ నుండి, మీ ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్. అలాగే చందూర్ ఆవిరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కువకూల్ నుంచి ఈశ్వరయ్య గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం పంపించారు బందారుపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ నాగశంకర్ ఏ పంపించారు కర్నూలు నుండి, నిజం అని అంటూ, ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి రైట్ ఆన్సర్. అలాగే అన్నయ్య నీ ఓకే సంధ్యా వరలక్ష్మి ఫ్రమ్ నాగల్దిన్న నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే శ్వేత హైదరాబాద్ నుండి పంపించారు లక్ష్మీ నిష్కాణ్ హనీ. శుభ మధ్యాహ్నం మిత్రమా, హాయ్ కృషి బాగున్నారా? సో కొంచెం గొంతు తేడా ఉందంట, సమ్మర్ కదా, కూల్ కూల్ మజ్జిగ తాగండి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ మీ అంటే మీరు అవన్నీ చెప్పారు, కొబ్బరి నీళ్లు చాలా పెద్దలు ఇస్తే పంపించారు, అవన్నీ కూడా చదువుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఆన్సర్ కూడా పంపించండి. అండ్ మీ స్పెషల్స్ ఏంటో, లంచ్ స్పెషల్స్ ఏంటో నాతో కూడా షేర్ చేసుకోండి. అండ్ రాజులుడ్డి జయన్న గారు రైట్ ఆన్సర్. అండ్ కనకరావు గారు పెడల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఉమ్మేడ నుంచి మమ్మజ నిధిన్, స్నేహవాణి నిధిన్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఆన్సర్ ఫ్రమ్ బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మైదుకూర్ జాఫర్ హుస్సేన్ వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు థ్యాంక్ యూ అని అంటూ ఓకే. అండ్ అలాగే రైట్ ఆన్సర్. అండ్ ప్రియా శ్రీనివాస రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మోరంపూడి నుండి తుమ్మకూరు యశ్వంత్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే తిరువీధుల వెంకట సుబ్బారావు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఈసారి. అండ్ హాయ్ అన్న, నా పేరు కాత్యాయని, మా అక్క పేరు నందివర్ధిని, ఫ్రమ్ చీరాల బాపట్ల నుంచి పంపించారు, సూపర్. అండ్ హాయ్ హాయ్ మీకు కూడా వెల్కమ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెమ్మకొండారెడ్డి గారు సిద్ధార్థం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అలాగే మీరు అడిగిన సామెత అని అంటూ ఆకివీడు నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు గారు రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి యాక్కూ పాష రైట్ ఆన్సర్. సో నీరు పల్లమెరుగు, ఇదేమో దేవుడెరుగు అని సామెత అని చెప్పాను, ఎగ్జాక్ట్లీ నిజం అనేది రైట్ ఆన్సర్. ఇందాక బై మిస్టేక్ ఆఫ్లోలో చెప్పేశాను అనమాట. ఎనీవే రైట్ ఆన్సర్ నిజం. అండ్ సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. పెన్ పేపర్ రెడీ పెట్టుకున్నారు కదా, పెన్ పేపర్ క్వశ్చన్స్ అడుగుతాను డెఫినెట్గా. సో ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఐదు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో రెండు ఒకటి మూడు కలిపితే కొవ్వు అని అర్థం వస్తుంది, అండ్ ఐదు ఒకటి మూడు కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది, అండ్ ఒకటి మూడు నాలుగు కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. ఏంటది ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్, అందులో 213 కలిపితే కొవ్వు, 513 కలిపితే ఎలుక, అండ్ 134 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది, ఏంటది? డీకొండ

ప్రసాద్ గారు నాగూర్బాయ్ విజయవాడ నుంచి హాయ్ బట్ ఆన్సర్ ఏది అండ్ అలాగే సో వీళ్ళు మాత్రమే పంపించారు అది సంగతి. ఈ క్వశ్చన్ కి డీకోడ్ చేసి ఆన్సర్ పంపిస్తూ ఉండండి. ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను, వింటూ స్టే ట్యూన్.

లవ్ టుడే మూవీలో నుంచి సూపర్ సాంగ్ విన్నారు అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఏంటా ఆన్సర్ తెలిస్తే 08662438144 నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ చింతకుంట విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు ఉమాలత, దివ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో హాయ్ నీకు కూడా, బట్ ఆన్సర్ ఏది అండ్ తిరువేతుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి వీళ్ళందరూ కాజా నుండి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ సిహెచ్ వేణు జయంపు రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అలాగే వేదాంతం

జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండి. కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమో జనిదిన్ స్నేహబాను జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ అక్కరపాక నుండి పంపించారు సుధాకర్ రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్ అండ్ సులోచన గారు కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి ట్రీట్ కాదు కదా ఇంకొక ఆన్సర్ ఉంది అండ్ హాయ్ క్రిష్ థ్యాంక్ యూ మార్నింగ్ నుండి సూపర్ సాంగ్స్ వేస్తున్నారు మా లంచ్ లోపు ఓకే మా లంచ్లో పప్పు చామదంపుల పులుసు అంట కొత్తిమీర చట్నీ ఇవన్నీ చెప్పి నన్ను టెంప్ట్ చేస్తారనమాట బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు అండ్ మీ ప్రశ్నకు జవాబు అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాండ్ హనీ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్ అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అలాగే హాయ్ నమస్తే కిషోర్ బాబు భోజనం అయిందా అవలేదు కదా అండ్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యాముల ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి స్పందన వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ పూజారి ధనంజయ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున గారు ఒడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్ అండ్ 247 ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం మనమున్నాం సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్ ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను చాలా మంది ఈజీగా డీకోడ్ చేశారు ఈరోజు క్వశ్చన్స్ అన్ని ఈజీగానే ప్రిపేర్ చేశాను చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్ చేస్తారు ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేసేలాగే కనిపిస్తున్నారు సో ఆ ఫైవ్ లెటర్ వర్డ్ ఏంటి అంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆఫ్టర్ అనమాట AFTER ఆఫ్టర్ రైట్ ఆన్సర్ కొత్తగూడెం నుండి యాకూ పాషా నూర్జహాన్ పంపించారు రైట్ ఆన్సర్ బట్ ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పేశాను కాబట్టి ఎవరు కూడా చకచక టైప్ చేసి పంపించొద్దు నేను ఆన్సర్ రివీల్ చేసేసాను థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తానో సాంగ్ ఏ సినిమాలదో చెప్పండి చాలా సింపులే సాంగ్ ప్లే చేస్తానో సాంగ్ ఏ సినిమాలదో చెప్పండి

సో అంతకన్నా అవసరం లేదనుకుంటే ఆ సాంగ్ ఏంటో అంటే ఐ మీన్ ఏ సినిమాలో చెప్పడానికి ఆ సాంగ్ విన్నట్టుందా. బ్యూటిఫుల్ సాంగ్ ఇది యాక్చువల్ గా ఏఆర్ రహమాన్ కంపోజ్ చేసిన సాంగ్. అండ్ ఈ సాంగ్ ఏ సినిమాలో తెలిస్తే 0866243884 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టేట్ యూ.

అదనమాట సంగతి, రంభ ఫ్యాన్స్ అలాగా ఎంజాయ్ చేస్తున్నారు పాటలతో. ఎనీవే, ఫ్రమ్ ద మూవీ మహాసముద్రం నుంచి ప్లే చేశాను బ్యూటిఫుల్ సాంగ్, అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది చైతన్య భరద్వాజ్. అండ్ 252 దాటి 28 సెకండ్స్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ముందు క్వశ్చన్ రిపీట్ చేస్తాను. క్వశ్చన్ ఏముంది, నేను సాంగ్ ప్లే చేసిన సాంగ్ చేసిన వాళ్ళతో చెప్పమని చెప్పాను. చాలా మందికి తెలుసు అనుకుంటా, చూద్దాం మరి రైటో రాంగ్ అసలు ఏం పంపించారు. శ్యామ్ కల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కరపాక నుండి సుధాకర్ హీరో స్పెషల్స్ వంకాయ బెండకాయ పులుసు అంట, అండ్ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు బాయ్స్ కాదు కదా రాంగ్ ఆన్సర్, అండ్ దిస్ ఇస్ రాజీ ఫ్రమ్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ రాజీ, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఊరు పేరు ఏమీ లేదు, అండ్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు, అబ్బా నేను సినిమాలో వీక్ అండి అని అంటూ నేను చెప్తాను ఆన్సర్ అయితే, అండ్ ఈ సాంగ్ అని అంటూ శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు రాంగ్ ఆన్సర్ బాయ్స్ కాదు కదా, అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ బాబు మీరు అడిగిన ప్రశ్నకు పాట వినిపించారు. మన పాట ఎన్ని సినిమాల్లో అడిగారు సార్, మరి ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ మొత్తానికి ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామలా గారు, అండ్ లాస్య శ్రీ జయశ్రీ వీరభద్రపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నాగశంకర్ అలాగే కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్బౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహభాను జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్, అండ్ ప్రేమదేశం సినిమా అనుకుంటున్నాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుండి రైట్ ఆన్సర్, అలాగే కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నూర్జహాన్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానగిరాజు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే నా పేరు పూజారి ధనంజయ్ అని అంటూ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ సార్ మైదుకూర్ జాఫర్ పంపించారు ఎగ్జాక్ట్లీ, ఓకే లోపల మా అమ్మ ముద్దపప్పులో నెయ్యి వేసేసరికి నా మతి పోయింది అనుకున్నా, మతి పోయిందంట, సూపర్ కదా, ఆవకే పచ్చడితోనైనా కదా సూపర్. మొత్తానికి ఆన్సర్ మాత్రం పంపించలేదు. అండ్ పెడని జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ రెండవ జవాబు మూడవ జవాబు అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు తరాలపల్లి నుండి జీరుపతులు బుచ్చయ్య గారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సాంగ్ మూవీ తెలియదు ఒక్కసారే వినిపించారు, నేను చెప్తాను ఆన్సర్ అయితే యు ఆర్ రైట్ ఆన్సర్ అనమాట, దేహం తిరి సాంగ్ సూపర్ సాంగ్ ఇది, అసలు అప్పట్లో మామూలు ఊపు కాదు, హెడ్ ఫోన్స్ లో వింటే వేరే ప్రపంచంలో ఉన్నట్టుండేది ఇప్పటికీ కూడా. ఎనీవే యువ మూవీల నుంచి ప్లే చేశాను, అండ్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ. ఈసారి కూడా మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అల్లర్ నరేష్ అండ్ మోహన్ బాబు గారు కాంబినేషన్ లో సినిమా వచ్చింది, ఏంటా సినిమా తెలిస్తే 0866-24881-4 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అల్లరి నరేష్ అండ్ మోహన్ బాబు గారు కాంబినేషన్ లో సినిమా వచ్చింది, ఏంటా సినిమా తెలిస్తే 0866-24881-4 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భారతదేశ ఎన్నికల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ప్రధాన ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం 1.8 కోట్ల మంది సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేస్తూ స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరల కారణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మన్నిపల్లి రామప్రసాద్ రెడ్డి ఖండించారు. టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ప్రైవేటీకరణ కూడా జరగదని స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు సకాలంలో అందించి సాగుకు పూర్తి సహకారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఈరోజు కాకినాడ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్టంలో బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఫలితాలను ఎడ్సెట్ .tcchee.ac.in వెబ్సైట్లో చూడవచ్చు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయాలను నివారించడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు నియోజకవర్గం అంతటా 74 కొత్త ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ దండాయన కార్యక్రమం కృష్ణా జిల్లాలో విశేష ఫలితాలను ఇస్తోందని, మహిళలు బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కృష్ణా జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ వి విద్యాశాఖ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా హంసలదేవి బీచ్ వద్ద రక్షణ చర్యల్లో భాగంగా పాలకాయ తిప్ప కరకట్ట వద్ద బీచ్ గేట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్వీకే కుమార్ తెలిపారు. పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. పెడన నియోజకవర్గంలోని 4 మండలాల్లో పెడన, బంటుమిల్లి సబ్స్టేషన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మండవల్లి రైల్వే స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని, రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని మండల బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు వినతిపత్రం సమర్పించారు. దేశవ్యాప్తంగా రైతులు తమ పంటలకు అవసరమైన ఎరువులను ఇకపై ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీనిలో భాగంగా రాష్టంలోని కాకినాడ, కృష్ణా జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎన్నుకున్నట్లు పెద్దపూడి మండల వ్యవసాయ అధికారి సత్యప్రసాద్ తెలిపారు. కాకినాడ జిల్లాలోని గండేపల్లి వద్ద ఈరోజు 216 జాతీయ నంబరు రహదారిపై ఒక కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 5 యువకులలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రాజమండ్రి సిటీలో 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈరోజు శంకుస్థాపన చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషూ
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

పంపించారు. చూద్దాం, అల్మాజ్గూడ నుండి దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ కి వాంట్ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాజుల నుండి బోరల జయన్ గారు, అండ్ కనకారావు గారు పెడల నుంచి, అలాగే అక్రపాక నుండి సుధాకర్, అండ్ అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ, అండ్ ప్రసూన గచ్చిబౌలి హైదరాబాద్ నుండి, అండ్ బెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ కందికాయపల్లి గ్రామం నుంచి వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి, అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్. అలాగే మణిశంకర్ ఫ్రమ్ కర్నూలు నుండి, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ లలిత మురళి భాను, వీళ్ళందరూ తిరుపతి డిస్టిక్ నుండి, అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, అండ్ కాలు నుంచి తాతారావు గారు, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుండి, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగశంకర్ ఘట్టం కర్నూలు నుండి, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వీరభద్రాపురం నుండి లాస్యశ్రీ జయశ్రీ, అండ్ రైట్ ఆన్సర్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఎంకొండారెడ్డి గారు సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ మామయ్యని ఫణి సత్యశ్రీ తెనాల నుండి, బట్ రాంగ్ ఆన్సర్ ఇది. అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ హలో క్రిష్ మీరు అడిగిన క్వశ్చన్ కి అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు రైట్ ఆన్సర్. అలాగే మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిదిన్, స్నేహమాను జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ రైట్ ఆన్సర్. అండ్ తులసీరామ్ రాజేశ్వరి బాబు తిరుపతి నుంచి పంపించారు, బట్ ఆన్సర్ ఏది. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల. అండ్ వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ప్రతాప్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రామకృష్ణ కర్నూలు నుండి, అండ్ మానవరపు కాదు మా ఊరపు సతీష్ రామకృష్ణ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రిష్ గారు అని అంటూ లత ఫ్రమ్ హియర్ నుండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ అని అంటూ అనంతపురం జిల్లా నుంచి నర్సాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, హర్షవర్ధన్ వీళ్ళందరూ, అండ్ గోర్లకాన్ దొడ్డి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ నాగుల్ మీరా, అమిత బేగం వీళ్ళందరూ ఖమ్మం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అమర్నాథ, మహబూబ్ బాషా గుట్టపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఎం ముహరి యశోద జానకి రాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కిషోర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుంచి. హాయ్ భాస్కర్ రెడ్డి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ అలాగే హాయ్ ఎలా ఉన్నారు అని అంటూ పంపించారు. ఓకే, లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. అండ్ అన్నయ్య అని అంటూ సంధ్య ఫ్రమ్ నాగల్దిన నుంచి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి నుండి జేరుపోతులు బుచ్చయ్య గారు. అండ్ హాయ్ క్రిష్, హల్లర్ నరేష్, మోహన్ బాబు గారు నటించిన చిత్రం అని అంటూ సత్యభార్గవి తాడిపత్రి హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ బెలగల్ మండలం కర్నూలు జిల్లా నుంచి ఎం బాలగణేష్ రైట్ ఆన్సర్. అండ్ మలన్బి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి సోలపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు. అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్. అండ్ రాజల నుండి బోరెళ్ల సంధ్య రైట్ ఆన్సర్. అలాగే ఫణి సత్యశ్రీ తెనాల నుంచి సార్ రైట్ ఆన్సర్. అల్ల నరేష్, మోహన్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆన్సర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మామ మంచు, అల్లుడు కంచు అనమాట. యాక్చువల్గా అల్ల నరేష్ 50th మూవీ అనుకుంటా, ఐ థింక్ సో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. అది సంగతి నేను 5th క్వశ్చన్ అడుగుతున్నాను. సందడే సందడిలో గెట్ రెడీ. నూరు కొరడా దెబ్బలైనా సరే ఒకే ఒక్క దీనికి సరిరావు అని సామెత అంట. ఏంటా దీనికి, ఏంటి దేనికి సరిరావు? నూరు కొరడా దెబ్బలైనా సరే దీనికి సరిరావు అని సామెత అంట. ఏంటది తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో నేను క్లూ ఇస్తాను. ఏంటంటే ఇదొక తినే పదార్థం అనమాట. ఇప్పుడు నేను పదార్థం అన్నానని చెప్పి అందరూ జాంగ్రీలు, జిలేబీలు అవన్నీ అంటే పంపించండి, బట్ ఆన్సర్ మాత్రం గెస్ చేసి క్లియర్గా ఆన్సర్, మ్యాక్సిమం ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. నూరు కొరడా దెబ్బలైనా సరే దీనికి సరిరావు అని సామెత. దేనికి తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:14:20 అని మనమున్నాం సందడే సదల్లో. సో నేను అడిగిన ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే, 100 కొరడా దెబ్బలైనా సరే దీనికి సరిరావు అని సామెత అని చెప్పాను. దేనికి సరిరావు, యాక్చువల్గా ఇది తినే పదార్థం అని చెప్పాను. చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది ఇది. కేదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ గౌతమి కార్తీక్ అనంతపూర్ నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న రాంగ్ ఆన్సర్, నేను తినే వస్తువు అని చెప్పాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ అని అంటూ సి బెల్గల్ మండలం నుంచి ఎం శివశంకర్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ బ్రో, రాబందంట, కొంతమందికి ఎంత చెప్పినా ఎంత శిక్షించినా మార్పు రాదంట. మరి ఇది ఎందుకు పంపించారు నాకు అర్థమో లేదు. తులసీరామ్ రాజేశ్వరి బాబు తిరుపతి నుంచి పంపించారు. ఏంటండి క్లూ ఇచ్చేశారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నాను, చాలా మందికి తెలియదేమో ఈ సామెత. అందుకే తినే పదార్థం అని చెప్తే అట్లీస్ట్ నాకు వచ్చే వాటిల్లో అట్లీస్ట్ ఆ తినే పదార్థాలైనా చూద్దామని చెప్పి నేను క్లూ ఇచ్చాను అనమాట. అండ్ మణి శంకర్ కర్నూలు నుండి సందీప్ కిషన్ వర్ష అంట, సో ఏంటో మరి ఇది. అండ్ ఆన్సర్ తెలియదు బ్రో అని అంటూ రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి నేను చెప్తాను. అండ్ కొరివికారం, తిరుపతి నుంచి సాయి శిరీష, కొరివికారం అంట, మరి అదేంటో తినే తినే వస్తువు అంటే కొరివికారం అంట. అండ్ మనుషుల పాపాలకు అని అంటూ భ్రమరా సార్ కర్నూలు నుంచి పంపించారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి, అండ్ ఒక బొట్టుకు సమానం అంట సి బెలగల మండలం నుంచి పోలకల నుండి బాలకొండేష్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ భాస్కర్. అండ్ తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు నువ్వే చెప్పు అని అంటూ, సో నేనే చెప్తాను ఆన్సర్ అయితే, అండ్ నాకు ఇష్టమైనవన్నీ పెట్టా. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి పూతరేకలు, జిలేబీ, మడతగాజా, బందర్ లడ్డు, నేతి హల్వా. చెప్పాను కదా తినే పదార్థాలు అంటే అన్ని లిస్టులు వస్తాయి, అన్ని నన్ను ఊరించి మాకండి, అసలే నాకు స్వీట్స్ అంటే ఇష్టం. అండ్ పెడ నుంచి జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గారెలు, రాంగ్ ఆన్సర్. అండ్ నువ్వులుండంట గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు,

హాయ్ కృష్ణ అంటూ పంపించారు. హాయ్ మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది? అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి పంపించారు కృష్ణ, సంతోష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఉయ్యూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అంటూ మైదుకూర్ జాఫర్. ఇంకా ఏంటండి, మనం తిరుపతిలోనే ఉండేది ఫేమస్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుంచి మమ్మ జనిదిన్ స్నేహభావన జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొరివికారం అంటే పండుమిర్చి అంట, బట్ రాంగ్ ఆన్సర్. వివి రెడ్డి గారు. సో కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఒక సులోష్ణ గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వంకాయ అన్నయ్య గారు అని అంటూ, బట్ కాదు, తులసీరామ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి. అండ్ అల్మాస్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అక్కర్బాగ్ నుండి సుధాకర్ రాంగ్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే హాయ్ మిస్టర్ కిషోర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుభ మధ్యాహ్నం అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్, నేను తినే పదార్థం అని చెప్పాను. అండ్ కోనసీమ జిల్లా మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగాభవాని రైట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించొద్దు, నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు అయితే ఇవే. నేను అడిగిన ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు ఇంకెవరు కూడా టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. 100 కొరడా దెబ్బలైనా సరే ఒక్క బొబ్బట్టుకి సరిరావు అని సామెత అంట. సో బొబ్బట్టుకి సరిరావు అంట, అది సంగతి. నేను తినే పదార్థాలను క్లూ కూడా ఇచ్చాను, చాలామంది ఈజీగా గెస్ చేశారు. అండ్ 6th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 4 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 3, 4 కాదు, ఫస్ట్ ఈ క్లూ ఇవ్వడం తర్వాత ఆవిస్తాను. 4, 3, 1 కలిపితే కొత్త, 2, 3 కలిపితే అతను, అండ్ 2, 3, 4 కలిపితే కోడి. ఏంటది తెలిస్తే 0866-2-4-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 4, 3, 1 4, 3, 1 అక్షరాలను కలిపితే కొత్త అని అర్థం వస్తుంది. అండ్ 2, 3 కలిపితే అతను, అండ్ 2, 3, 4 కలిపితే కోడి అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-2-4-888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కౌసల్య కృష్ణమూర్తి నుంచి ప్లే చేశారు. అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటా క్వశ్చన్? ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను యాక్చువల్ గా. కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరియశోద జానగిరాజ్ రైట్ ఆన్సర్, అండ్ నమస్కారం కిషోర్ బాబు అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి బిజిలి వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్, అండ్ గోర్లకాన్ దొడ్డి విలేజ్ నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ. మైసూర్ లడ్డు అంట కాదు, నేను ఆన్సర్ చెప్పేశాను. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒకటి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ మణిశంకర్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అలాగే యూసఫ్ ఫ్రమ్ కొలిపార్ నుండి రైట్ ఆన్సర్, అలాగే కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వివి రెడ్డి గారు, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే నరేష్ ఫ్రమ్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ ప్రీవియస్ క్వశ్చన్కి అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్, అండ్ గన్నవరం ఇంటి పేరు అని అంటూ శ్రీనివాస్ గన్నవరం, ఓకే అందుకని ఊరు పేరు అనుకుంటానని ఇంటి పేరు అని చెప్పి పంపించారు తిరుపతి నుంచి. సో అర్థమైంది అండ్ రైట్ ఆన్సర్, అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాణి జనీద్దీన్ రైట్ ఆన్సర్, అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, ఎందుకు మళ్ళీ డిలీట్ చేశారు ఎస్ఎంఎస్, అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్, అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్. మీరు మెదడుకి బాగా మేత పెడుతున్నారు సార్ అంట, మరి ఆ మాత్రం పెట్టాలి కదా, ఎట్లా చెప్పండి. అందుకే మూడు నాలుగు ఈ పెన్ పేపర్ క్వశ్చన్స్ తీసుకొస్తాను అనమాట. అండ్ శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ రాజీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు పంపించారు, అండ్ అల్మాజ్గూడ నుంచి పంపించారు దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ నూనె నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ లత ఉయ్యూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మొడియంపేట నుండి రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు అంటూ జయంత్ అల్వాల్ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్, అండ్ చిలకనారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు నుంచి రామకృష్ణ గారు రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చి గారు హన్మకొండ నుంచి పంపించారు, అండ్ నెక్స్ట్ పెడన జోగనేంద్ర కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. సో ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ చాలా సింపుల్గా అడిగాను, క్లూస్ కూడా చాలా ఈజీగా ఇచ్చాను, ఒకే ఒక క్లూతో వర్డ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అందరికీ, అందుకే ఆ క్లూని లాస్ట్లో చెప్పారనమాట. ఎప్పుడైతే ఏంటి మంచి క్లూ ఇచ్చాను ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. వెన్ రైట్ ఆన్సర్ WHEN వెన్ రైట్ ఆన్సర్, ఒక క్లూ ఇచ్చాను 2-3-4 కోడి అని చెప్పి హెన్తోనే వెన్ వచ్చేసి ఉంటుంది అందరికీ కూడా. అండ్ 3:26:07 స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. సెవెంత్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇది కూడా మూవీస్ కి సంబంధించిన క్వశ్చనే. అవసరాలు శ్రీనివాస్ తెలుసు కదా, సో అవసరాలు శ్రీనివాస్ చాలా పొడుగ్గా ఉంటారు, ఐ మీన్ మంచి మంచి మంచి కామెడీ సినిమాలు చేశారు, మంచిగా ఫన్ జనరేట్ చేస్తారు ఆయన.

డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి మీలో ఎంతమందికి తెలుసు? 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. బ్యూటిఫుల్ మూవీ నిజంగా. ఫస్ట్ టైం నేను అంటే ఆయన డైరెక్షన్లో వస్తుందంటే అసలు ఎలా తీస్తారు అని చెప్పి వెళ్ళి చూశాను. నాకు చాలా ప్లెజెంట్గా మంచి మ్యూజిక్, మంచి ఆర్టిస్ట్లు అందరూ, ఐ మీన్ కొత్త హీరో హీరోయిన్ అప్పటికి మూవీస్ చేస్తున్నారనుకోండి, కొత్త హీరో ప్లెజెంట్గా ఒక బ్యూటిఫుల్ బ్రీజ్ ఎలా ఉంటుందో అంత మంచి సినిమా అనమాట. సో అవసరాల శ్రీనివాస్ ఎవరు అని అంటే మీలో కొంతమందికి తెలియకపోతే చెప్తున్నాను, అష్టాచమ్మ సినిమాలో నానిగారు పక్కన ఉంటారు కదా పొడుగ్గా, ఆయనే అవసరాల శ్రీనివాస్ అనమాట. సో ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

అలా ప్రపోజ్ చేశాను అనమాట మన హీరో హీరోయిన్ కి. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రెమో నుండి ప్లే చేశారు. అండ్ 3:31:17 స్టూడియోలో టైం. మనము నా సందడి సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి.

0: చాలా మంది పంపించారు ఈజీగా, అంటే క్లూస్ కూడా ఇచ్చాను కదా, చాలా క్లూస్ ఇచ్చాను నేను. రైట్ రాంగ్ చూద్దాం మరి ఏమేమి పంపించారు. రైట్ ఆన్సర్ ఫ్రమ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కనకారావు గారు పెడల నుంచి, అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి, అండ్ కాదరి వీరేష్ రాజుల మండలం నుంచి, అలాగే రాజోల నుంచి బోరెళ్ల జయన్న, అండ్ మణిశంకర్ అండ్ పూర్ణ ఫ్రమ్ కర్నూలు నుండి, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ అక్కరబాగ్ నుండి రమ పంపించారు, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుండి, అండ్ నెక్స్ట్ ఉమ్మేడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి నుంచి దేవసేన, అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవట మండలం నుంచి పంపించారు, అండ్ అలాగే అన్నగారు అని అంటూ తులసి రాజేశ్వరి తిరుపతి నుంచి, అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి, అలాగే కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, అండ్ కానూరు నుంచి తాతారావు గారు, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజీ ఫ్రమ్ కర్నూలు నుండి, అండ్ శ్రీనివాస్ తిరుపతి నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి అశోధ జానకి రాజు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ హలో క్రిష్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మంగళగిరి నుండి చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాండ్ హనీ సెవెంత్ ప్రశ్నకు జవాబు అని అంటూ, అండ్ లతా ఉయ్యూర్ నుంచి పంపించారు, అండ్ వేదాంతం దీపిక గీత షాన్విక్ వీళ్ళందరూ పంపించారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ సి బెలగల్ నుంచి పంపించారు కోమల కొండేష్ రైట్ ఆన్సర్, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆల్మస్గూడ నుంచి దమ్మోజు మధుసూదన జారి గారు పంపించారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ రామకృష్ణ కాలనీ నుంచి పంపించారు మా ఊరపు సతీష్ మహానటి అంట కాదు, అండ్ నూనె నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ గోలకాందోడి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూర్ విజయవాడ నుంచి, అండ్ రామకృష్ణ గారు కర్నూలు నుండి, అండ్ మై ఫేవరెట్ మూవీ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాకు కూడా చాలా ఇష్టం సినిమా అంటే, అండ్ బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ పంపించారు ఏకలవ్య నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ సార్ అండ్ భాస్కర్ రెడ్డి అని అంటూ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగుల్ మీరా అమితా బేగం వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ లలిత మురళి భాను తిరుపతి డిస్టిక్ నుంచి, అలాగే షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీనాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ హాయ్ బ్రో అంటూ పంపించారు హాయ్ మన్హర్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతులు బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాపారావు గారు టీ నర్సాపురం నుండి, అండ్ కోనసీమ జిల్లా మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవాని రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ అంబిక ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. సో అది సంగతి, నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు అన్ని చదివాను, అందరూ కూడా మాక్సిమం రైట్ ఆన్సర్స్ పంపించారు, ఒక్కళ్ళు తప్ప అనుకుంటా, ఐ థింక్ సో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఊహలు గుసగుసలాడే అవసరాల శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఊహలు గుసగుసలాడే, చాలా బ్యూటిఫుల్ మూవీ. ఇందా చెప్పినట్టు అనుకోకుండా వెళ్ళాం, ఫస్ట్ రోజు నూన్ షోకే వెళ్ళాం, బట్ చాలా ఎంజాయ్ చేసి చాలా ప్రెజెంట్గా హ్యాపీగా అనిపించింది నాకైతే సినిమా చూసిన తర్వాత, అండ్ అందులో ఆయన కూడా ఉంటారు, చాలా మంచి రోల్ ఆయనది కూడా. అది సంగతి 3:34:30 మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక 8th క్వశ్చన్ అడుగుతున్నాను. వగలాడి రాణికి వాకిట్లో కాపల ఎవరా వగలాడి రాణి, తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వగలాడి రాణికి వాకిట్లో కాపల ఎవరా వగలాడి రాణి, తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం చిన్న కమర్షియల్ తర్వాత వింటూ స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

లాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నామ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని చెప్పి. ఈసారి ఏంటో మరి తక్కువ ఎస్ఎంఎస్ వచ్చినాయి చూద్దాం. కనకారావు గారు పెడర నుంచి రైట్ ఆన్సర్ సారీ రాంగ్ ఆన్సర్ మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు. ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఫణిశెట్టి శ్రీ తెనాల నుండి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే కోమల్ దొండేష్ కొండేష్ ఫ్రమ్ సి బెలగల్ పంపించారు, సూపర్ సార్ సందడే సందడి ప్రోగ్రామ్ చాలా బాగుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అన్న అంటూ కనిరప్పలు అంటూ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ తులసిరామ్ రాజేశ్వరి తిరుపతి నుండి. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు ముక్కు పుడక కాదు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి సుధాకర్ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఉల్లిగడ్డ అంట బట్ కాదు, దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ హాయ్ క్రిష్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రాముడు పంపించ ఓకే మణిశంకర్ కర్నూలు నుంచి బట్ రాంగ్ ఆన్సర్. అండ్ లాక్ అండ్ కీ అంట గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి బట్ రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భానుఫ్రహ్మ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఒక పనిని త్వరగా చేయాలనుకుంటే మరో వ్యక్తి ఆ పనిని ఆపడం అంట, సో ఇదేం కాదు రాంగ్ ఆన్సర్ ఇది. ఎం మురహరి శదజానకి రాజు నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనుపాప అని అంటూ ప్రసూన బట్ రాంగ్ ఆన్సర్. అండ్ రవ్వరం విలేజ్ నుంచి పంపించారు నాగుల్ మీరా అమితా బేగం సారీ రాంగ్ ఆన్సర్. అండ్ మీ 8వ ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ బట్ కాదు.

అండ్ సాయి కుమార్ మునియమామ గూడూరు నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండ్ లతా ఉయ్యూర్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ కిషోర్ గారు అని అంటూ తెలియడం లేదు ఆన్సర్ మీరే చెప్పండి అని అంటూ ఉమ్మడి నుంచి మమ్మ జనిది స్నేహభాను జనిది నేనే చెప్తాను. అండ్ పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మలన్బి కర్నూలు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ అండ్ అంబట్నగర్ నుంచి కుసుమ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఈసారి. వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు కూడా పంపించొద్దు, నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ జేరుపుతులు బుచ్చే గారు రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బస్ సారీ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహవాణి జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ అప్పలరాజు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఈసారి అన్ని ఎస్ఎంఎస్లు చదివాను కాబట్టి నాలుక రైట్ ఆన్సర్ అనమాట. అండ్ లతా ఉయ్యూరు నుండి టఫ్ అంట నేను చెప్పేశాను ఆన్సర్ అయితే. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి పరశురాములు పద్మ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ పంతాడి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించొద్దు, నైన్త్ క్వశ్చన్ అడుగుతున్నాను. గెట్రెడ్ వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని అంటే నాలుక రైట్ ఆన్సర్ అనమాట. నైన్త్ క్వశ్చన్ గెట్రెడ్. సో ఇది కూడా ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డే, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్. ఇందులో రెండు సారీ మూడు ఒకటి రెండు కలిపితే వేడిగా అండ్ మూడు నాలుగు ఐదు కలిపితే ఆమె అండ్ రెండు మూడు నాలుగు ఐదు నాలుగు కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది. ఏంటది మళ్ళీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి క్లూస్ అయితే. ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో మూడు ఒకటి రెండు కలిపితే వేడిగా అని అర్థం వస్తుంది అండ్ మూడు నాలుగు ఐదు కలిపితే ఆమె అని అర్థం వస్తుంది అండ్ రెండు మూడు నాలుగు ఐదు నాలుగు కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరికోసం వింటూ స్టూడియో.

పాప్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ గ్రీక్ వీరుడి నుంచి ప్లే చేశారు. ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది తమనసెస్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది కృష్ణ చైతన్య అండ్ ఈ పాటను పాడింది నవీన్ మాధవన్ రంజిత్. మనమునాం సందడే సందర్లో నేను అడిగిన క్వశ్చన్ ఒక ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చాలా ఈజీ క్లూస్ అండ్ ఈజీ వర్డ్ కూడా. గుమ్మం అంట ప్రీవియస్ క్వశ్చన్ కి, బట్ రాంగ్ ఆన్సర్ ఎవరు, గణేష్ రాజు శ్రీవత్స వీళ్ళందరూ. అండ్ నాలుక అంటూ ఎప్పుడు అడిగిన క్వశ్చన్ కి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల వీళ్ళందరూ రైట్ ఆన్సర్, బట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అవన్నీ. అండ్ గోర్లకందోడి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి నాలుక అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గనవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడర నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ కదా. అండ్ కనకారావు గారు పెడర నుంచి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, బట్ రాంగ్ ఆన్సర్. నేను అడిగిన క్లూ ఇచ్చాను నేను, టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ కలిపితే అక్కడ అని అర్థం వస్తుందని చెప్పి క్లూ ఇచ్చాను, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నైన్త్ ఆన్సర్ ఎయిత్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ రోజ్ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మలన్బీ షబానా కర్నూలు నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోధ జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి నాలుక అంటూ. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా పంపించారు. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనేంద్రరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి గట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అన్న, నా పేరు కాత్యాయని అండ్ మా అక్క పేరు నందివర్ధిని ఫ్రమ్ రామకృష్ణపురం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ హాయ్. అండ్ ఆల్మాజ్గూడెం నుంచి దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మూద్ జనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నొన్న నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు శకుంతల వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి రాంపురం, ఓకే భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ సరోజ్ని రైట్ ఆన్సర్. అండ్ లత ఉయ్యూరు నుండి నేను ఇచ్చిన క్లూ ఏది, టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ కలిపితే క్లూ అది అక్కడ అని చెప్పి దేర్ ఆన్సర్ కాదు. అండ్ జయంతి అల్వాల్ పంపించారు రైట్ ఆన్సర్, యాక్చువల్గా ఒక్క లెటర్ ఎక్కువైంది అంతే. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్? సో నేను అడిగిన క్వశ్చన్ ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. రైట్ ఆన్సర్ అదర్ అన్నమాట, ఓటీహెచ్ఈఆర్ అదర్ రైట్ ఆన్సర్. చాలా మంది గెస్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇది ఒక సామెతే, ఈ కొండనేమో నేల మీద పెట్టి ఉత్తి కొండనేమో ఉట్టి మీద పెట్టినట్లని సామెత అంట. సో ఈ కొండనేమో నేల మీద పెట్టారంట, ఉత్తి కొండను మాత్రం ఉట్టి మీద పెట్టారంట, ఏంటది? తెలిస్తే 0866243814 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ హాయ్ అన్న, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది? నాకు ఇంకా తెలీదు, పొద్దున వచ్చినప్పుడు మాత్రం భలే అనిపించింది నాకైతే, తులసీరామ్ గారు పంపించారు. అండ్ హాయ్ క్రిష్జీ, ఎక్కువ స్మాల్ వర్డ్స్తో అడిగారు పాపం. ఓకే, నిద్ర నుంచి త్యాగం చేసి అందరూ ఆడుతున్నారంట. అండ్ ఈ హాట్ సమ్మర్లో చక్కగా కూల్గా అడిగారు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హని, థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈసారి పెద్ద పెద్ద వర్డ్స్ కాకుండా చిన్న చిన్నవి తీసుకొచ్చాను నేను. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ కదా. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ చేరుపోతుల బొచ్చి గారు. అండ్ అది సంగతి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఈ కొండనేమో కొండ కాదు, ఈ కొండనేమో నేల మీద పెట్టి ఉత్తి కొండను మాత్రం ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత. సో అది సంగతి.

0: ఏంటాకుండ ఏం కొండది తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆ కొండలో ఏముందో గెస్ చేయండి. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

అర్జున్ చండి, హరి శరణ్ అండ్ జునితా గాంధీ పాడిన సూపర్ సాంగ్ విన్నారు. ఫ్రమ్ ద మూవీ చిలియా నుండి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. మనము నాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. యాక్చువల్ గా సామెత ఇది, ఈ కుండనేమో నేలను పెట్టి ఉత్తి కుండని ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు. ఎగ్జాక్ట్ గా ఆన్సర్ కాదు కానీ కొంచెం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ జయన్న రాజుల నుంచి పంపించారు, ఉత్తికుండ రాంగ్ ఆన్సర్. అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాటి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ

నుండి రాంగ్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ, రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆన్సర్ ఈజ్ అని అంటూ అదర్ ప్రీవియస్ క్వశ్చన్ అంటూ పంపించారు. అండ్ శరత్ బాబు రవి పెనంలూరు నుంచి, విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ చందు రావిరాల పాలకొండ కాదు, ఎగ్జాక్ట్ నాకు సామెత కావాలి. అండ్ హాయ్ అన్న నా పేరు కాత్యాయని అని అంటూ పంపించారు. నిండుకొండ అంట కాదు. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, నీళ్లకొండ కాదు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్, నీళ్లకొండ కాదు. అండ్ పాలకొండని అని అంటూ కాదు, లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి డిస్టిక్ నుంచి, అది కూడా కాదు. పాలు పెరుగు పంపించారు బట్ అది కూడా కాదు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుంచి పంపించారు. ఓకే, ఉమ్మిడి నుంచి మమో జనిదిన్, స్నేహభాను జనిదిన్, నీళ్లకొండ కాదు. అండ్ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగుల మీర, అమీదా బేగం వీళ్ళందరూ. గట్టికొండ అంట కాదు. అండ్ శ్రీరామదాస్ కృపాచార్య, అనిత, సాయి వర్షిత్ వీళ్ళందరూ సికింద్రాబాద్ నుంచి పంపించారు. విజయవాడకు పంపబోయి హైదరాబాద్కు వివిధ భారతికి పంపారంట ప్రీవియస్ క్వశ్చన్స్ కి. సో నాలుక అదర్ అని అంటూ పంపించారు రైట్ ఆన్సర్స్. అలాగే మాలన్బి కర్నూలు నుంచి పంపించారు నీళ్లకొండ కాదు. అండ్ హాయ్ అన్న కొబ్బరికాయ అంటూ తులసిరామ్ రాజేశ్వరి బట్ అది కాదు. అండ్ నున్న నుంచి శోభారాణి గారు, రంగారావు, అవినాష్ వీళ్ళందరూ బట్ పంపించారు. సో ఇది ఆన్సర్ కింద తీసుకుందాం. అండ్ కిషోర్ సార్, ఈరోజు ప్రోగ్రామ్ సూపరు సూపరు, క్లూ ఇస్తే ఆనందమే ఆనందం, మెసేజ్లు కూడా నీట్గా చదువుతారు అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అబ్దుల్ మన్నన్ వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్, నీళ్లకొండ కాదు. అండ్ కిషోర్ గారు, ఈ చివరి ప్రశ్న మీరే చెప్పాలి అని అంటూ, నేనే చెప్తున్న సామెత, వినడానికి చాలా బాగుంటుంది. అండ్ దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఖాళీ కొండని బుట్టిలో పెట్టి నీటి కొండని కింద పెట్టినట్లు కాదు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కొంచెం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, నీళ్లుండకుండ అంట కాదు. అండ్ హాయ్ గ్రిష్ సార్, ఏం భాస్కర్ రెడ్డి అని అంటూ ఒడిశా నుంచి ఆన్సరే. అండ్ భాస్కర్ పెడన నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ ట్రై చేద్దాం. అలాగే జాఫర్ పంపించారు మైదుకూరు, హాయ్ అండి అని అంటూ రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిండుకొండ అంట పులిచేర్ల మనోజ్ కుమార్ బట్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ. అండ్ ఆల్మాస్గూడ నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపొత్తుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో ఆన్సర్ అయితే అప్పుడే రివీల్ చేయను, మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. అండ్ ఎగ్జాక్ట్గా 4:02కి కలుద్దాం, అప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. బనగానపల్లె మండలం టంగుటూరు ఎస్సీ కాలనీలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. జూన్ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖకు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మంజూరైనట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాజధాని అమరావతి గుండా ప్రవహిస్తున్న కొండవీటివాకు, పాలవాగల మధ్య నిర్మిస్తున్న రహదారుల వంతెనల వద్ద నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని అమరావతి అభివృద్ది కమిటీ సీఎండీ డి లక్ష్మి పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, కొత్త పింఛన్లు త్వరలో పంపిణీ చేస్తామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ చెప్పారు. పెనుగొండ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హతలు ఉండి ఓటు హక్కు లేనివారు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఎస్ఐఆర్ పై అవగాహన పెంచుకోవాలని ఉషశ్రీ చరణ్ సూచించారు. సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సిపిఆర్ఓగా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్ 2013 బ్యాచ్కు చెందిన అధికారి వై బాలాజీ కిరణ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుతం ఆయన దక్షిణ కోస్తా రైల్వేలో డిప్యూటీ జనరల్ మేనేజర్ కమ్ సెక్రటరీ టు జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. భారతీయ రైల్వేలో ట్రాఫిక్ కమర్షియల్ రంగాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన గుంతకల్ డివిజన్లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా, సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ డివిజన్లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా సేవలందించారు. తిరువురు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆపరేషన్ క్లీన్ స్లీవ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొలికిపూడి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరూ కాలువ పక్కన ప్లాస్టిక్ చెత్త వంటి వ్యర్థాలను పడవేయకుండా డస్ట్బిన్ ఏర్పాటు చేసి అందులో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపూడి గ్రామం వద్ద ఇసుక లారీ వెళ్తున్న సమయంలో వంతెన కూలిపోయింది. దీంతో లారీ బోల్తాపడి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పిఠాపురం నియోజకవర్గంలోని యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో చేపల విక్రయానికి వెళ్తున్న మహిళలు, ఆటో డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆసియా క్రీడల కోసం జరుగుతున్న సెలక్షన్ ట్రయల్లో రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:05 అని మనం ఉన్నాం. సందరే సందడిలో ఇందాక వరకు కూడా. సో లాస్ట్ క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్స్ కూడా చాలా మంది పంపిస్తున్నారు, చూద్దాం. ఏమీ లేని కూడా ఏజింగ్ ఏజ్ నాకు అర్థం అవ్వలేదు. ఎమ్మిగనూరు నుంచి వెంకట్ కుమార్, ఏంటో మరి ఇది. అండ్ లత ఫ్రమ్ ముయ్యూరు నుండి కవ్వం కాదు, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి చల్లకొండ కాదు. అండ్ ఈ రోజు సందడే సందడి అత్యంత ఉత్సాహంతో, ఆసక్తితో, మంచి మంచి ప్రశ్నలతో, సూపర్ సూపర్ పాటలతో మమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇంతకుమించి కార్యక్రమాన్ని నిర్వహించిన కిషోర్ గారికి మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మల్ని నితిన్, స్నేహబాణి నితిన్, థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ఉట్టి మీద పాలు పెట్టినట్లంట ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి బట్ కాదు. అండ్ చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి పంపించారు శ్రీరామదాస్ కృపాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చందు రావిరాల రాంగ్ ఆన్సర్. అండ్ షో సూపర్ క్రిష్ కుసుమ పంపించారు అంబట్ నగర్ నుంచి, బట్ లాస్ట్ ఆన్సర్ మీరే చెప్పాలి అని అంటూ నేనే చెప్తాను ఆన్సర్. అండ్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఒక నిమిషమైనా

బోర్ అనేది కొట్టదు అని అంటూ పంపించారు క్రిష్జీ అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్స్ ఏ లాట్ అండ్ మీన్స్ ఏ లాట్ అండ్ జయంతి ఆల్వాల్, మై ఆన్సర్ ఈజ్ కర్డర్ మిల్క్ అంట జయంతి ఆల్వాల్. సో నేను చెప్తాను ఆన్సర్ అయితే, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి భద్రాచలం ఏరియా నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నేను చెప్పనా సామెత ఏంటో, నేతికుండనేమో నేలను పెట్టి ఉత్తికుండనేమో ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత అనమాట. సో నేతికుండనేమో నేల మీద పెట్టారంట, ఉట్టికుండను మాత్రం తీసుకెళ్లి ఉట్టి మీద పెట్టారంట, అది సంగతి. ఏదైనా మన అంటే మన ఐ మీన్ మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన పురాతన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ సామెతలు కానీ ఏదైనా సరే ఒక టెక్నాలజీకి సంబంధించింది కానీ అవన్నీ ఎప్పుడో యూజ్ చేస్తారనమాట. అవన్నీ మనం ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు అవన్నీ తెలుసుకొని వాటి మీనింగ్ తెలుసుకొని మనం మళ్ళీ దాన్ని వాటిని రీక్రియేట్ చేస్తున్నాం, అది సంగతి. అండ్ 4:30:27 స్టూడియోలో టైం. హాయ్ కిషోర్, సూపర్ ఎంటర్టైన్మెంట్ అని అంటూ చిత్యాల రామకృష్ణ శ్రీదేవి తేజస్విని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరంగల్ నుంచి పంపించారు, థ్యాంక్స్ ఏ లాట్. అది సంగతి, ఈరోజు సందడే సందడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మొత్తానికి ఆన్సర్ అయితే నేతికుండను, నేతికుండనేమో నేలను పెట్టి ఉత్తికుండను ఉట్టి మీద పెట్టినట్లు సామెత, అది సంగతి. హోప్ యు ఆల్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈరోజు సందడే సందడి. అండ్ ఈ టైం వివిధ టైం వివిధాలో నేను ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తాను మీ అందరికీ. అండ్ ఆ హీరోయిన్ ఎవరు అని అంటే త్రిష, త్రిష అనమాట. సో సూపర్ అంటూ పంపించారు సులోచన గారు కరీంనగర్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సులోచన గారు. సో త్రిష హీరోయిన్గా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టడీ ఇంటూ వివిధ్ భారతీ FM 101.3, నేను మీ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆడవారి మాటలుగా ధలవేర్ల నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా, అండ్ ఈ పాటను పాడింది కార్తిక్ అండ్ గాయత్రి, అండ్ పాటకు లిరిక్స్ అందించింది చంద్రబోస్. అండ్ మనమున్నాం వివిధాలో, ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తున్నాను. నా హీరోయిన్ త్రిష. నెక్స్ట్ నీ మనసు నాకు తెలుసు మూవీల నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఎంత వారు గాని నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండి, పాటను పాడింది కార్తీక్. అండ్ మనమున్నాం వివిధాలో. వివిధాలో ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తున్నాను అండ్ ఆ హీరోయిన్ త్రిష. త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం వినిపిస్తున్నాను. అండ్ ఇంకా టూ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీస్ యువా అండ్ పిఎస్ టూ నుంచి ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్స్ తో బై బై చెప్పేస్తూ ఎగ్జాక్ట్ గా 4:50 వెన్నెల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని సోమవారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Yes, ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఫ్యూచర్ కి ఎలా రెడీ చేయాలి, ఎలా సిద్ధపరచాలి అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయాలి. ఈ మధ్య ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి పిల్లలపైన. ఆ ప్రభావాలేంటి, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి, అది ఫైనాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, రిలేషన్షిప్ గ్యాప్స్ కానివ్వండి, ఇవన్నిటి గురించి గొడవలు జరిగినా ఏది జరిగినా కూడా ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ పిల్లలపై పడుతుంది. దీస్ కిడ్స్ విల్ బికమ్ ఫ్యూచర్ అడల్ట్స్ అండ్ దే విల్ రన్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో రన్ యువర్ ఫ్యామిలీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనుకుందాం మనం. మగపిల్లలైతే వాళ్ళకి ఏంటంటే బై డిఫాల్ట్ తల్లిదండ్రులను చూసుకునే అవసరం ఉంటుంది, అదొక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చూసుకుంటారు. మగపిల్లలు లేని కుటుంబాల్లో ఓన్లీ ఆడవాళ్ళైనా కానీ పేరెంట్స్ని హాయిగా చూసుకుంటున్నారు, లేదా దే ఆర్ గివింగ్ ఆల్ కంఫర్ట్స్, కేర్ గివర్స్ ని పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. అందుకే స్ట్రాంగ్ పిల్లల్ని ముందుకు తేవాలి. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు, ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి వారిలో ఉంటుంది, అలాంటి వారు కష్టాలకు భయపడరు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ప్రతికూల పరిస్థితులను కూడా చిరునవ్వుతో అధిగమించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఒకేలా ఉండదు, అలాగే మానసిక సామర్థ్యం కూడా ఒకేలా ఉండదు. కొంతమంది పిల్లలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, కాబట్టి కొంతమంది పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు. మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా. సో కీప్ లిస్నింగ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మీ బిడ్డ కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా కనిపిస్తే అతని సంకల్ప శక్తి కూడా బలంగా ఉందని అర్థం చేసుకోండి. సంకల్ప శక్తి బలంగా ఉన్న పిల్లలను మానసికంగా దృఢంగా కనిపిస్తారు. పిల్లలు మంచి సమయం లేనప్పుడు లేదా తను బలహీనంగా ఉన్నప్పుడు మీరు కొన్ని సంకేతాలు చూస్తారు. చిన్నపిల్లలకు ఓపిక ఉంటే వాళ్ళు మానసికంగా బలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎలాంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహనం ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు చదువుల్లో వైఫల్యం చెంది నిరుత్సాహానికి గురవుతారు, అయితే కొంతమంది పిల్లలు ఓపిక పట్టి మళ్ళీ ప్రయత్నిస్తారు. ఈ సంకేతాలు మీ పిల్లలు ప్రయత్నించడానికి ఎప్పటికీ భయపడారని చూపుతాయి. అందుకే ఓపిక, పేషెన్స్ అనేవి చాలా ముఖ్యం. మీరు తరచుగా చూస్తూ ఉంటారు, ఏదైనా కానీ బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకో ఏమన్నా ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోతే పిల్లలు ఏడ్చేస్తారు. రిజల్ట్ వచ్చినప్పుడు కాదు, ఎగ్జామ్ రాసొచ్చి ఇంటికి ఏడ్చే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎగ్జామ్కి ఏడిస్తే ఇంకా జీవితంలో ఏం సాధిస్తారు అని మీరు చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎగ్జామ్ ఇస్ నాట్ లైఫ్, రిజల్ట్ ఈజ్ నాట్ లైఫ్, జాబ్ లైఫ్ కాదు, మ్యారేజ్ ఫెయిల్ అయితే అది లైఫ్ కాదు. దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు అచీవ్ అండ్ దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు డూ విత్ దేర్ ఓన్ లైఫ్. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు వెతకాలి, బాగా చేసుకోవాలి. మీ బిడ్డ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటే బాధపడకండి. మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇవి సంకేతాలు. మెంటలీ స్ట్రాంగ్ ఉన్న పిల్లలకు వారి తదుపరి కదలిక చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు తమ కోసం ఏదైనా ఎంచుకోవడానికి ఫస్ట్ ఆలోచిస్తారు, డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తారు, ప్రోస్ అండ్ కాన్స్ వే చేస్తారు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటారు. స్ట్రాంగ్ పిల్లలు, మెంటలీ స్ట్రాంగ్ పిల్లలు అనుకుందాం, వారు దేనిపైన పెద్దగా కంప్లైంట్స్ చేయరు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు, మార్గాలు వెతుక్కుంటారు, దాంట్లో లెసన్స్ ఏమన్నా ఉంటే నేర్చుకుంటారు. వీక్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పరిస్థితులను కంప్లైంట్ చేసుకుంటారు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మొండిగా తయారవుతారు. దే డోంట్ లుక్ అట్ ద రే ఆఫ్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. ఇలాంటి వాళ్ళు పెద్ద అయ్యాక గాసిప్ చేయడం మొదలు పెడతారు. అందుకే వాళ్ళని ఓన్ డిసిషన్స్ తీసుకునేలా వాళ్ళని ప్రోత్సహించాలి. డిసిషన్ తీసుకున్నట్టయితే ఆ డిసిషన్ కరెక్టా లేదా తెలుస్తుంది. ఒకవేళ తప్పైతే ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, దాని ఎఫెక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అని వాళ్ళకు తెలుస్తుంది. యూ హ్యావ్ టు ఎన్కరేజ్ యువర్ కిడ్స్ టు టేక్ మైనర్ డిసిషన్స్. వాళ్ళ టాయ్స్ గురించి కానివ్వండి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇష్టపడతారో ఏదైనా కానీ అలా చిన్న చిన్న విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమైన అనుభవం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే
మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, డిసిప్లిన్ మిళితమై దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని పూర్తి స్వతంత్రంగా, మానసికంగా శక్తివంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని ప్రోత్సహించడం పాజిటివ్ పేరెంటింగ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వేగవంతమైన జీవితంలో పని, ఇళ్ల పనులు నిమగ్నమై పిల్లలతో సరైన టైం గడపలేకపోతున్నారు చాలా మంది పేరెంట్స్. ఒకవేళ టైం దొరికినా గానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏముంటుంది, టైం దొరికితే ఫస్ట్ చేతిలో ఫోన్ ఉంటుంది. అసలు పిల్లలు ఏమవుతున్నారు, రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి ఆలోచించే ఇది కూడా లేదు. ఆ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు స్క్రోల్ చేస్తున్నారో కూడా తెలియదు. దాని నుంచి ఏమన్నా ఆనందం వచ్చిందా అని ఇంకోటితో షేర్ చేసుకుంటున్నారంటే ఒకటి స్క్రోల్ చేయగానే అది మర్చిపోయారు, ఇంకోటి వచ్చింది, ఇంకోటి స్క్రోల్ చేశారు, పైది మర్చిపోయారు. పొద్దున ఏం తిన్నారు అంటే చాలా మంది చెప్పలేరంట. నిన్నేం తిన్నావు అంటే చెప్పలేరంట. అంటే అంత దాకా వచ్చింది వ్యవహారం. అర్థమవుతుందా ద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్? అందుకే పిల్లల్లో కూడా ఇలాంటివి రాకుండా చూడాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. యూ హ్యావ్ టు బికమ్ అ రోల్ మోడల్. వారితో ప్రతిరోజు లేదా వారంలో కనీసం ఒక్కరోజు సమయం కేటాయించండి. వారికి ఇష్టమైన చోటు తీసుకెళ్ళండి, సినిమాలు చూడడం లేదా పార్క్ తీసుకెళ్ళండి. స్పెండ్ టైమ్ విత్ దెమ్. వయసుకు తగ్గట్టుగా పిల్లలకు స్వతంత్రతను ఇవ్వండి. దాని ద్వారా వారు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటారు, బాధ్యతలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపి మంచి చెడుల గురించి వివరిస్తే పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. పిల్లలను

మానసికంగా దృఢంగా తయారు చేయడానికి ఫస్ట్ భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ భావోద్వేగ సంబంధం అనేది పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన జీవిత నైపుణ్యం. దీని ద్వారా వారు ప్రతికూల భావోద్వేగాలను సులభంగా ఎదుర్కొంటారు. మీ పిల్లలని మానసికంగా దృఢంగా తయారు చేయాలంటే చిన్నప్పటి నుంచే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించండి. దానికి కావలసిన స్వేచ్ఛనివ్వండి. దీని ద్వారా ఏ పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు. వైఫల్యం మనందరి జీవితంలో ఎదుర్కొనే ఒక చేదు నిజం. మీ పిల్లలు విఫలమైనప్పుడు లేదా తిరస్కరించబడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పండి. ఈ పరిస్థితిలో వారు ఏం చేయాలో తప్పకుండా చెప్పండి. చిన్నప్పటి నుంచే దీన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా సులభంగా ఎదుర్కొంటారు. మీరు మీ పిల్లల చిన్న ప్రయత్నాలను ప్రోత్సహించినప్పుడు వారు మానసికంగా బలపడతారు. వారికి అపారమైన ప్రేమను కూడా ఇవ్వండి. మీ పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయాలనుకుంటే ముందుగా వారు ఇష్టపడేది ఏంటి అని తెలుసుకొని చేయండి. మీరు వారిని నియంత్రించడం వల్ల వారు మానసికంగా బలహీనంగా తయారవుతారు. పిల్లలు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వాళ్ళు గుర్తించేలా చేసుకోవాలి. వాళ్ళకి చూపండి మీరు, అంటే వాళ్ళని తెలియపరిచేలా చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. పాజిటివ్ యాక్షన్స్ వేటిని అంటారు, నెగటివ్ యాక్షన్స్ వేటిని అంటారు అని. అండ్ మీరే రోల్ మోడల్ లాగా ఉండండి. చిన్న చిన్న గొడవలు అయినప్పుడు మీరు అరిచేసి కేకలు పెడితే, హస్బెండ్ వైఫ్ మధ్య ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేసినట్టు మాట్లాడితే అది వాళ్ళ చిన్నపిల్లల మైండ్ లో ఇంప్రింట్ అవుతుంది. ఓహో, ఇలా జవాబు చెప్పాలా అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు లేదా చిన్నగా ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా మీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అన్ని మనం అనుకున్నట్టు జరగవు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెరీ స్మూత్. ఆ క్రిటికల్ టైంలోనే మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో చూసి పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. అది ఒక స్టాండర్డ్ గా, ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకుంటారు. అందుకే రోల్ మోడల్స్ లాగా ఉండాలి అంటాను. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, తెలుసు బిజీ లైఫ్ స్టైల్ ఉంది, అన్ని ఉన్నాయి అనేసి ఏది చిన్నది ఏదైనా అనే కానీ గొడవ పడిపోతూ ఉంటారు, అర్చుకుంటూ ఉంటారు. సో దిస్ విల్ హ్యావ్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చైల్డ్. ఎమోషనలీ స్ట్రాంగ్ కిడ్స్, మెంటలీ స్ట్రాంగ్ కిడ్స్ ని పెంచలేము ఇలాంటి వాతావరణం ఉంటే. అందుకే మీ వాతావరణాన్ని ఫస్ట్ సరి చూసుకోండి. యూ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్, యువర్ చిల్డ్రన్ విల్ ఆటోమేటికలీ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేజింగ్ యువర్ ఎమోషనలీ స్ట్రాంగ్ చిల్డ్రన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సింగ్. బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు మాతృదేవోభవ రేడియో డాక్యుమెంటరీ రూపకం వింటారు.

0: శ్రీకరమైన భారతదేశాన్ని సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని ఎందుకు సంబోధించారు?
1: Twinkle, twinkle, little star, how I wonder what you are.
0: మరో కవి నిర్మల ఆకాశాన్ని ఎందుకలా వర్ణించాడు?

0: నాకంత చాలా బాగా కనపడుతుంది. భూమి ఎంతో అందంగా ఉంది. నోటి మాట రావట్లేదు. సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా.
1: భూమిపై నుంచి చూస్తే ఆకాశం నీలంగా, అందులో పొదిగిన వజ్రాలాంటి నక్షత్రాలు. ఇవన్నీ ఇలా కనపడడానికి కారణం వాతావరణమే. అంతరిక్షంలోంచి చూస్తే భూమి అందంగా రమణీయ కాంతితో కనపడడానికి కారణం మన చుట్టూరా ఉన్న పర్యావరణమే.
2: ప్రశాంత ప్రకృతిలో ఏమిటి ఈ కోలాహలం? ఎందుకు ఈ కలవరం?
1: మనకు జన్మనిచ్చి, ఉండేందుకు ఆశ్రయమిచ్చి, తినేందుకు ఆహారమిచ్చి, కప్పుకునేందుకు ఆచ్ఛాదననిచ్చి, మనసుకు ఆనందాన్నిచ్చే ప్రకృతిని వికృతిగా మార్చటంతో ఈ కోలాహలం, ఈ రోగాలు, చికిత్సలు ఎదురవుతున్నాయి.

0: పల్లవింపచేసే ప్రకృతిని కలుషితం చేసి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలనే పంచభూతాన్ని భూతాలుగా మార్చుకుని ఇక ఈ ప్రపంచంలో బ్రతకలేక మృత్యువుని ఆహ్వానించను లేక పరుగు పెడుతున్న మానవాళికి ప్రతిరూపమే ఈ ఆయాసం, రొప్పుతో పరుగు పెడుతున్న ఈ యాత్రికుడు.
1: ఈ మొత్తం సృష్టిలోనే బుద్ధిశాలిగా పేరుగన్న మనిషి ప్రవర్తన ఎలా ఉంటోంది?
2: దారిలో నడుస్తూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, సిగరెట్లు ముక్కలు బీడీ ముక్కలు పారవేయడం, తిన్న అరటి తొక్కులు రోడ్ల మీద విసిరివేయడం, ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలు విసర్జించడం మనం సర్వసాధారణంగా చూస్తున్న విషయాలు. దీన్ని బట్టి ఆలోచిస్తే మనం ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నామో, కోతాను కాలుష్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామో, ఎంత నిర్లజ్జగా బ్రతున్నామో అర్థమవుతుంది.
0: చూసారా, అదొక రచయిత ఆక్రందన. ఈ కాలుష్యం ఎలా కలవరపరుస్తుందో. మరి కాలుష్యం అంటే?
3: కాలుష్యం అనే పదం ఒకానొక పరిశుభ్రం కానటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. మానవుడి తన నిత్య కార్యక్రమంలో విసర్జించే మలమూత్రాదులను, ఫ్యాక్టరీ నుండి వచ్చే రద్దు సరుకును, శేష పదార్థాలను, తదితర రూపంలో గల శక్తిని నిర్లక్ష్యంగా గాలిలోకి, నీటిలోకి, భూమిపైకి వదలటం వలన ప్రకృతిలో వనరులు కలుషితమై వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం మొదలైన కాలుష్యాలు ఏర్పడుతున్నాయి.
4: ఆకాశవాణి, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ధారావాహిక కార్యక్రమం మానవ వికాసం.
5: సంవత్సరాల క్రితం మన బ్రహ్మాండం ఒక భయంకర విస్ఫోటనం వల్ల ఏర్పడిందంటారు. దీని తర్వాత పదార్థం తయారైంది. ఆ ప్రేలుడు తరువాత అదలా విస్తరిస్తూ ఇప్పటికీ పెరిగిపోతూనే ఉంది. ఆ బ్రహ్మాండంలో సౌరమండలం, ఆ సౌరమండలంలో భూమి, భూమిపై ప్రాణులు, అలా అలా అంచల

0: సంస్థలుగా అభివృద్ధి చెందాయి.
1: మానవ వికాస ధారావాహికం అది. అలా కోట్ల సంవత్సరాల నుంచి మనుగడ సాగిస్తూ భూగోళంపై తనకంటూ ప్రత్యేకతని నిలబెట్టుకుని అన్ని జీవరాశుల్లో కల్లా బలశాలిగా మేధావిగా గుర్తింపు పొందాడు.

అవును, అది అప్పుడే ప్రభవించిన పసికూన తొలి రోదన. అతనెందుకలా ఏడ్చాడో ఆ తల్లికి కాని, పుట్టగానే ఏడ్చిన ఆ పిల్లాడికి కాని తెలీదు. కాని ఆలోచిస్తే ఆ పసికందు ఏడుపులో అంతరార్థం ఉందనిపిస్తుంది.

0: మనం నివసిస్తున్న ఈ పుడమి తల్లి ఒడిలో తిరిగేటువంటి అనంతకోటి జీవరాశుల్లోకెల్లా బుద్ధిశాలిగా వివేకవంతుడిగా బలశాలిగా పేరు తెచ్చుకున్న మానవుడే వివేకం నశించి అనాలోచితంగా ప్రవర్తించి ప్రకృతితో పరాచకమాడి పర్యావరణాన్ని కాలుష్యాలయంగా మార్చి తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటూ దీనస్థితికి చేరుకున్న పరిణామ క్రమాన్ని చూసి బహుశా ఆ పసికందు అలా ఏడ్చాడేమో అని అనిపిస్తుంది. అయినా ఆ విషయం ఎక్కడ ఆలోచిస్తున్నాం? ప్రతి జీవి భూమిపై తనకు కావలసినంత మాత్రం తీసుకుని ఏదో ఒక రూపంలో తిరిగి ఇస్తుంటే తాను మాత్రం కరుడు కట్టిన స్వార్థ చింతనతో తన మృత్యువును తానే ఆహ్వానించే సంరంభంలో ఉంటే పసిని సుగుల పెదాలపై ఆరిన తడి పచ్చని ప్రకృతి విచ్చని చితిగా మారిన వైను కాలు క్రింద భూమి కఠిన శిలగా మారిన సతత ప్రవాహాలు కలుషిత ద్రవ వాహకాలుగా మారిన సప్తవర్ణాల సూర్యకిరణం రక్తచర్మాల వ్యాధిగా మారిన ప్రకృతి పవనాలే వికృత గమకాలైన అంతరిక్షం అంతమొందించే గవాక్షమైన చెలించని స్థితికి ఈనాడు మానవుడు ఎందుకు చేరుకున్నాడు?
1: భగవంతుడు తాను వేదాలలో సామవేదమని,
2: పక్షులలో గరుత్మంతుడునని,
1: మృగాలలో సింహాన్నని,
2: గుర్రాలలో ఉచ్చేశ్వాన్నని,
1: జలచరాలలో మొసలినని,
2: ఋతువులలో వసంతాన్నని,
1: ఏనుగులలో ఐరావతాన్నని,
2: ఆవులలో కామధేనునని,
1: సర్పాలలో వాసుకుని అని తన విభూతుల్ని ఎన్నింటిలో మనకు చెప్పాడు.
0: అయితే విచిత్రమేమిటంటే ఈ భగవంతుని రూపాలన్నింటికి రూపుమాపే బృహత్ ప్రణాళికల్ని రూపొందించుకుంటున్నాడు ఈనాటి మానవుడు. భగీరథుడు భూమిపై రమ్మని పిలిస్తే వేగంగా కదిలి వచ్చిన గంగ కదా అని, పతిత పావనిగా పేరు పొందిన సతత ప్రవాహినిలో మునుగంగా తలతిరుగంగా బయటకొచ్చే స్థితికి ఈనాడు చేరుకున్నాం. 8 కిలోమీటర్ల పొడుగున గంగానదికున్న 77 ఘట్టాల్లో చాలా చోట్ల సగం కాలినా లేదంటే ఇంకా కాలుతున్న శవాలు ఎందుకుంటున్నాయి? సంస్కారానికి కావలసిన తాహతులేని శవాలు కొన్నైతే, సాంప్రదాయం పేరిట జలసమాధి పొందిన సాధు సజీవ సమాధులు కొన్నైతే, గంగలో కాలుష్యాన్ని నివారించడం కోసం వదలబడిన కార్నివోరస్ టార్టిల్స్ అనబడే ఒక రకం తాబేళ్లు తినగా కొంతవరకు ఈ సమస్యకు సమాధానం దొరికి మిగలకుండా పోయిన శవాల గుర్తులు కొన్ని. ఏమిటి కాలుష్యం? చనిపోయిన తలకు పెట్టే కొరివి కాక సజీవ నదికే కొరివి పెట్టే ఈ దౌర్భాగ్య స్థితికి నేడెందుకు దిగజారాం?
1: కేవలం గంగానదే కాక దేశంలోని 14 జీవనదులు, ఉపనదులు

0: అభినవ వైతరుణులుగా మారిపోతున్నాయని పరిసర విషయాల అధ్యయన సంస్థ వారు ఎన్నో విధాల హెచ్చరికలు అందిస్తూనే ఉన్నారు.
1: నీరు ప్రాణకోటికి అత్యంత ముఖ్యమైనటువంటిది. పర్యావరణ పరిశుభ్రతే లేకున్నా నీరు కాలుష్యమయ్యే ప్రమాదం కూడా ఉంది. పరిశ్రమలలోని వ్యర్థ పదార్థములు నీటిలో కరిగి భౌతిక రసాయనిక జీవ ధర్మాలలో మార్పు వస్తుంది. ఆరోగ్యానికి హానికరం కలిగించే పదార్థములు నీటిలో కరిగితే ఆ నీటిని మన గృహ అవసరాలకే గాక వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో కూడా వాడుటకు వీలు పడదు.

అది రైలు బండి చేసిన శబ్దం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే త్రాగటానికి గుక్కుడు మంచినీటి కోసం పాతాళగంగని పలకరించటానికి వెళ్లిన ఉపరితల గంగని బోరింగులోంచి రెప్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఆ ధ్వని.

0: అది రైలు బండి చేసిన శబ్దం అనుకుంటే పొరబాటే. ఎందుకంటే త్రాగటానికి గుక్కుడు మంచినీటి కోసం పాతాళగంగని పలకరించటానికి వెళ్లిన ఉపరితల గంగని బోరింగులోంచి రెప్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఆ ధ్వని.
1: మన దేశంలో ఉన్న 180 మిలియన్ హెక్టార్ల పరిమాణంలోని ఉపరితల జల వనరుల్ని మనం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేక సుమారు 65 మిలియన్ హెక్టార్ల పరిమాణంలో ఉన్న నీటిని వాడుకోగలుగుతున్నాం. అందులో కేవలం 2.2 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రం మనం త్రాగునీటి అవసరాల కోసం వినియోగించుకుంటున్నాం.
2: అందుకనే దేశంలోని 3,119 పట్టణాల్లో 217 మాత్రమే అన్ని రకాలైన నీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు కలిగి ఉన్నవిగా ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మరో 25 ఏళ్లలో ప్రపంచంలో లభ్యమయ్యే నీరంతా కలుషితమయ్యే ప్రమాదం లేకపోలేదు.
0: మరి దీనికి పరిష్కారం ఏమిటి?
1: పరిష్కారాలు ఎన్ని ఉన్నా వాటిని ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియచేయాలి. ఉదాహరణకి క్లోరిన్తో నీటిని పరిశుభ్రం చేయాలని అనుకున్నప్పుడు పరిశుభ్రం చేసే విధానాన్ని చేసి చూపుతూ వివరిస్తే సామాన్య మానవులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి కూడా అర్థమవుతుంది.
3: బ్లీచింగ్ పౌడర్తో నీటిని శుభ్రం చేయాలన్నప్పుడు ఒక బకెట్ అంటే సుమారు 3 గ్యాలన్ల నీటిని శుభ్రపరచాలన్నప్పుడు ఒక గ్లాస్ అంటే సుమారు 10 అవన్సుల నీటిలో చెంచా బ్లీచింగ్ పౌడర్ను వేసి బాగా కలపాలి. అలా కలిపిన నీటిలో నుంచి 3 చెంచాలు తీసి బకెట్ నీటిలో వేసి బాగా కలిపి ఒక 1/2 గంట సేపు అలాగే ఉండనివ్వాలి. ఎందుచేతనంటే క్లోరిన్ పనిచేయుటకు కొంత వ్యవధి కావాలి.
0: ఉన్న కాసిని నీరు ఇలా కలుషితమై అసలు నీరే దొరకని స్థితికి రావటానికి గల కారణాలేమిటి?

0: ఇలా విచక్షణారహితంగా చెట్టును కొట్టేయటం ఒక కారణం.
1: 50 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి చెట్టు ఏటా మనకు 15,70,000 రూపాయల విలువ కలిగిన సేవల్ని అందిస్తుంది. ప్రాణవాయువు, కాలుష్య నివారణ, భూసార పరిరక్షణ, తేమనీటి విలువ, పశుపక్షాదులకు నీడ, ఇలా ఎన్నో సేవల్ని అందిస్తుంది. అందుకే అడవుల్ని పెంచాలి. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఉన్న చిరపుంజీలో వేసవి కాలంలో నీటి ఎద్దడి రావటానికి కారణం అడవులు అంతరించటమే.
0: మరి మనం అడవుల్ని ఎందుకు అంతరింప చేసుకుంటున్నాం? ఈ రికార్డింగ్ వింటే మీకే తెలుస్తుంది.
2: ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోని అరణ్య భాగం చాలా తక్కువ. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రజలు అరణ్యం యొక్క ఉపయోగాలను విస్మరించి స్వప్రయోజనాల కోసం అడవులను నాశనం చేయటమే.
0: ఇంతేనా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఇంకా కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వింటే తెలుస్తుంది.
2: మనం అడవులలో కొన్ని శతాబ్దాలుగా పెరుగుతున్న వృక్షాలను కొట్టి మన అవసరాలను తీర్చుకుంటూ వస్తున్నాము. జనాభా విపరీతంగా పెరగడంతో వారికి కావలసిన సేద్యపు భూముల కొరకు అరణ్యములను నాశనం చేయుచున్నాము. ఆహారోత్పత్తి పథకాల కింద పశువుల మేతకు ఉపయోగించే బందరు భూములను, రిజర్వు కాని భూములను చవిచేసి పేదవారికి వంట చెరకు, పశువుల మేత లేకుండా చేసుకుంటున్నాము.

సూర్యుడే మనల్ని రక్షించుగాక అని ప్రార్థిస్తూ ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమ సోమాహ్యం పతి, అంటే సూర్యుడే బ్రహ్మ విష్ణువు శివుడు స్కందుడు ప్రజాపతి ఇంద్రుడు కుబేరుడు మృత్యువు యముడు చంద్రుడు వరుణుడు అని సూర్యభగవానునికో రూపమిచ్చి కొలుస్తూ మనం చేస్తున్న కలుషిత చర్యలతో ఆ సూర్యుడినే మరోపక్క మన పాలిటి మృత్యువుగా మార్చుకుంటున్నాం.

సూర్యుడు మనకు వెలుగుని ఉష్ణాన్ని ఇస్తున్నాడు. అయితే పెరిగిపోతున్న పరిశ్రమల్లోంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువుల పరిమాణం పెరిగిపోవటంతో సూర్యుని నుంచి మనకు చేరుతున్న ఉష్ణం తిరిగి ప్రతిబింబించకుండా భూగోళం చుట్టూ దుప్పటిలా ఆవరించుకున్న ఈ వాయువులతో కలిసి మొత్తం భూగోళం ఉష్ణ మండలంగా మారిపోతుంది. ఇదిలా జరిగితే క్రీస్తు శకం 2030 నాటికి వాతావరణ ఉష్ణం 3 నుంచి 4.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరగవచ్చు. ఇందువల్ల వర్షపాత గుణం మారిపోవటం, తుఫానులు రావటం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

0: పెరిగిపోతున్న పరిశ్రమల్లోంచి వచ్చే వాయువుల వల్ల, అలాగే మిగిలిపోయిన వ్యర్థాల్ని నీటిలో కలపటం వల్ల వాతావరణం అధికంగా కలుషితం అవుతోంది. కమనీయపు కట్టడాలు, కనువిందగు రహదారులు అనుకున్న స్థలంలోనే ఈ పరిశ్రమలు స్థాపింపబడి కాలుష్య మహమ్మారికి ప్రజల జీవితాలు నైవేద్యం అవుతున్నాయి.
1: లక్నోలోని ఇండస్ట్రియల్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వారు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సిమెంటు పరిశ్రమ అధిక శాతం కాలుష్యానికి కారణమని, కాలుష్యాన్ని 90% వరకు వడపోస్తే శక్తి కలిగి ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు ఉన్న వాటిని ఏ పరిశ్రమ ఉపయోగించక మరిన్ని ఇబ్బందులు పెడుతూ చివరికి పెరుగుతున్న ఉప్పు బియ్యపు మిల్లులు మొదలైన వాటిలో ధాన్యం ఉడకపెట్టిన నీరు మంచినీటి కాలువల్లోకి వదిలిపెట్టడంతో కాలుష్యం మరింత అధికమవుతోంది.
2: త్రాగే నీరు కలుషితమైతే కొంతవరకు శుభ్రం చేసుకోవచ్చు. అదే గాలి కలుషితమైపోతే కార్బన్ డయాక్సైడ్, పొగ, సల్ఫ్యూర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడులు, సీసం ఇటువంటివి గాలిలో కలుస్తున్నాయి. అంతేకాక ఈ పరిశ్రమల వ్యర్థ పదార్థాల వల్ల నీరు కలుషితమైపోయి అందులో నివసించే చేపలు మొదలైనవి చనిపోగా వాటిని తిన్నవారికి తిరిగి వ్యాధులు సంక్రమింపచేసేలా పెనుభూతాలుగా మారుతున్నాయి.

భోపాల్ విషవాయు సంఘటనల్లో విషవాయువుల వాతపడ్డ ఎందరో నిర్భాగ్యులు అసూలు బాశారు. విషవాయువులకి, రేడియేషన్కి చనిపోయిన వారిలో ముక్కుల్లోంచి చెవుల్లోంచి రక్తం ధారగా కారి కొందరు చర్మం పొడలగట్టి, ఊడిపోయిన చర్మం కొందరు, ఇలా ఇలా ఒడ్డును పడ్డ చేప పిల్లల్లా గిలగిలా తన్నుకుంటూ మృత్యు కౌగిలిలో చేరుకున్న వారి దయనీయ గాథలు వర్ణనాతీతం. సంవత్సరం మార్చి 24వ తారీఖున జరిగిన అలస్కా దక్షిణ మధ్య విభాగంలో ఆయిల్ ట్యాంకర్ జాన్ వాల్టచ్ మునకతో భారీ ఎత్తున ఆయిల్ స్లిక్ జరిగితే 240,000 టన్నుల చమురు నీటిపాలై 1,000 మైళ్ల తీర ప్రాంతం దెబ్బతిన్నప్పుడు చమురు కప్పేసిన సముద్ర పక్షి రెక్కలు విప్పలేక కదల్లేని స్థితిలో జాలి కొలిపే కళ్లతో కనబడిన దీన వ్యధ ఆ బొమ్మ చూసిన ఎవరైనా మర్చిపోలేరు.

0: ఏ క్రూర జంతువు దాడి చేస్తే కంటికి కనబడుతుంది. అగ్ని ప్రమాదము కంటికి కనబడుతుంది, కానీ వాతావరణమే వివరణమై పర్యావరణమే పెనుభూతమైన తరుణంలో మనల్ని రక్షించేదెవరు? శాస్త్రం అంటే, శాస్త్ర విజ్ఞానం అంటే ప్రకృతి సమతౌల్యాన్ని సరితూచుకోవటానికే కానీ వెర్రితలను వేయటానికి కాదు. పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతితో పాచికలాడుకుంటే తిరిగి ఆ పర్యావరణమే యమపాశంలా చుట్టుకుని మన జీవితాన్ని పరిహాసం పాలు చేస్తోంది.
1: యమునా నది ఒడ్డున ఠీవిగా నిలిచి ప్రేమకు ప్రతిరూపంగా పిలువబడే తాజ్మహల్ కూడా ఈ కాలుష్య భూతానికి ఆహుతి కావలసిన అగత్యం ఏర్పడుతోంది. అంతేకాక ఈ వ్యర్థ పదార్థాలు ఆకాశంలోని ఓజోన్ పొరని చీల్చివేసి సూర్యునిలోని అతి నీలలోహిత కిరణాన్ని నేరుగా మన మీద ప్రసరిస్తున్నా కూడా అడ్డుకోలేక నిస్తేజంగా నిలిచిపోవటంతో చర్మ వ్యాధులతో ప్రజలు భీతావహం చెందే సమయం ప్రారంభమవుతుంది.

0: 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.
1: ఈ ధ్వనులు కూడా మనం వింటున్నవే. అయితే సహజంగా చక్కటి శ్రావ్యతని ఇచ్చే ధ్వనుల్ని సంగీతం అని, కొన్నింటిని మాత్రం శబ్దాలని ఎందుకంటున్నాం?
2: మామూలుగా మనం వింటూ ఉండే ధ్వనులు 10 డెసిబెల్స్ ఉంటే, టెలిఫోన్ 60 నుంచి 70 డెసిబెల్స్ వరకు ఉంటుంది. అదే బిజీగా ఉన్న ట్రాఫిక్ అయితే 70 నుండి 85 డెసిబెల్స్ వరకు, ఇంకా పెద్ద పెద్ద ధ్వనులు 150 డెసిబెల్స్ వరకు ఉంటాయి.

0: ఆనందితం చేసి ఆలోచనారహితుణ్ణి చేస్తాయి. అందుకే పరబ్రహ్మ స్వరూపమైన శబ్దం కూడా కాలుష్యానికి దోహదకారి అవుతుంది.
1: హిరోషిమా నగరంపై అణుబాంబు ప్రయోగం తర్వాత సావగా మిగిలిన మనుషులు రేడియేషన్ వల్ల గిన్నీ పిక్స్ల అంటే ప్రయోగశాలలో వధించే జంతువులుగా మాత్రమే ఉపయోగపడ్డారు. రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యూనిట్ నంబర్ 4 కూలింగ్ సిస్టమ్ లీకేజీ ఏర్పడి గ్రాఫైట్ కోరుతో కలిసి హైడ్రోజన్ ఉత్పత్తి అయి 4 సెకండ్ల వ్యవధిలో 100ల రెట్ల శక్తి జనించి విస్ఫోటనం జరిగిపోయింది.

పుట్టిన వానికి మరణం తప్పదు. అయితే ఒక భూకంపం వచ్చో లేదంటే ఒక అగ్ని ప్రమాదం సంభవించో, అదీ కాదనుకుంటే అగ్నిపర్వతం బ్రద్దలయ్యో, ఇంకా చెప్పుకోవాలనుకుంటే తుఫానో ఉప్పినో ఏదో ప్రమాదమో సంభవించి మరణిస్తే మరణం ప్రకృతి సహజం అనుకోవచ్చు. కానీ మన ప్రకృతిని కలుషితం చేసి చేతులారా పర్యావరణ కాలుష్యంతో మృత్యువుని మనమే కొని తెచ్చుకుంటున్నాము.

0: నవమాసాలు మోసి కన్ని పెంచి బిడ్డతో పాటు తన ఆశల్ని ఆశయాల్ని పంచుకొని పెంచుకొని మన కోసం తన జీవితాన్ని సౌఖ్యాన్ని నిస్వార్థంగా త్యాగం చేసే తల్లిని దేవతగా ఆరాధించే జాతి మనది. తల్లి ఒడిలో ఆనందం, లాలిలో లాలన లాలిత్యం, కరుణ కారుణ్యం, సున్నితత్వం సుకృతం. జన్మించిన ప్రతి జీవికి, ముఖ్యంగా మానవునికి తెలియనిది కాదు. మరి ఆ తల్లికే జన్మనిచ్చింది మాతృభూమి. అందుకే ఆ భూమి పవిత్రం, పూజనీయం. కల్మష మెరుగని మాతృభూమికి కాలుష్యం అంటుకోకుండా కాపాడుకోవలసిన కనీస బాధ్యత మనకుంది.
1: రేపటి భారతం ఈ పసిపాపలదే. వారి కోసం ప్రకృతి ప్రసాదించి పెట్టిన వనరుల్ని పరిరక్షించాల్సిన నైతిక బాధ్యత మనందరిది. ఈ పర్యావరణం వారి సంపత్తు, దానిని కలుషితం చేసే హక్కు మనకెక్కడిది? అందుకే పర్యావరణాన్ని మన కన్నతల్లిలా పరిరక్షించుకోవాలి. వైదిక మతం వృత్తాసురుని కథారూపంలో భూమిని ఎలా కాపాడుకోవాలో తెలియచెప్తుంది. ప్రకృతి ఆరాధనలో ప్రవక్త పవిత్ర సత్యం తెలియంది కాదు. భూతదయలో కరుణాస్వరూపుడిగా పేరుగొన్న క్రీస్తు సిద్ధాంతం కూడా అదే. ప్రకృతి ప్రేమతత్వాన్ని నానక్ చక్కగా వివరించారు. చీమకు కూడా అపకారం తలపెట్టకూడదనే బౌద్ధ జైన ధర్మాలు కూడా మన సమాజాన్ని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని రక్షించుకోమని ప్రబోధిస్తున్నాయి. నేను, నా కుటుంబం, నా వారు అనే భావనకు ఇంకొంచెం పైకి వెళ్ళి నా సమాజం, నా చుట్టూ ఉన్న ప్రకృతి, విశ్వమానవాళి శ్రేయస్సు, సౌభ్రాతృత్వం అనే విషయాలు ఆలోచనల్లోంచి ఆలోచించి, ఆ ఆలోచనల్లోంచి పుట్టిన వివేచనతో, వివేకంతో మన పర్యావరణాన్ని జన్మనిచ్చిన తల్లితో, మాతృమూర్తితో పోల్చదగిన పర్యావరణాన్ని మనము పరిరక్షించుకోవాలి. మాతృదేవో భవ అన్న పవిత్ర భావాలతో పులకాంకితులం కావాలి. అప్పుడే అసత్తు నుంచి సత్యానికి, తమస్సు నుంచి ఉషస్సుకు, మృత్యువు నుంచి అమృతత్వానికి ప్రయాణం చేయగలం.

ఓ భవ రేడియో డాక్యుమెంటరీ రూపకం విన్నారు. ఇప్పుడు సంధ్యారగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల గీతానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చగా రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట

కార్యక్రమంలో తర్వాత ఇళయరాజా సంగీత నిర్వహణలో కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, గీతరచన వేటూరి.

0: పిడి బలపుల గంధమిస్తా పక్కలలో.
1: శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలిముత్తు జాబురాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో.

ಶಾರದ ಮಲ್ಲೆಲ ಪೂಲದಲ್ಲಿ ಬೆನ್ನೆಲ ನವ್ವುಲದು ಚಾವಣ ಸಂಧ್ಯಲು ರಂಗ

శ్రోతలు, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్ పై సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆత్రేయ గీతానికి కెవి మహాదేవన్ స్వరాలు సమకూర్చగా, సీతారామ కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

తర్వాత మణిశర్మ సంగీత సారథ్యంలో రావోయి చందమామ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట

కార్యక్రమంలో చివరగా రాజకుమారుడు చిత్రం నుండి ఓ పాట విందాం.

0: సంధ్యారాగం కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: ఈ పూట ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువులలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కర్నూలు పశు వైద్యులు డాక్టర్ కె అరుణశ్రీ గారి ప్రసంగం వింటారు. ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు, వ్యవసాయ మెలకువలు కొన్ని ప్రకటనలు ఉంటాయి ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 మహిళా ప్రభ కార్యక్రమంలో సమాజంలో సాహిత్యం, స్త్రీ జీవితం ఈ అంశం గురించి శ్రీమతి ఏ కృష్ణప్రియ గారి ప్రసంగం.

ఉంటుంది. 8 గంటలకు చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 గజల్స్ కార్యక్రమంలో హరిహరన్ ఆలపించిన హిందీ గజల్స్ వింటారు. 10:00 ఏకచిత్ర గానం శీర్షికన భద్ర చిత్రం నుండి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: हे మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05కి వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్టంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట వ్యాప్తంగా 3000 విద్యుత్ బస్సు సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోన మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన ఆయన అత్యాధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ, స్టెరిలైజేషన్, 3D ప్రింటింగ్, శస్త్రచికిత్స పరికరాలు, అధునాతన బయోమెటీరియల్స్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఏఎంటీజెడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్స్ రంగం అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. టెక్నికల్ టెక్స్టైల్స్ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరామని చెప్పారు. మహిళా సాధికారితే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కొండవీడి సమీపంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఈరోజు సందర్శించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించిన ఆయన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రాష్టంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునే విధంగా మరిన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు

సూచించారు. ఇండోర్ మోడల్లో చెత్తను వేరు చేసేలా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి నది నుంచి వ్యర్థాలను వేరుచేసి విద్యుత్ తయారీకి ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్పాదకత పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ఖరీఫ్

0: ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్పాదకత పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ఖరీఫ్ 2026 విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పార్వతీపురంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2026కు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. జీలుగా, కట్టె జనుము, పిల్లి పెసర విత్తనాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజిన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో మొత్తం 8,100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎండీఎస్ కిట్లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఆధునికీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్టంలో దశల వారీగా విద్యుత్ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్దమైందని, తొలిదశలో 700 ఈవీ బస్సులు 2 నెలల్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయింపు జరిగిందని, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు తెలియజేశారు. రాష్టవ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని, గోదావరి పుష్కరాలకు గోదావరి అనే పేరుతో ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతామని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న మంత్రి, పీపీపీ విధానంలో డిపోల ఆధునికీకరణ చేపడతామని పేర్కొంటూ,
1: గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. ముఖ్యంగా 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. బస్సులు కూడా
0: వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో దేశ ప్రజలతో తన భావాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖ నగరానికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల విలువైన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన దిశ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మధురవాడ జోన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగర వ్యాప్తంగా బల్క్, సెమీ బల్క్ వాటర్ సప్లై వ్యవస్థల అభివృద్దికి సంబంధించి ఈ ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలియజేశారు. పెరుగుతోన్న నగర జనాభా దృష్ట్యా భవిష్యత్ సమస్యలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్దంగా నగరాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణతో కూడిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని శ్రీభరత్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 12 సంవత్సరాల్లో ఆర్థిక పునరుద్దరణ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతతో కూడిన కొత్త శకాన్ని దేశం చూస్తోందని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. బలమైన నాయకత్వం ఉంటే సుపరిపాలన సాధ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు. గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం సిద్దాంతంతో గత 12 ఏళ్లుగా అభివృద్ది వేగాన్ని పెంచారన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 81 కోట్లకు పైగా పేద ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఆహార కొరత లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిందని కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశల వారీగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు.

చేశారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రేపు జరగనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఈరోజు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలిపిరి రోడ్లోని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వరకు జరిగిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద మానవహారం నిర్వహించి పొగాకు నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నైరుతి రుతుపవనాలు రానున్న 4-5 రోజుల్లో అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణం కేంద్రం అధికారులు తెలియజేశారు. అలాగే ఈశాన్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్టంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు పొగాకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట వ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సు సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎం రామ్ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం, అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
0: రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల గానం చేసిన ఆదిత్య హృదయం భక్తి గీతాలు వింటారు. 6:20 ఎస్పీ శైలజ రమణ పాడిన యేసు వైపు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ కె చిట్టిబాబు గారి హితోక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, ఇంకా పొగాకు ఉత్పత్తుల వాడకం మానడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం, ఈ అంశం గురించి డాక్టర్ పివి చిలమయ్య గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత కొన్ని ప్రకటనలు వింటారు రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలోను, 8:15 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాల కార్యక్రమం, 10:00 వార్తావాహిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: 10:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర వారి కార్యక్రమాలు, 10:55 వాణిజ్య ప్రకటనలు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు ఉదయం 11:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:32 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 12:02 వివిద్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిద్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:30 వివిద్ భారతి ముంబై కేంద్రం కార్యక్రమాలు, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 2:30 వివిద్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం వింటారు విజయవాడ కేంద్రం నుండి, 4:00 వివిద్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 5:00 కళ్యాణ వైభోగం నాటిక వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 రంగస్థలి కార్యక్రమంలో మాయసభ సీను నుండి శ్రీ బి మధు పాడిన దుర్యోధనుని పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ ఎం నారాయణ రెడ్డి. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు, 10:00 ఏకచిత్ర గానం శీర్షికన రాముడు భీముడు చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి ప్రసారంలో మీరు వినబోయే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా సోగ్గాడే చిన్నినాయన చిత్రం కోసం సత్య, యామిని, నూతన, వినాయక్ కలిసి పాడిన పాట, గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం అనూప్ రూబెన్స్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుండి దుబాయ్ బాషా ముబిన్ బేగం, అబ్దుల్ మన్నన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి కుటుంబ సభ్యులు,

హైదరాబాద్ మల్లాపూర్ నుండి అనుమల్ల మహేష్, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు, ఇంకా శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గురి, ఉమ్మే సల్మా, లుబానా, షాహీన్, అహీల్, ముజామిల్, ఘోరా వారి మిత్రులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట భువనచంద్ర గీతం, బప్పిలహరి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న

సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా వారి కుటుంబ సభ్యులు, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, నాగమ్మ, మేరమ్మ, సరోజమ్మ వారి కుటుంబ సభ్యులు, ఇంకా నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకటసుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి జోసెఫ్ వి కృష్ణమూర్తి స్వరాలు సమకూర్చగా, గులేబ కవలి కథ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎర్రకోట గ్రామం నుండి వీరేష్, సుధా, ముఖేష్, ఫణీంద్ర వారి కుటుంబ సభ్యులు, కర్నూలు విద్యానగర్ నుండి ఆకాష్ కుమార్, నవ్యశ్రీ, అనితాశ్రీ, లీలాప్రియ, సుభద్ర, శైలజ, ఈశ్వర్, ఈశాద్య, ఇసిదర్, మౌనిక వారి కుటుంబ సభ్యులు, ఇంకా నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, తీర్థంసింహ, విక్రమ్ సింహ, అధీరా, త్రివర్ణ, గౌతమ్ వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో డాడీ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఉండవెల్లి గ్రామం నుండి సురేష్ శ్రీవల్లి వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఎర్రకోట గ్రామం నుండి వీరేష్ సుధా ముఖేష్ ఫణీంద్ర వారి కుటుంబ సభ్యులు, కర్నూలు విద్యానగర్ నుండి ఆకాష్ కుమార్ నవ్యశ్రీ అనితాశ్రీ లీలాప్రియ సుభద్ర శైలజ ఈశ్వర్ ఈశాద్య ఇసిధర్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ శారద, విజయ ఉమామహేశ్వరి, శాంతి విజయకృష్ణ వాసవి వైష్ణవి, బాలాజీ ఉదిత్ ప్రణీత్, ఉపేగ్న నవిఘ్న విజయ్, వినోద్ చంద్రిక చార్విక్ విష్ణుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు.

0: ఆనందమన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట ఆయుధం చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ సంగీత సారథ్యంలో కుమార్ సాను నిష్మా పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, రంగారెడ్డి జిల్లా కర్తాల్ నుండి కాన్గుల వేణుగోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా కర్నూలు విద్యానగర్ నుండి ఆకాష్ కుమార్, నవ్యశ్రీ, అనితాశ్రీ, లీలాప్రియ, సుభద్ర, శైలజ, ఈశ్వర్, ఈశాద్య, ఈశిధర్, మౌనిక వారి కుటుంబ సభ్యులు, ఉండవెల్లి గ్రామం నుండి సురేష్, శ్రీవల్లి వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో చివరగా మొండి మొగుడు పెంకి పెళ్ళం చిత్రం నుండి ఓ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మాన్విత్ వారి కుటుంబ సభ్యులు, కర్నూలు బి క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పవిక, రవిచంద్ర, దివ్య, మద్దయ్య, సాలమ్మ వారి కుటుంబ సభ్యులు, ఎర్రకోట గ్రామం నుండి వీరేష్, సుధా, ముఖేష్, ఫణీంద్ర వారి కుటుంబ సభ్యులు,

0: మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కుటుంబ సంక్షేమ గీతం విన్నారు కదా. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కు వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్టంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ద మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్టపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్టపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సీఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ ప్రత్యేక

0: తీవ్ర సవరణ పోలింగ్ లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ ప్యారేడ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహుం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
2: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: म्यांमार अध्यक्ष यू मिन आंग ह्लाइंग 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యకుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యకులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్.

ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువులలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కర్నూలు పశువైద్యులు డాక్టర్ కె అరుణశ్రీ గారి ప్రసంగం వింటారు.
2: అందరికీ నమస్కారములు. నా పేరు అరుణశ్రీ. నేను ప్రాంతీయ శిక్షణా కేంద్రం కర్నూలులో పశువైద్యాధికారిగా పనిచేస్తున్నాము. ఈరోజు మనం పాడి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడాలి. వాతావరణంలో వచ్చే మార్పుల వలన కానీ, వ్యాధి నిరోధశక్తి తగ్గటం వలన కానీ పశువులు రకరకాల వ్యాధుల బారిన పడతాయి. ఇప్పుడు మనం వేసవిలో ఉన్నాము. ఈ వేసవిలో మన ప్రభుత్వం వారు ఉచితంగా గాలికుంటు టీకాలు అలాగే బ్రూసెల్లోసిస్ టీకాలు వేస్తున్నారు. ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పాడి పశువులకు సకాలంలో టీకాలు వేయటం ద్వారా పశువులను వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గించుకోవటమే కాకుండా పాల దిగుబడి కూడా తగ్గకుండా ఉంటుంది. చికిత్స కన్నా నివారణే మేలు కాబట్టి ముందే పాడి పశువులకు ఎటువంటి వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారనేది మన గ్రామంలో ఉన్నటువంటి పశువైద్యాధికారి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే టీకాలు వేసేటప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాము. టీకాలు వేసేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆరోగ్యంగా ఉండి నీరు మేత సరిగ్గా తీసుకుంటున్న పశువుల్లో మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు వేయాలి. అంటే పశువుకి ఎటువంటి జ్వరం కానీ విరోచనాలు కానీ చూడుతో ఉన్నప్పుడు కానీ మనం టీకాలు వేయించుకోకూడదు. టీకాలు వేసే వారం రోజుల ముందు కానీ 10 రోజుల ముందు కానీ నట్టల నివారణ మందులు వేయాలి. దీనివలన అంతర్పరాణజీవుల బెడద తగ్గి పశువు అనేది ఆరోగ్యంగా ఉండి వేసిన టీకా బాగా పనిచేస్తుంది. అలాగే దూడలు 4 నెలల వయసు దాటిన తర్వాతనే ఏ టీకా అయినా మనం వేయించాలి. దూడల్లో మాత్రం ఖచ్చితంగా 6 నెలల వయసు దాటినప్పుడు, అంటే 4 నెలల నుంచి పైబడిన దూడలకి ఈ టీకాలు అనేవి వేయించాలి. టీకాలను మనం చల్లటి సమయంలో అంటే ఉదయము కానీ సాయంత్రం కానీ వేయించుకోవాలి. అలాగే నిండు గర్భం ఉన్న పశువుల్లో టీకాలు వేస్తే ఒక్కోసారి ఈసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈనిన తర్వాత 4 రోజుల లోపల టీకాలు అనేవి వేయించుకోవాలి. టీకాలు ఎల్లప్పుడూ కోల్డ్ చైన్లో నిల్వ ఉంచాలి. అంటే వాటికి ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది. టీకా వేసే వరకు టీకా మందు 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే ఉంచాలి. లేనిచో

టీకా మందు అనేది సరిగ్గా పనిచేయదు. అందుకే టీకాలు వేసే ముందు వాళ్ళు ఒక బాక్స్లో తీసుకొస్తారు, కోల్డ్ బాక్స్ అంటాము, ఫ్రీజ్ బాక్స్ అంటాము, ఆ బాక్స్లో ఈ టీకాలు అనేవి వాళ్ళు నిల్వ ఉంచుతారు. వాటి నుంచి తీసిన తర్వాత మాత్రమే మనం టీకాలు అనేవి వేయించుకోవాలి. బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. మన ప్రభుత్వము ఉచితంగా మార్చి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు గాలికుంటు టీకాలు, అలాగే బ్రూసెల్లోసిస్ వ్యాధి రాకుండా కూడా టీకాలు అనేవి వేయిస్తుంది. ఇవి బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం అనేది జరుగుతుంది. 4 నుంచి 8 నెలల వయసు ఉన్న ఆడదూడల్లో జీవితంలో ఒకసారి మాత్రమే ఈ టీకాలను వేయిస్తారు. ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. టీకాలు వేసే సూదులను వేడి నీటిలో బాగా మరిగించాలి, లేదా ఒక పశువుకు వాడిన సూదిని వేరే పశువుకి వాడకూడదు. దీనివల్ల ఏదైనా ఉన్నా కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి టీకాలు వేసే సూదులను వేడి నీటిలో బాగా మరిగించాలి, లేదా ఒక పశువుకు వాడిన సూదిని వేరే పశువుకి వాడకూడదు. టీకాలు వేయటం పూర్తయిన తర్వాత టీకా మందు డబ్బాలు, సూదులు పూర్తిగా మనం ధ్వంసం చేయాలి. ఈ పద్ధతులన్నీ టీకాలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు మనకి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే వ్యాధులు సోకకుండా ఎటువంటి వ్యాధి నిరోధక టీకాలు మనకు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి రైతు సోదరులు, పశుపోషకులు తెలుసుకోవాల్సింది ఏమనగా, మనకి ఇప్పుడు గొంతువాపు వ్యాధి టీకాలు, జబ్బవాపు వ్యాధి టీకాలు, బ్రూసెల్లోసిస్, ఆంథ్రాక్స్, దొమ్మ రోగం టీకాలు, అలాగే గాలికుంటు టీకాలు, ఇంకా టైలీరియోసిస్ టీకాలు, రేబిస్ వ్యాధికి సంబంధించిన టీకాలు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాలకు సంబంధించి కూడా మనం ఏమేమి చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ గొంతుపాపు వ్యాధి, దీన్ని గురక వ్యాధి అని అంటాము, హెమరేజిక్ సెప్టిసీమియా అని కూడా అంటారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత అనగా జూన్ నెలలో పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నందున పశువులకు ఎప్పుడైతే మనకి రోగ నిరోధక శక్తి తగ్గుతుందో ఈ వ్యాధికారక సూక్ష్మజీవులు అనేవి, పాశ్చరెల్లా మల్టోసిడా అని అంటాము, దీని యొక్క ప్రాబల్యం పెరిగి వ్యాధిని కలుగజేస్తుంది. చలిగాలుల వల్ల కానీ, అధిక వర్షాలు కానీ, చాలా దూరం ప్రయాణించినప్పుడు కానీ, పశువులు శారీరక ఒత్తిడికి గురైనప్పుడు, చాలా దూరం ప్రయాణించి వచ్చినప్పుడు ఈ పశువుల్లో ఈ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోయి మనకి ఎక్కువగా ఈ గొంతువాపు వ్యాధి అనేది కనబడుతుంది. కాబట్టి ఈ వ్యాధి రాకుండా 1 నెల రోజుల ముందు, అంటే మనం మే నెలలో ఈ గొంతువాపు వ్యాధి రాకుండా టీకాలు అనేవి వేయించుకోవాలి. అప్పుడు వర్షాకాలంలో ఈ వ్యాధి రాకుండా మనం పశువుల్ని కాపాడుకోవచ్చు. 2వ వ్యాధి జబ్బవాపు వ్యాధి, తొలకరి వర్షాలు పడే సమయంలో పశువుల్లో వచ్చే మరో వ్యాధి. ఈ వ్యాధిని జబ్బవాపు వ్యాధి అంటాము. దీనిని సొప్ప వ్యాధి అని కూడా అంటాము, బ్లాక్ వాటర్ అని అంటాము. ఈ వ్యాధి ముఖ్యంగా తెల్లజాతి పశువుల్లో అనగా ఆవుల్లో 6 నెలల్లో నుంచి 2 సంవత్సరాల లోపు వయసు గల బలంగా ఆరోగ్యంగా ఉన్న పశువుల్లో ఎక్కువగా వస్తుంది. అంటే ఈ వ్యాధికారక సూక్ష్మజీవి క్లాస్ట్రీడియం చావే అంటారు యొక్క బీజాంశాలు మట్టిలో ఉంటాయి. ఈ మట్టి నుంచి పశువు శరీరంలోకి చేరినప్పుడు ఈ వ్యాధి అనేది కలుగుతుంది. వర్షాకాలం ముందు మే నెలలో ప్రభుత్వం వారు ఉచితంగా సరఫరా చేసేటటువంటి టీకాలు వేయించుకుంటే ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. ఈ మన గ్రామంలో ఉన్నటువంటి పశు వైద్యాధికారిని సంప్రదించి గొంతువాపు వ్యాధి టీకాలు, జబ్బవాపు వ్యాధి టీకాలు వేయించుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే వానాకాలంలో, వర్షాకాలంలో అవి వాటి యొక్క ఇమ్యూనిటీ కానీ, వ్యాధి నిరోధక శక్తి కానీ తగ్గినప్పుడు ఈ గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి ప్రబలుతుంది. కాబట్టి మనం ముందే మే నెలలో టీకాలనే వేయించుకోవాలి. అలాగే బ్రూసెల్లోసిస్, పశువుల నుంచి మనుషులకు సోకే స్వభావం ఉన్నటువంటి వ్యాధుల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి అతి ప్రమాదకరమైనది. దీన్ని ఈసుకుపోవటం లేదా గర్భస్రావం అని కూడా అంటారు. బ్రూసెల్లా అబార్టస్ సూక్ష్మజీవి వలన ఈ వ్యాధి పశువుల్లో కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో 6 లేదా 7 నెలల గర్భం ఉన్న పశువులు ఈసుకుపోవటం జరుగుతుంది. కానీ తర్వాత సారి గర్భం దాల్చినప్పుడు ఈసుకుపోవు. కాబట్టి ఈ వ్యాధికారక సూక్ష్మజీవులు మాయ ద్వారా కానీ, గర్భస్రావాల ద్వారా కానీ స్రవించి పరిసరాలంతా కలుషితం చేస్తాయి. ఈ వ్యాధి మాయ గర్భస్రావాలు ముట్టుకున్న మనుషులకు కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి మనుషుల్లో కూడా వ్యాపిస్తుంది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధిని నివారించడానికి ఉచిత
ఉచిత టీకాల కార్యక్రమం అనేది చేపట్టింది. ఈ కేంద్ర ప్రభుత్వం 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు

ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి రాకుండా టీకాలనేవి వేయించడం జరుగుతుంది. ఈ టీకాలు ప్రతి సంవత్సరము మనకి మార్చ్, జూలై మరియు నవంబర్ నెలల్లో వేయడం జరుగుతుంది. ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నుంచి 8 నెలల వయస్సు ఉన్నటువంటి ఆడదూడలను మాత్రమే వేయించాలి. 4 నెలల నుంచి 8 నెలల వయస్సు ఉన్నటువంటి ఆడదూడలకు మాత్రమే ఈ వ్యాధి నిరోధక టీకాలు అనేవి వేయించాలి. అలాగే టీకాలతో పాటు వ్యాధిగ్రస్త పశువులను మంద నుంచి వేరు చేయాలి. ఆవులకు, దున్నలకు తరచుగా రక్త పరీక్ష అనేవి ఈ బ్రూసెల్లోసిస్ అనే సూక్ష్మజీవి ఉందని మనం తరచుగా రక్త పరీక్షలు అనేవి చేయించుకుంటే చాలా మంచిది. ఈ వ్యాధిని సమూలంగా నివారించే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఆవులకు, దున్నలకు తరచుగా రక్త పరీక్షలు చేయించాలి. ఇంకా ఆంథ్రాక్స్ లేదా దొమ్మ రోగం గురించి తెలుసుకుందాము. పశువుల నుంచి మనుషులకు సోకే మరొక అతి ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఉంది అంటే ఆంథ్రాక్స్ లేదా దొమ్మ రోగం అంటాము. ఈ వ్యాధి బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే సూక్ష్మజీవి వలన కలుగుతుంది. ఈ సూక్ష్మజీవి యొక్క బీజాంశాలు కొన్ని ప్రదేశాలలో, నేలల్లో ఏళ్ల తరబడి ఉండిపోతాయి. దాదాపు 60 ఏళ్ల వరకు ఉండిపోతాయి. ఆ నేలల్లో మొలిచిన గడ్డి తినటం ద్వారా పశువు శరీరంలోకి చేరి ఈ వ్యాధిని కలుగజేస్తాయి. ఆంథ్రాక్స్ యొక్క సూక్ష్మజీవి. ఈ వ్యాధి సోకిన పశువులు 24 గంటల్లో చనిపోతాయి. అంత ప్రమాదకరమైన వ్యాధి. వ్యాధితో చనిపోయిన పశువుల బాహ్య రంధ్రాల నుంచి అంటే నవరంధ్రాల నుంచి నురుగతో కూడిన రక్తం అనేది స్రవిస్తుంది. ఈ వ్యాధి పశువు నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఆంథ్రాక్స్ లక్షణాలతో చనిపోయిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లో మనము శవ పరీక్ష చేయరాదు. ఎప్పుడైతే పశువులు చనిపోయినప్పుడు వాటి యొక్క నవరంధ్రాల నుంచి రక్తం అనేది నురుగతో కూడి స్రవిస్తూ ఉంటుందో ఆగకుండా అటువంటి పరిస్థితుల్లో శవ పరీక్ష అనేది చేయకూడదు. ఈ వ్యాధి నిరోధక టీకాలను వ్యాధి ప్రబలిన ప్రదేశాల్లో మాత్రమే మనం వేయించుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటి యొక్క సూక్ష్మ క్రిములు నుంచి వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. గాలికుంటు వ్యాధి. ఇప్పుడు ప్రజెంట్ మన ప్రస్తుతము మన ప్రభుత్వం వారు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం చేస్తున్నారు. చాలామంది రైతులు అపోహతో ఈ టీకాలు వేయటం వలన పాలు ఇవ్వడం తగ్గిపోతుంది అనే ఒక అపోహతో వాటిని టీకాలు వేయించుకోవట్లేదు. దీనివల్ల పశువుల్లో వాటి యొక్క పని సామర్థ్యం తగ్గుతుంది, పాల దిగుబడి తగ్గుతుంది అనే ఒక అపోహ రైతుల్లో ఉంది. దానివల్ల ఈ టీకాలు వేయించుకోవటం వల్ల ఎటువంటి నష్టము జరగదు. ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వ్యాధి ఎక్కువగా గ్రేడర్ ముర్రా గేదెలు మరియు సంకరజాతి ఆవుల్లో వస్తుంది. దేశవాళీ పశువుల్లో కూడా ఇది వ్యాధి అనేది కనిపిస్తుంది. కాకపోతే ఈ పశువులకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలన వ్యాధి తీవ్రత అనేది మన దేశీయ గోజాతుల్లో తక్కువగా ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఈ వ్యాధి కనిపిస్తుంది. కానీ వర్షాకాలము, శీతాకాలము మధ్యలో అనగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో, అలాగే శీతాకాలం ఎండాకాలం మధ్యలో వచ్చేటప్పుడు మార్చి ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఈ వ్యాధి ప్రబలుతుంది. అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది అన్నమాట. సో వైరస్ వ్యాధి కాబట్టి తొందరగా అన్ని పశువులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు చాలా బాగా నీరసించిపోతాయి. మేత సరిగ్గా మేయలేవు, నడవలేవు. వ్యాధి సోకిన పశువుల పాలను తాగిన దూడలు కూడా చనిపోతాయి. కాబట్టి వ్యాధి నుంచి సోకి కోలుకున్న పశువుల్లో పాల దిగుబడి చాలా భారీగా తగ్గిపోతుంది. అలాగే పని సామర్థ్యం కూడా ఎద్దుల్లో తగ్గిపోతుంది. త్వరగా చూలు కూడా కట్టడానికి పనికిరావు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధిని నివారించడానికి సంవత్సరంలో 2 సార్లు అనగా ఆగస్టు మాసంలో 1సారి, ఫిబ్రవరి మాసంలో 1సారి ఉచిత టీకాల కార్యక్రమం అనేది చేపడుతుంది. ఈ టీకాల కార్యక్రమాలను పాడి రైతులు, పశుపోషకులు తప్పనిసరిగా తమ పశువులకు సంవత్సరంలో 2 సార్లు ఈ టీకాలను వేయించాలి. సో ఈ టీకాలను వేయించి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా రైతు సోదరులు ఉపయోగించుకోవాలి. దూడల్లో 4 నెలల వయసున్న వాటికి ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలి. 4 నెలల నుంచి 6 నెలల వరకు ఉన్న వాటికి ఖచ్చితంగా మనం వేయించాలి. మొదటి టీకా వేసిన 4 రోజులకు 2వ టీకా అనేది వేయించాలి. ఖచ్చితంగా 6 నెలలకే దూడల్లో మన టీకాలు అనేది ప్రారంభించాల్సిన వయసు అన్నమాట. అలాగే రేబీస్ లేదా పిచ్చుకుక్క కాటు వ్యాధి. పిచ్చుకుక్క కాటు వల్ల మనుషుల్లో మరియు పశువుల్లో సోకే అతి భయంకరమైనటువంటి వ్యాధి మనం ఈ వ్యాధిని రేబీస్ అంటాము. ఈ వ్యాధి సోకినట్లయితే పశువును రక్షించడం దాదాపు మనకి అసాధ్యమనే చెప్పాలి. వైరస్తో కలుషితమైనటువంటి పిచ్చుకుక్క యొక్క

0: నోటి నుంచి వచ్చేటువంటి చొంగ అనేది పశువుల శరీరంపై ఉండే గాయాలకు కానీ పుండ్లకు కానీ అంటుకున్నా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల ప్రవర్తనలో మార్పులు ఉంటాయి, పక్షవాతం ఉంటుంది, నీరు మేత తీసుకోకుండా ఉంటాయి, నీళ్లను చూసి భయపడతా ఉంటాయి. ఈ వ్యాధి యొక్క లక్షణాలు. రేబీస్ వ్యాధి సోకిన పశువులకు సకాలంలో మనము కోల్డ్ చైన్ మెయింటైన్ చేసినటువంటి టీకాలను వేయించాలి. పిచ్చుకొక కరిచిన మొదటి రోజు అంటే దాన్ని ఏ రోజైతే కరుస్తుందో అదే రోజు మనం టీకాలు వేయించుకుంటే చాలా ఉత్తమం. మొదటి రోజు అంటే ఆ రోజున మనం జీరో డే చెప్పుకుంటాము. మొదటి ఇంజెక్షన్ జీరో డే వేసుకుంటాము, రెండవ ఇంజెక్షన్ మూడవ రోజు వేస్తాము, అలాగే 0, 3, 7, 14, 30 మరియు 90 రోజున మొత్తం 6 డోసులు చెప్పున వేయించాలి. అంటే జీరో డే వేస్తాము, 3వ రోజు వేస్తాము, 7వ రోజు, 14వ రోజు, 30వ రోజు, 90వ రోజున మొత్తం 6 డోసులు వేయించాలి. కనీసం 5 డోసులన్నా అంటే 0 డే, 3rd డే, 7వ రోజు, 14వ రోజు, 30వ రోజు 5 డోసులన్నా మనం ఖచ్చితంగా ఈ వ్యాధి రాకుండా, పిచ్చుకొక్క కాటు వ్యాధి లేదా రేబీస్ వ్యాధి రాకుండా మనం పశువుల్ని కాపాడుకోవాలి. అలాగే థైలీరియాసిస్ వ్యాధి. ఈ వ్యాధి ఒక రక్త పరాణజీవి వలన వస్తుంది. ఈ వ్యాధి టీకాలు సంకరజాతి పశువుల్లో, ముఖ్యంగా హెచ్ఎఫ్ జాతి పశువుల్లో తప్పనిసరిగా మనం వేయించాలి. ఆగస్టు మాసంలో ఈ టీకాలు వేయిస్తే చాలా మంచిదన్నమాట. ఇంతవరకు మనం ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, ఆ వ్యాధులకు ఎటువంటి టీకాలు వేయాలో తెలుసుకున్నాము. అంతేకాకుండా మరొక్కసారి టీకాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాము. అంటే ఆరోగ్యంగా ఉండి నీరు మేత సరిగ్గా తీసుకుంటున్న పాడి పశువుల్లో మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. టీకాలు వేసే వారం రోజుల ముందు నట్టల నివారణ మందు వేయాలి. దానివల్ల అంతర్పరాణజీవుల బెడద తగ్గి పశువు అనేది ఆరోగ్యంగా ఉండి వేసిన టీకా బాగా పనిచేస్తుంది. దూడలకు 4 నెలల వయసు దాటిన తర్వాతే ఏ టీకా అన్నా వేయించాలి. టీకాలను చల్లటి సమయంలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మాత్రమే వేసుకోవాలి. నిండు గర్భం ఉన్న పశువుల్లో టీకాలు వేస్తే ఒక్కోసారి ఈసుకుపోయే ప్రమాదం ఉంటుంది, అంటే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈనిన తర్వాత నెల రోజులకు మీరు టీకాలు వేయించుకోవాలి. టీకాలు ఎల్లప్పుడూ కోల్డ్ చైన్తో నిల్వ ఉంచాలి. టీకా వేసే వరకు టీకా మందు అనేది 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచాలి. లేనిచో టీకా మందు అనేది సరిగ్గా పనిచేయాలి. బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకా అనేది 4 నెలల నుంచి 8 నెలల వయసున్న ఆడదూడల్లో జీవితంలో ఒకసారి మాత్రమే వాటికి వేయాలి. అంతేకాకుండా టీకాలు వేసే సూదులను వేడి నీటిలో బాగా మరిగించాలి. ఒక పశువు వాడిన సూదుని ఇంకొక పశువుకి అనేది వాడకూడదు. టీకాలు వేయడం పూర్తయిన తర్వాత టీకా మందు డబ్బాలు కానీ సూదులు కానీ పూర్తిగా మనం ధ్వంసం చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే దూడలకు 4 నెలల వయసు దాటిన తర్వాతనే ఏ టీకా అయినా మనం వేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ మనం పాటించినప్పుడు పశుపోషకులు కానీ ఈ రైతు సోదరులు ఈ పాడి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రేడియో ఛానల్ వారి సిబ్బందికి నా యొక్క ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ నా యొక్క శుభాభినందనలు.
1: మీరింతవరకు పాడి పశువులలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కర్నూలు పశు వైద్యులు డాక్టర్ కె అరుణశ్రీ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం
1: 2024-25
0: ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్యరకం 7,121 రూపాయి, పత్తి మేలురకం 7,521 రూపాయి.
0: గమనిక విన్నారు.

0: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతున్నా అందుకే.
0: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునైనాకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు, కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మండ్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి భూసారం.

0: తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ ఏదండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇల్లే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రాసినోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంకా ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం. ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ పెద్ద, అది చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్ర సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.

0: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు. ఇంతటితో ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

0: ఈనాటి మహిళా ప్రభ కార్యక్రమంలో సమాజంలో సాహిత్యం స్త్రీ పాత్ర గురించి శ్రీమతి ఏ కృష్ణప్రియ గారి ప్రసంగం వింటారు. వినబోయే ముందు ఒక ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: సహితస్య భావం సాహిత్యం. సమాజ హితాన్ని కోరేదే సాహిత్యం. సమాజం అంటే మనుషుల సమూహం. సమాజంలో సగభాగం స్త్రీలు. సమాజంలో సగభాగమైన స్త్రీల పరిస్థితి నాటి వేదకాలం నాటి నుండి ఈనాటి వరకు ఎలా సాగిందో, అలాగే సాహిత్యంలో ఆమె జీవితం ఎలా పరిణతి చెందిందో చూద్దాం. ఆదిమ కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. స్త్రీయే గణాధికారిణి, నాయకురాలు. ఆమె చెప్పినట్లుగా మిగతా వారు వినేవారు, చేసేవారు. ఆమె సర్వాధికారిణి. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. పితృస్వామ్య వ్యవస్థ వచ్చేసింది. పురుషునిదే సర్వాధికారాలు. స్త్రీ ఒక విధంగా అణచివేయబడింది, అణగారిపోయింది. అయినా వేదకాలంలో స్త్రీలు వేదాధ్యయనం చేశారు, రాజసభలలో వాదోపవాదాలు చేశారు, విజయాలు సాధించారు. గార్గి, మైత్రేయి, మాళవిక, ఉభయభారతి వీరంతా ఉదాహరణలు. ఉభయభారతి ఆదిశంకరాచార్యుల వారిని శాస్త్రవాద చర్చలో ఓడించింది. తరువాత స్త్రీని బానిసగా చేశారు, కొనుక్కున్నారు, అమ్మేశారు. ఆమెను అన్ని విధాలుగా అణగద్రొక్కారు. ప్రాచీన కాలంలో బహుభార్యత్వం ఆచారంగా ఉండేది. ఎందరో స్త్రీలు ఒకే పురుషుని వలచి వరించడం. కశ్యప ప్రజాపతికి ఎందరో భార్యలున్నారు, అలాగే చంద్రునికి 27 భార్యలు. దక్ష ప్రజాపతి కుమార్తెలు ఈ బహుభార్యత్వం వలన ఎన్నో సమస్యలు చెలరేగాయి. ఆనాటి సమాజంలో దశరథుడికి బహుపత్నులున్నారు, ముగ్గురు ప్రధాన రాణులు. అదే కాలంలో రాముడు ఏకపత్ని వ్రతాన్ని పాటించాడు. రామాయణ కాలంలోనూ మహాభారత కాలంలోనూ విభిన్న ధర్మాలు అమల్లో ఉన్నాయి. అవి సాహిత్యంలోనూ చక్కగా ప్రతిబింబించాయి. ఉత్తానపాదుడికి సురుచి, సునీతి ఇద్దరు భార్యలు. సునీతి అనాదరణకు గురైంది. ఆమె కుమారుడే ధ్రువుడు. బాల్యంలోనే తపస్సు చేసి మహావిష్ణువుని సాక్షాత్కరింపచేసుకుని ధ్రువ నక్షత్రంగా వెలసి చిరస్మరణీయుడై చరిత్ర సృష్టించాడు. యయాతికి శర్మిష్ఠ, దేవయాని భార్యలు. శర్మిష్ఠ ఎన్నో కష్టాలు అనుభవించింది. మాధవి యయాతి కూతురు. ఖజానాలో డబ్బులేక మహారాజు కుమార్తెను గాలవుడికి ఇచ్చివేస్తాడు. గాలవుడు ఆమెను 4 మహారాజుల వద్ద కుదువ పెట్టి తనకు గురుదక్షిణగా కావలసిన గుర్రాలు సాధించుకుంటాడు. ఆనాటి సమాజంలో స్త్రీ ప్రాణం లేని బొమ్మ, వ్యక్తిత్వం లేని మగువ. బానిస వ్యవస్థలో జాబాల ఒక దాసి. ఎందరో ఇళ్లలో పనిచేసేది. ఆమె కొడుకు సత్యకాముడు. విషాదం ఏమిటంటే ఆమెకి తనకి ఎవరి వలన ఈ పుత్రుడు కలిగాడో తెలియదు. ఇటువంటి విషాద వనితలు మన పురాణ సాహిత్యంలో ఎందరో కనిపిస్తారు.

చేస్తారు. ఆదికవి వాల్మీకి, సీతా సావిత్రి, మండోదరి, కౌసల్య, సుమిత్ర, కైక, సులోచన, అరజ వంటి ఎందరో ఆదర్శ స్త్రీమూర్తులను చిత్రించి ధన్యుడైనాడు. మహాభారతంలో కూడా ఎందరో ఆదర్శమూర్తులు, విషాదాన్ని అనుభవించిన స్త్రీలు ఉన్నారు. వారు సమాజం చెక్కిన చక్కని శిల్పాలే. సత్యవతి, కుంతి, గాంధారి, అంబ, అంబిక, అంబాలిక, ద్రౌపది, మాద్రి, భానుమతి, రాధ చెప్పుకోదగిన వారు. ఆ కాలంలోనే విప్లవాన్ని సృష్టించిన వీరవనారి ద్రౌపది. కృష్ణుడి సరసన నిలచి అతగాడిని అంతగా ఆకర్షించిన వీర సాత్రజితి కనిపించి ఆహా అనిపిస్తారు. మధ్యయుగాల్లోని స్త్రీ జీవితం మరింతగా దిగజారిపోయింది. దీనికి కారణం మహమ్మదీయుల దండయాత్రలు. ఫలితంగా స్త్రీకి రక్షణ ఏర్పరుస్తూ మరికొన్ని కట్టుబాట్లు, నియమాలు బయలుదేరి ఆమెను మరింత అస్వతంత్రురాల్ని చేశాయి. 16వ శతాబ్దం స్వర్ణయుగం, ప్రబంధయుగం, రాయల కాలం. రాజ్యం రత్నాల సీమగా ప్రకాశించింది. దేశం సుభిక్షంగా ఉంది. దండయాత్రలు లేవు, అరాచకాలు లేవు. కవులు అగ్రవర్ణాలకు చెందినవారు. రాజులను ఆశ్రయించి అద్భుతమైన కవిత్వాన్ని సృష్టించారు. ప్రబంధ నాయకులందరూ అంతఃపురాలలో జీవించిన వారే. సామాన్యులు, మధ్యతరగతి వారు ఉన్నా మన కవులు అంతగా పట్టించుకోలేదు. వీరంతా ప్రాణం ఉన్న చలువరాతి బొమ్మలు. అంతఃపురం అనే బంగారు పంజరంలో బంధించబడిన బంగారు రాచిలకలు. పురుషాధికారం అనే అహంకారంలో, అంధకారంలో జీవోత్సవాలుగా జీవితాలు గడిపిన దురదృష్టవంతులు, విఫల మనోరథులు. వీరినే కవులు అసూర్యం పస్యులని, ఎండకన్నెరగని సుకుమారులని, బంగారు సౌందర్య రాసులని వర్ణించారు. పొంగిపోయారు. ప్రాతివ్రత్యం అనే సంకెళ్లు వేసి బందీలుగా చేశారు. సతీ సహగమనం పేరుతో వారి జీవితాలనే నాశనం చేశారు. సంకెళ్లు తీసివేసినా పారిపోలేని ఖైదీలు వీరు అంటుంది ఒక ఆధునిక రచయిత్రి. స్త్రీని ఆర్థికంగా, సాంఘికంగా అణిచివేశారు సాహిత్యం ద్వారా. సహగమనం చేస్తే స్త్రీకి స్వర్గంలో స్థానం దొరుకుతుందని ఆశ చూపించారు. ఆలోచించి చూడగా స్త్రీని అధఃపాతాళానికి తొక్కినవాడు పురుషుడే, అందలాలు ఎక్కించినవాడు పురుషుడే అనిపిస్తుంది. 18వ శతాబ్దం చివరిలో, 19వ శతాబ్దంలో స్త్రీ జీవితం ఏ విధంగా ఉందో చూస్తే ఆమె జీవితం వంటింటికి, పడకటింటికి పరిమితమైపోయింది. ఒక ప్రక్క బాల్య వివాహాలు, కన్యాశుల్కం, సతీ సహగమనం, సంకెళ్లే ఆమె జీవితాన్ని మరింత సంకుచితం చేశాయి. ఆ చీకటిలో ఉదయించిన నవయుగ భానుడు కందుకూరి. స్త్రీల అంధకారమైన జీవితంలో ఆశాజ్యోతులు వెలిగించినవాడు, విద్యాభిక్ష పెట్టినవాడు, మోడైపోయిన జీవితాలను చిగురింపచేసినవాడు, సాహిత్యంలో, సంఘ జీవితంలో చెప్పుకోదగిన మార్పులు తీసుకువచ్చినవాడు కందుకూరి. తన గేహము, తన దేహము, తన సర్వస్వము స్త్రీ జనోదరణ కోసం వెచ్చించిన మహానుభావుడు. మహిళల కోసం వ్యాసాలు వ్రాశాడు, పత్రికలు పెట్టాడు, పాఠశాలలు స్థాపించాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు, నవలలు వ్రాశాడు, వితంతు పునర్వివాహాలను జరిపించాడు. సమాజ జీవితాన్ని స్త్రీకి అనుకూలంగా మార్చివేసిన సంఘ సంస్కర్త ఆయన. ఆయన ఎందరో రచయితలకి, స్త్రీ జాతికి స్ఫూర్తి. అదే ఆయన చెరిగిపోని కీర్తి. భారత మహిళా లోక చరిత్రలో ఆయన ఒక వెలుగు సముద్రం, కీర్తికేతనం. స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామాన్ని ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అంటూ స్త్రీలోకాన్ని, సాహిత్యలోకాన్ని ఒకేసారి ప్రభావితం చేసిన మహనీయుడు గుడిపాటి వెంకటచలం. వీరేశలింగం గారి చేతలతో, వ్రాతలతో చైతన్యవంతమైన నారీలోకం చలం రచనలతో కొత్త ఆలోచనలు ప్రారంభించింది. ఆమె ఆవేదనాంతరంగం నుంచి విప్లవ జ్వాలలు చెలరేగాయి. అవి సాహిత్యంలో చక్కగా రూపుదిద్దుకున్నాయి. తెలుగు సాహిత్యంలో చలం పొందిన కీర్తి ప్రతిష్టలు, అపఖ్యాతి, అవమానం మరి ఎవ్వరూ పొంది ఉండరు. సంప్రదాయం మీద తిరుగుబాటు, స్వేచ్ఛాప్రియత్వం చలం స్త్రీకి ప్రధాన లక్షణాలు. ఇష్టం లేని పెళ్లిళ్లు, బలవంతపు శోభనాలు, అనవసరమైన సంతానాలు, నీతి పేరుతో జరిగే అవినీతి సంఘటనలు ఏవగించుకుంది చలం స్త్రీ. ఈ అరాచకం వెనుక, తిరుగుబాటు వెనుక, బలహీనతల వెనుక పురుషాధిక్యంలో కన్నీళ్లతో కరిగిపోయిన స్త్రీ ఆవేదన ఉన్నది. కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, సంఘర్షణ ఉంది. ఇది క్రమంగా తర్వాత వెలువడిన సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. తెన్నటి హేమలత స్త్రీ జీవితంలోని మరో కోణం చూపించింది. స్వేచ్ఛ ప్రణయం ఎన్ని దారులుగా పయనిస్తుందో, వేశ్య జీవితం, రెడ్ లైట్ ఏరియాలు ఎంత భయంకరంగా ఉంటాయో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాయి ఆమె నవలలు. ప్రేమ రాహిత్యంలో స్త్రీ గాలిపడగలు, నీటి బుడగలు, పిచ్చివాళ్ల స్వర్గం, శేషప్రశ్న, మోహన వంశీ, తిరగబడ్డ దేవతలు, వారిజ ఆమె అద్భుతమైన రచనలు. స్త్రీ జీవితాన్ని అన్ని కోణాల నుంచి దర్శించిన రచయిత్రి లత. కొందరు అసహించుకున్నా అవి తిరుగులేని సత్యాలు, ఎవరూ కాదనలేని నిజాలు. సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న కొందరు ఉత్తమ పురుషుల

జీవితాల్లోని చీకటి కోణాలు ఆమె రచనల్లో కనిపిస్తాయి. ఆధునిక కాలంలో సాహిత్యంలో రచయిత్రులే పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో స్త్రీవాదులు ఉన్నారు, స్త్రీవాద పురుష రచయితలు ఉన్నారు. వారి రచనల్లో ముఖ్యంగా స్త్రీవాద నవలా సాహిత్యంలో స్త్రీలు ఏ విధంగా చిత్రింపబడ్డారో చూద్దాం. భావనా ప్రపంచంలో స్త్రీ అత్యంత ఉన్నతురాలు. కవిత్వం విషయంలో మొదటి నుంచి చివరి వరకు ఆమె కనబడుతుంది. కల్పనిక సాహిత్యంలో విజేతల హృదయాలకు అధినేత. కానీ వాస్తవానికి వచ్చేసరికి తను పెళ్లాడిన ఏ సామాన్యుడికైనా ఆమె బానిస. ఆమె అతని ఆస్తిలో భాగం అంటాడు వర్జీనియా వుల్ఫ్ ఏ రూఫ్ ఆఫ్ వన్స్ ఫోన్ అనే పుస్తకంలో. అది అక్షరాక్షర సత్యమే. ఇందులోని వాస్తవం విస్మరించటానికి వీల్లేదు. ఆధునిక తెలుగు రచయితలు ఆడవారి హృదయాలలో చెలరేగే సంఘర్షణలు ఎన్నో విధాలుగా చిత్రించారు. నీతి అవినీతి మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణ, గిరులు దాటి జరులు దాటి తమని తాము అన్వేషించుకోవడం, నిరంతరం సంఘర్షణకు గురి అయిన విపరీత మనస్తత్వం గల వ్యక్తుల కథను ఆవిష్కరించడం, పురుషాధికారాన్ని అతివాద ధోరణిలో ఎదుర్కోవడం, ఆవేశానికి అక్షర రూపం ఇవ్వటం, చలం విశ్వనాథ బుచ్చిబాబు, శ్రీశ్రీ కొడవటి గంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉన్నవవారు మాలపల్లిలో చిత్రించిన కమలమ్మ పాత్ర, ఇలా సంఘర్షణకుల్లోనే చివరకు మసూచిన బారిన పడుతుంది. కన్న కొడుకు దగ్గర పని మనిషిలో బతుకుతుంది. విశ్వనాథ చిలియల కట్టలో రత్నావళి, వేయి పడగల్లో మంగమ్మ, ఆరునదుల్లో సోఫియాకు ఇచ్చిన శిక్షలు సంప్రదాయాన్ని వ్యతిరేకించినందుకే. వీరందరూ చలం నాయకుల వంటి వారే. చలం పాత్రలకున్న ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం వీరికి లేవు. ఈ సంఘర్షణ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మబలి నవలలోని గోవిందమ్మలోను, ఏకవీర నవలలోని ఏకవీరలోనూ కనబడుతుంది. ఆర్య సుదర్శనం మళ్లీ వసంతంలో, ఊర్మిళ పోతుకూచి సాంబశివరావు ఏడు రోజుల మజిలీలోని రాధారాణి, లతగారి చరిత్ర శేషులులో రామానుజమ్మ ఈ సంఘర్షణకు గురైన పాత్రలే. జీవితాదర్శంలో లాలస, వడ్డేర చండీదాస్, హిమజ్వాలల్లో గీత ఇటువంటి సంఘర్షణకు లోనైన పాత్రలే. ఈ అస్తిత్వవాద మనస్తత్వమే గోపీచంద్ మెరుపుల మరకలలో ఉషారాణి, గడియపడిని తలుపులు కోటీశ్వరమ్మ, పిల్ల తెమ్మరలో శమంతకమణిలోనూ కనిపిస్తాయి. రంగనాయకమ్మ గారి బలిపీఠం నవలలో అరుణ పాత్ర జాత్యహంకారం ఫలితంగా ఎన్నో కష్టాలు పడి చివరికి చనిపోతుంది. అందం, డబ్బు, కుటుంబం వీటి కారణంగా చెలరేగిన సంఘర్షణ, వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి, పరిమళా సోమేశ్వర్ అహం అనురాగం, తమరిసా జానకి అందానికి సమాధి మొదలైన నవల్లో చూపటం జరిగింది. స్త్రీ విమోచనోద్యమం చేపట్టిన రంగనాయకమ్మ పేకమేడలు, అంధకారంలో మొదలైన రచనలు చేసి కొంత సందేశాన్ని అందించారు. ఈ అతివాద ధోరణి స్వీట్ హోంలో మరింత ఎక్కువగా కనపడుతుంది. ఈమె నవలల్లోని స్త్రీ పాత్రలు కొద్దో గొప్ప విమల చుట్టూరా తిరుగుతుంటాయి. నాటక సాహిత్యాన్ని పరిశీలిస్తే అందులోనూ వైవిధ్యమైన స్త్రీ పాత్రలు కనిపిస్తాయి. వీరంతా సమాజంలో మన మధ్యలో తిరుగుతున్న వారే. తార, చిత్రాంగి, గొల్లభామ, పార్వతి, సుమతి, సావిత్రి, అహల్య, సుభద్ర, రుక్మిణి, సత్యభామ పౌరాణిక నాటకాల్లోని పాత్రలు, చారిత్రక నాటకాల్లోని స్త్రీ పాత్రలు పన్నాదేవి, సంయుక్త, రుద్రమదేవి, నాయకరాల నాగమ్మ, మాంచాల, బాలాంబ, రోషనార, దేవదేవి, చానమ్మ. భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థలో పాటు స్త్రీ జనోద్ధరణ ఉద్యమం కూడా కనిపిస్తుంది. ఇది స్త్రీ సహగమనాన్ని, బాల్య వివాహాలను వ్యతిరేకించింది. వితంతు పునర్వివాహాన్ని, ద్వితీయ వివాహాలని, స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రచారం చేసింది. కందుకూరి ప్రహసనాల్లోని స్త్రీ పాత్రలు ఇందుకు ఉదాహరణలు. బమిడిపాటి వారి స్త్రీ పాత్రలు ఆర్థిక బాధలో సతమతమవుతున్న పురుష పాత్రలతో చమత్కారంగా మాట్లాడతాయి. 1930 వరకు వచ్చిన నాటకాల్లోని స్త్రీ పాత్రలు ప్రేమ, విరహం, త్యాగం, వైధవ్యం, సహగమనం, అతిథి వినియోగం, దాస్యభావం సహించి కొన్నింటిని వ్యతిరేకిస్తాయి. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలోని మధురవాణి ఒక చక్కని ఆదర్శ పాత్ర. ఆధునిక స్త్రీలు సాహిత్య రంగంలో ప్రవేశించి చక్కటి ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. స్త్రీవాద రచయితలు బయలుదేరి ప్రయోజనాత్మక సాహిత్యాన్ని సృష్టించి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు. స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ది చెందినట్లుగానే అన్ని రంగాల నుంచి రచయితలు వస్తున్నారు. ఓల్గా జయప్రభ, సావిత్రి, కుప్పిలి పద్మ, కొండేపూడి నిర్మల, శ్రీదేవి స్త్రీల అభివృద్ది కోసం అధ్యయనం చేస్తూ రచనలు సాగిస్తున్నారు. నేటి సమాజంలోని స్త్రీ అన్ని రకాల ఆలోచనలు, భావాలు, పాత్రలు, సాహిత్యం సమన్వయం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆ మార్గం తనను ఉద్ధరిస్తూ సమసమాజానికి వెలుగుబాట చూపించేది కావాలి. ఆనాడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. బాపూజీ కలలు కన్న స్వరాజ్యం సురాజ్యం అవుతుంది.

0: అందుకే మానవజాతి మనుగడకే త్యాగం చేసింది మగువ. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ.
1: మహిళ ప్రభ కార్యక్రమంలో మీరింతవరకు సమాజంలో సాహిత్యం, స్త్రీ పాత్ర గురించి శ్రీమతి ఏ కృష్ణప్రియ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఇంతటితో ఇవాళ్టి మహిళా ప్రభ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో రాజన్న చిత్రం కోసం మాలవిక పాడిన పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత రాజా చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమంలో చివరగా, ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్, సునీత పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:15 వస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళం చంద్రశేఖర రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 90 ఏళ్ల నుండి ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆకాశవాణి వారికి, సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో నాకు అన్నయ్య గారు రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తూ ఉంది. ఆ పద్యం ఇది: వార్తయందు జగము వర్తిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకార మగ్నులగుదరు. కావున వార్త నిర్వహింపవలయు పతి అనేది మహాభారతం సభాపర్వంలో పద్యం. నారద మహర్షి ధర్మరాజుతో సంభాషిస్తూ ఆయన రాజనీతి విషయాలు చాలా అడుగుతాడు. అందులో ఒకటి వార్త వ్యవస్థ నిర్వహణను గురించినటువంటి పద్యం ఇది. ప్రపంచమంతా వార్త మీద ఆధారపడే మనుగడ సాగిస్తున్నది. వార్తా వ్యవస్థ లేకపోతే ప్రజలు చీకట్లో మగ్గిపోతారు. అందువలన రాజు వార్తా వ్యవస్థను క్రమం తప్పకుండా నిర్వహించాలి అని ఆ పద్య భావం. వార్త అంటే ఇప్పుడు మనకు న్యూస్ అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం, కానీ వార్త అంటే సమాచార వ్యవస్థ. సమాచార వ్యవస్థలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, తాత్విక, సాంస్కృతిక అంశాలు అన్ని కలిసి ఉంటాయి. అందులో కళా సాహిత్యాలు కూడా ఒక భాగం. ఆకాశవాణి ప్రసారాలలో కళా సాహిత్యాలకు పెద్దపీట వేయడం భారతీయ సాంస్కృతిక విధానంలో మెచ్చుకోదగినటువంటి అంశం. ప్రసార భారతిలో శ్రవణ మాధ్యమం ఆకాశవాణి, దృశ్య మాధ్యమం దూరదర్శన్. ఈ రెండింటిలో నాకు ఆకాశవాణితోనే ఎక్కువ అనుబంధం. ఆకాశవాణిలో ప్రసంగం చేయడం, ముఖాముఖిలో పాల్గొనడం అంటే అందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, నా కంఠస్వరాన్ని సాటి శ్రోతలకు వినిపించడం. రెండు, నా కంఠస్వరాన్ని నేనే వినడం. నా చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడమే ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ పాల్గొనడం. నేను ఆకాశవాణి ద్వారా అనేక పర్యాయాలు నా కంఠం వినిపించాను. అనేక మంది గొప్ప రచయితల కంఠాలు నేను విన్నాను. నేను బహుశా 1981 ఆగస్టు మాసంలో కడప ఆకాశవాణిలో మొదటి ప్రసంగం చేశాను. చిక్కన ఆలంకారికత అనేది నా మొదటి రేడియో ప్రసంగం. అప్పుడు కడప ఆకాశవాణిలో డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. నేను రాసకపోయిన ప్రసంగ పత్రాన్ని ఆయన శాంతం చదివారు. చదివి మొదటి పేరా వదిలేసి మిగతాది చదవమన్నారు. నేను అలాగే చేశాను. మొదటిసారి వేదిక నెక్కి మాట్లాడడం ఇబ్బందికరంగానే ఉంటుంది. కుడి ఎడమన పెద్దవాళ్ళు ఉంటారు, అప్పుడు స్వేదము, కంపము వంటి అనేక భావాలు పుట్టడం చాలా సహజం. ఆకాశవాణి అలా కాదు. చల్లటి గది, ఎదురుగా ఒక మైకు, పక్క గదిలో రికార్డు చేసేటువంటి మిత్రులు ఉంటారు. అందువలన భయం ఉండదు. ఈ అనుభవం నాకుంది. 1981 కడప ఆకాశవాణిలో తొలిసారి ప్రసంగించిన తర్వాత నేను అనేక ప్రసంగాలు చేశాను. మరొక 10 ఏళ్లకు అంటే 1991 అనంతపురంలోని ఆకాశవాణి ప్రారంభమైంది. దానికి మొదటి సంచాలకుడు డైరెక్టర్ డాక్టర్ రేవూరి అనంత పద్మరావు గారు. 1991 మే నెలలో రెండు వేసవిలో ఒకనాటి సాయంకాలం అనంతపురం ఆకాశవాణి మొదలైంది. అనంతపురం జిల్లా ప్రముఖులను, రచయితలను, కళాకారులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సంచాలకులు. అక్కడికి వెళ్లిన వాళ్లలో నేను కూడా ఒకడిని. కళా సాహిత్య రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని

ఒక ప్రసార సంస్థ కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాకు రావడం మాకు ఒక వసంతోత్సవం లాగా అనిపించింది. అనంతపురం జిల్లా ప్రజలకు అప్పుడు కలిగిన ఆనందం చెప్పలేనిది. అనంతపురం ఆకాశవాణితో నాకున్న అనుబంధం మూడు రకాలైనది. ఒకటి, నేను వ్యక్తిగతంగా చేసిన ప్రసంగాలు. రెండు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మా విద్యార్థులతో నిర్వహింపజేసిన కార్యక్రమాలు. మూడవది, అనంతపురం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఆకాశవాణి అనుబంధంతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు. ఒకసారి అనంతపురం ఆకాశవాణి నాతో ఆరు సాహిత్యాంశాల మీద ఒకేసారి ప్రసంగం చేయించింది. అది ఆకాశవాణి నాకు ఇచ్చిన పెద్ద గౌరవంగా నేను భావిస్తూ ఉంటాను. అప్పుడు నేను కోగిర జై సీతారాం కవిత్వము, కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారి ఆంధ్ర వాంగ్మయ సంగ్రహము, రూపణగుడి నారాయణరావు గారి కావ్య నిదానము, సర్దేశాయ తిరుమలరావు గారి సాహిత్య తత్వము, శివభారత దర్శనము మొదలైన ప్రసంగాలు చేశాను. నేను ప్రసంగించిన ఆరు అంశాల మీద అప్పటికి పెద్దగా అధ్యయనం జరగలేదు. అందువలన నా ప్రసంగాలు అప్పుడు చాలా ముఖ్యమైనవి అని అనిపించింది. ఈ ఆకాశవాణి ఇచ్చిన అవకాశం ద్వారా ఈ ఆరు వాచకాల మీద ప్రసంగించటం ద్వారా నాకు వాచక విమర్శలో బాగా నైపుణ్యం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రసంగాల తర్వాత నేను చాలా వాచకాల మీద విమర్శ రాశాను. నేను ప్రధానంగా సాహిత్య విమర్శకుడిని. అయితే 1990 తర్వాత రాయలసీమ కరువు ఫ్యాక్షన్ వ్యవస్థల మీద కొన్ని కవితలు రాశాను. అప్పటి సామాజిక పరిస్థితులే ఆ కవితలను నాతో రాయించాయి. విషాద కావ్యము, కరువుగడ్డ, మానాయన వంటి దాదాపు 20 కవితలు రాశాను. అనంతపురం ఆకాశవాణి నాతో స్వీయ కవితా పఠనం చేయించింది. ఒకసారి ముఖ్యమైన కవితలను కొన్నింటిని చదివాను. ఆ కవితలు రేడియో స్టేషన్ లో చదువుతూ ఉంటే కరువుతో విరవలాడుతున్న రాయలసీమ ప్రజలతో మాట్లాడుతున్నాను అనేటువంటి అనుభూతి కలిగింది నాకు. ముఖ్యంగా పుట్టుమచ్చ అనే కవిత చదువుతున్నప్పుడు ఫ్యాక్షనిస్టులను సంస్కరిస్తూ ఉన్నానేమో అనేటువంటి అనుభూతి కూడా కలిగింది. ఆకాశవాణి ఇచ్చిన ప్రోత్సాహంతోనే మా కవితలను రెండు ప్రపంచాలు అనే పేరుతో నేను తర్వాత ప్రచురించి, ఆ తర్వాత పులి అనేటువంటి ఒక సుదీర్ఘమైన కావ్యాన్ని మా నాయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని వరి పంట పండించడంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటో నేను వర్ణించాను. అప్పుడు ఆ కావ్యం మరొక ఆకాశవాణి కేంద్రం నుంచి సంపూర్ణంగా పరిచయం చేయబడింది. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆకాశవాణిలో నేను చేసిన ఒకనొక ప్రసంగము కళాతత్వం అనేటువంటిది, అంటే కళా సిద్ధాంతానికి సంబంధించిన ప్రసంగం ఇది. కళ అంటే ఏమిటి, కళ ఎలా పుట్టింది, కళ పుట్టుక మీద ఉన్న అనేక సిద్ధాంతాలు ఏమిటి, కళ వలన ప్రయోజనం ఏమిటి, కళ పొరుగు స్వభావాలు ఏమిటి, ఈ మొత్తం విషయాలను నేను ఆ ప్రసంగంలో వివరించాను. సాహిత్యం మీద నేను సైద్ధాంతికంగా చేసిన మరొక రెండు ప్రసంగాలను కూడా ఆకాశవాణి ప్రసారం చేసింది. అవి సాహిత్యంలో సమాజం, రచయిత ప్రాపంచిక దృక్పథం. సాహిత్యాన్ని ప్రాంతీయ దృష్టితో ప్రాదేశిక పరిమితిలో అధ్యయనం చేయడం గత 4 దశాబ్దాలుగా తెలుగులో ఒక ఆనవాయితీగా ఉంది. అనేక ప్రాంతాల సమాఖ్య అయినటువంటి తెలుగు ప్రాంతము, తెలుగు నేల ఈ ప్రాంతీయ దృష్టిని ఎక్కువగా అలవర్చుకుంది. సాహిత్యాన్ని ప్రాంతీయంగా అధ్యయనం చేయడం దాదాపు జిల్లా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నేను అనంతపురం ఆకాశవాణిలో అనంతపురం జిల్లా కవిత్వం అనేటువంటి అంశం మీద ప్రసంగించాను. అప్పటికి అనంతపురం జిల్లాలో ఈ కొలమానం ప్రకారం కవిత్వ అధ్యయనం జరగలేదు. వేమన రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ, కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు, విద్వాన్ విశ్వం, జల్లూరు శ్రీనివాసమూర్తి, కుంటుమధ్య శేష శర్మ, ఆశావతి ప్రకాశరావు, ఇంకా మనకు ప్రాచీన కవుల్లో కదిరిపతి లాంటి వాళ్లను నేను నా ప్రసంగంలో పేర్కొంటూ వాళ్ళ కవిత్వ విశేషాలు చెప్పాను. అనంతపురం ఆకాశవాణిలో నేను చేసిన మరొక విలువైన ప్రసంగం స్త్రీ ఉన్నతీకరించిన వీర బ్రహ్మం అనేటువంటిది. ప్రాచీన తెలుగు కవులలో 17వ శతాబ్దం నాటి వేమన పోతులూరి వీర బ్రహ్మములు విశిష్టమైన కవులు. వాళ్ళు పురాణాలను అనువాదం చేయలేదు, అనుసృజనలు కూడా చేయలేదు. సమకాలీన సమాజంలోని సామాజిక రుగ్మతలను విమర్శించడం, సంఘ సంస్కరణకు ప్రాచీన కాలంలోనే పునాదులు వేయటం వాళ్ళిద్దరూ చేసినటువంటి పని. అది వారి విశిష్టత. కాళికాంబ సప్తశతిలో
వీరబ్రహ్మం గారు.

0: స్త్రీకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో నేను నా ప్రసంగంలో వివరించాను. తర్వాత 2020 సంవత్సరంలో ఆ ప్రాంతంలో మన ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ కరోనా అనేటువంటి వైరస్. ఈ కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాప్తించినప్పుడు తెలుగు కవులు వెంటనే అద్భుతమైన కవితలతో అప్పుడు ప్రజలు పడుతున్న బాధల్ని వర్ణించారు. ఆ సమయంలో కరోనా మీద వచ్చిన కవిత్వం మీద ఆకాశవాణి, అనంతపురం ఆకాశవాణి నాతో ప్రసంగం చేయించింది. అంటే కవులు ఎంత వేగంగా సమస్యలు అందుకుంటున్నారో ఆకాశవాణి కూడా అంత వేగంగా వాటిని గురించి ప్రచారం కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. నేను అనంతపురం ఆకాశవాణిలో కరోనా కవిత్వం అనేటువంటి ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో అనేక సామాజిక సందర్భాలను, సంఘటనలను నేను పేర్కొన్నాను. ఇలాంటి ప్రసంగాలు అనంతపురం ఆకాశవాణిలో నేను చాలా చేశాను. నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేశాను. ఆ సమయంలో ప్రతి సంవత్సరము చివరిలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగేటువంటివి. ఆ సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు నన్ను మా కళాశాల ప్రిన్సిపాల్ గారు కన్వీనర్ గా నియమించేవారు. అనేక మంది కళాకారులు, ఆరుద్ర గారు, కాకరాల గారు, నాగభూషణ్ గారు, శారదారెడ్డి గారు వంటి అనేక మంది రచయితలు, కళాకారులను ఆ సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం. అప్పుడు అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి అనేక పర్యాయాలు కవర్ చేసి ప్రసారం చేసింది. అలాగే మా విద్యార్థులు అంటే తెలుగు శాఖ విద్యార్థులతో బహుశా నాకు గుర్తున్నంత వరకు 2 పర్యాయాలు కథలు, కవితలు, విమర్శ వ్యాసాలు చదివించి ప్రసారం చేసింది. 1989 ప్రాంతంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం తెలుగు నేలంతా గొప్ప పేరు సంపాదించుకునింది. మేము నిర్వహించిన కార్యక్రమాలలో కాళీపట్నం రామారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాం, సి మృణాలిని, జ్వాలాముఖి, కె శివారెడ్డి వంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు అనంతపురంకి వచ్చి వెళ్లారు. ఈ సమయాలలో మా కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి వాటిని ప్రసారం చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒకసారి హిందూపురంలోను, మరొకసారి ధర్మవరంలో కూడా కథా రచయితల కథా గోష్ఠి నిర్వహించింది అనంతపురం ఆకాశవాణి. అప్పుడు నేను ఆ 2 కథానిక గోష్ఠులకు నేను అనుసంధానకర్తగా నేను పనిచేశాను. నాకు అనిపిస్తుంది అదంతా ఒక స్వర్ణయుగం అని చెప్పేసి అనిపిస్తుంది. నేను అనంతపురం ఎఫ్ఎం రేడియోలో కార్యక్రమాలు సాధారణంగా వింటూ ఉంటాను. హరికథలు విన్నాను, బుర్రకథలు విన్నాను, వైజ్ఞానిక ప్రసంగాలు విన్నాను, సినిమా పాటలు కూడా విన్నాను. అన్నిసార్లు కాదు కానీ అప్పుడప్పుడు నాకు నచ్చిన కార్యక్రమాల మీద అభిప్రాయాలను అక్కడ పనిచేస్తున్నటువంటి మిత్రులకు నేను ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తూ ఉంటాను. ఈ ఏడాది 9వ తేదీ రాత్రి 7:30 మధ్యలో పర్యావరణ గీతాలు ప్రసారమయ్యాయి. వాటిని విని నా అభిప్రాయం చెప్పాను. అలాగే 2025 నవంబర్ 12వ తేదీన ఈ సత్యనారాయణ బృందం వారి నాదస్వరం కార్యక్రమం విన్నాను. దాని మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 అక్టోబర్ 6వ తేదీన గోవిందరాజు గారు పాడిన బాలనాగమ్మ వీధి నాటక పద్యాలు విన్నాను. వాటి మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 మే నెల 27వ తేదీ సాయంత్రం 7:45 మునయ్య గారి జానపద గేయాలు విని పొలకించిపోయి నేను మన ఆకాశవాణిలో. నాకు అభ్యుదయ సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. నేను అభ్యుదయ వాదిని కాబట్టి సినిమాలలో కూడా అభ్యుదయ సినిమాలు ఉన్నాయి కాబట్టి అభ్యుదయ సినిమా పాటలు వినడం నాకు చాలా ఇష్టం. శ్రోతలు కోరిన పాటలు వినిపించే సమయంలో ఒకసారి 2 పర్యాయాలు నేను ఫోన్ చేసి ఒకసారి రైతు కుటుంబం అనేటువంటి సినిమాలో ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, ఈ మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా అనే పాట విన్నాను. అనంతపురం జిల్లా సమాచార ప్రచారంలో అనంతపురం ఆకాశవాణి పాత్ర చరిత్రాత్మకమైనది. అది అనంతపురం జిల్లా ప్రజల గొంతు కానీ నేను భావిస్తూ ఉంటాను. ఈ ఆకాశవాణి కార్యక్రమాలు ఇక మీద కూడా ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఆకాశవాణి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్తే.
1: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు,

0: డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కే శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
2: జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బసావ్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. వివరాలు. అభివృద్ది, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణను విజయవంతంగా సమతుల్యం చేసుకున్న గోవా ఒక ఆదర్శ రాష్ట్రమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. గోవా 40వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక అభివృద్ధిని స్వీకరిస్తూనే గోవా తన సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకుందని అన్నారు. గోవా ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదని, సాంస్కృతిక మార్పిడి, సామాజిక సామరస్యం, మేధోపరమైన స్వేచ్ఛతో రూపుదిద్దుకున్న ఒక సజీవ నాగరికతగా అభివర్ణించారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అవగాహన, మానవ అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ,
1: గోవా ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టేట్. ఇట్ ఇస్ ఎ లివింగ్ సివిలైజేషన్ సేవ్డ్ బై ది సెంచురీస్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్, ఇంటలెక్చువల్ ఓపెన్నెస్, మారిటైమ్ ఎంటర్ప్రైజ్ అండ్ సోషల్ హార్మనీ. టుడే వి గ్యాదర్ టు సెలబ్రేట్ ది రిమార్కబుల్ జర్నీ ఆఫ్ ఎ ల్యాండ్ దట్ హాస్ ఆల్వేస్ స్టూడ్ అట్ ది కన్ఫ్లూయన్స్ ఆఫ్ హెరిటేజ్, ప్రోగ్రెస్, ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ, లోకల్ ప్రైడ్ అండ్ గ్లోబల్ అవుట్లుక్.
0: కాగా ఉపరాష్ట్రపతి రేపు కేరళంలో పర్యటించనున్నారు. కొట్టాయంలో మలయాళ దినపత్రిక దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాలను ప్రారంభించి రాజ్యసభ సభ్యుడు సి సదానందన్ మాస్టర్ కన్నూరులో నిర్వహించే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఖేత్ బచావో అభియాన్ను పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించే ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలకు సంబంధించి ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎరువుల సమతుల్య వివేకవంతమైన వినియోగం, వాతావరణ సవాళ్లకు సంబంధించి రైతులకు సకాలంలో సలహాలివ్వడం, పంచాయతీ స్థాయిలో భాగస్వామ్యం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడం మొదలైన అంశాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. రసాయన ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: खेत बचाओ अभियान में एक तो उर्वरकों का संतुलित उपयोग, अनावश्यक उपयोग ना हो. सॉइल हेल्थ कार्ड में जो सिफारिश है उसके हिसाब से किसानों को एजुकेट करने की कोशिश होगी कि संतुलित उपयोग जितना आवश्यक है उतना करें, एक चीज. दूसरे, प्राकृतिक खेती की तरफ भी धीरे धीरे ध्यान दें, उस पर भी व्यापक पैमाने पर चर्चा हुई है.
0: భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు ఆయన సందర్శించి వైద్య పరికరాల తయారీ యూనిట్లు, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఎంటీజెడ్లోని సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో భారత స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం మెరుగైన అవకాశాలు అందిస్తోందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో

0: ఏఐ ఆధారిత సిపి గ్రామ్స్ వాయిస్ చాట్బాట్ సమాధాన్ దీదీని ఈరోజు ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ భాషిణి సహకారంతో అభివృద్ధిపరిచిన ఈ చాట్బాట్ ఒక ఇంటరాక్టివ్ సంభాషణ వేదిక ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా జితేందర్ సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సమాధాన్ దీదీ ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా ఒక కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సమాధాన్ దీదీ ప్రస్తుతం దేశంలోని 22 షెడ్యూల్ భాషలకు మద్దతిస్తోందని, మరికొన్ని ప్రాంతీయ భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి చెబుతూ,
1: ये जो चैट बॉट लॉन्च किया गया है 22 भाषाओं के अतिरिक्त दूसरी भाषाओं को भी इसमें शामिल करने का की प्रक्रिया प्रारंभ कर दी है ताकि नागरिक को सुविधा रहे और विशेषकर वो नागरिक जो पढ़ने लिखने में शायद इतना सामर्थ्य ना रखते हों या जो दिव्यांग हैं या जो बहुत बुजुर्ग हैं उनको ईज ऑफ यूजिंग द ग्रीवेंस मैकेनिज्म रहे. बल्कि मैं तो ये कहूंगा एक वाक्य में कि दिस चैट बॉट इज डेमोक्रेटाइजेशन ऑफ गवर्नमेंट ऑफ इंडिया ग्रीवेंस रिड्रेसल.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి దేశంలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఐఐడిఈఎంలో ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల 2వ జాతీయ సదస్సులో ఈరోజు ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 80 లక్షల మంది సిబ్బంది సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనే ప్రైవేటు కంపెనీ సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఎస్ఐపికు జాతీయ స్టీరింగ్ కమిటీ ఎన్ఎస్సీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఎంఎస్డీఈ ఆధ్వర్యంలో జరిగిన 3వ ఎన్ఎస్సీ సమావేశంలో ఈ ఆమోదం లభించింది. మారుతోన్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల, పరిశ్రమలచే నిర్వహించబడే ఫలిత ఆధారిత సంస్థలుగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఎల్ను మార్చడంలో ఇది ఒక కీలకమైన ముందడుగని ఎంఎస్డీఈ పేర్కొంది. ఈ పథకం కింద ఒక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలు ఆధునిక సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో సుస్థిరమైన కీలక ఖనిజాలను, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న లోహం అంకుర సంస్థను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, లిథియం బ్యాటరీలు శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలో తయారు చేయాలని, అలాగే ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ది పరచాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగా లోహం సంస్థ ఒక సంక్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది పరిచినట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలియజేసింది. ఈ రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కన్యాకుమారి ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు 6 జిల్లాలకు, ఎల్లుండి 8 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 3 వరకు కేరళం, లక్షద్వీప్ తీరాల్లో సముద్రంలోనికి వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. గత సంవత్సరం ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్లో కూడా సత్తా చాటి ఫైనల్స్కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు సీసీపీఏ 7 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు ఆయన తెలియజేశారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారితనం, న్యాయమైన పద్ధతులను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు. సీసీపీఏ ఇప్పటివరకు 60కి పైగా కోచింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి 1,46,00,000

0: రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడొక లలిత గీతం వింటారు. వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: లలిత గీతం విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం గజల్స్ కార్యక్రమంలో హరిహరన్ ఆలపించిన హిందీ గజల్స్ వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

గజల్స్ కార్యక్రమంలో హరిహరన్ ఆలపించిన హిందీ గజల్స్ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇవాల్టి ఏకచిత్ర గానం శీర్షికన భద్ర చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు తన్వి, కార్తీక్, చిత్ర, మల్లికార్జున, సుమంగళి, కుప్పస్వామి, ఉషా, రవివర్మ, టిప్పు, కల్పన, విశ్వ, సంగీత నిర్వహణ దేవిశ్రీ ప్రసాద్, గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, కులశేఖర్. వినండి భద్ర చిత్రం నుండి పాటలు.

శ్రోతలు, ఏకచిత్ర గానం శీర్షికన భద్ర చిత్రం నుండి పాటలు వింటున్నారు. గాయని గాయకులు తన్వి, కార్తీక్, చిత్ర, మల్లికార్జున, సుమంగళి, కుప్పస్వామి, ఉషా, రవివర్మ, టిప్పు, కల్పన, విశ్వ. సంగీత నిర్వహణ దేవిశ్రీప్రసాద్. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, కులశేఖర్.

ఏకచిత్రగణం శీర్షికన మీరింతవరకు భద్రచిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు తన్వి, కార్తీక్, చిత్ర, మల్లికార్జున, సుమంగళి, కుప్పస్వామి, ఉషా, రవివర్మ, టిప్పు, కల్పన, విశ్వ. సంగీత నిర్వహణ దేవిశ్రీప్రసాద్. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, కులశేఖర్. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు.

కార్యక్రమంలో తర్వాత మహమ్మద్ రఫీ పి సుశీల పాడిన ఈ పాట బలే తమ్ముడు చిత్రంలోనిది. సంగీతం టీవీ రాజు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అలనాటి మధురగీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట భక్త తుకారం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, సంగీతం పి. ఆదినారాయణరావు.

శ్రోతలు, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం 102.4 మెగాహెర్ట్స్పై అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్పీ కోదండపాణి సంగీత సారథ్యంలో గోడుపుటాని చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.

0: పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో తర్వాత దేవతా చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట సంగీతం ఎస్పి కోదండపాణి.

కార్యక్రమంలో చివరగా కేవి మహాదేవన్ సంగీత నిర్వహణలో మంచి మనసులు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి అలనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.